0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లై, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7

ఉత్తిష్ట మంగళం గురు మాత సమస్త జగతాం.

భాషా సమగ్రమ సకృత్క రచారమ్యం శేషాద్రి శేఖర రవిభూతమసు ప్రభాతం భృంగావళీకమకరందరతానువిరుద్ధజంకారగీతనినదైః సహ సేవనాయ నిర్యాచ్యుపాంతర

పద్మేశమిత్రశ్చ పత్రగతాని వర్గా హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ

శివ సురేశ కృషాను ధర్మ రక్షోంబునాథ పరమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రగట సన్నిజశీర్ష దేశ శ్రీ వెంకటాచలపతే సర్వసుప్రభాతం ధాతీశుతేజరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ భయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే సర్వసుప్రభాతం సూర్యేందు భౌమ ముఖ భాపతి కాశ్య సౌరి

శ్రీమన్నానంద గరుడాదిభిరక్షితాంబే శ్రీవేంకటాచలపతే ప్రభవతు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాసవ జనార్దన శరకరాళి శ్రీమత్సచింహ శరణాగతపారిజాత శ్రీవేంకటాచలపతే ప్రభవతు ప్రభాతం. కందరపత్రర్పహరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురు పదకుమల దృష్టే కళ్యాణ నిర్మల గుణ

ಬ್ರಹ್ಮಾಸುರಸ್ತಾಚಲಪತೆ ಲಕ್ಷ್ಮೀ ನಿವಾಸ ನಿರವಜ್ಜಗುಣ

ప్రతిదినం పఠితుం ప్రవృత్తాం ప్రభాత సమయే కృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే.

ಕಲದೇವರ ಬಶಗೋಪ ಶರಕೋಟಿ ಸುತಾತ್ಮರೋಹಿತ ಮಾತ್ ಪ್ರತಿಫಲ ಸುಖದ ಬಸುದೇ.

రచనీకరాజముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖము

స్వామి సుశీల సురభాషితపాణిజాతశ్రీవేంకటేశచరణౌచరణంప్రపద్యే శ్రీమన్కృపాజల నిధేర్తసర్వలోకసర్వజ్ఞజకకలనవసరసర్వశేషిన్ స్వామి సుశీల సురభాషితపాణిజాతశ్రీవేంకటేశచరణౌచరణంప్రపద్యే ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్పసౌ

సజ్జోదిగాశిశముదిరిత్వరతాంగనాగసౌరభ్యనిర్భరతరోహతామ్యహార్తాం సమ్యక్కుసాహసపదేషు వివేకయంతౌ శ్రీలేంకటేశశరణౌ శరణం ప్రపద్యే శ్రేఖామయధ్వజసుధాకలజాతపత్రభజ్రాంకుశాంబురుహులల్లకచలచకైః భవ్యైరమంత్రతలవపరతపతిచిహ్నైః శ్రీలేంకటేశశరణౌ శరణం ప్రపద్యే ఉజ్జన్నాంశు

ఆరోగ్య సంక్రమణ శ్రీవేంకటేశ చరణం ప్రపంచ.

శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే విష్ణోపదేవన భజిచ్యుదితప్రశంసౌ యోమద్భవభూతైః భోగ్యతయాభ్యుపాతౌ భూయస్తథేతి భవాయి తరణప్రతిష్టౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పాఠాయ తత్సదృశకాధినాత్వయైవ యోగదర్శితౌ స్వచరణౌ శరణం రజేతి భూయోపి మక్షమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ శరణం

ఆర్తి కలిగిన వారు, శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళద్దు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు ధాతూనావివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఆయన హిమవత్ పర్వతము ధాతువులన్నింటికీ ఎలా ఒక స్థావరమో, రాముడనబడేటటువంటి వాడు గుణములన్నింటికీ నిధి. తక్షమోన విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్కసు. అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. శూరవక్ష్యామితే కించిత్ నచేచ్ఛామ్యభ్యసూయితుం శ్రూయతాం క్రియతాం చైవ తమ వక్ష్యామి అధితం. నాకు తెలుసు, ఇప్పటి వరకు ఓటమి నిరగని వాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను, నేను మీతో మనవి చేసింది ఇది. అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేదే చేస్తాడు, అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడకన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది, దిద్దాలి కూడా భర్త. కేవలం అనుసరించకూడదు, మంచి స్వీకరించాలి, చెడుని వద్దు. అలా మనం చేయకూడదు, అలా వద్దని చెప్పగలగాలి. అది అన

ఇది అండవు, అన్నీ వింటాడు యుద్ధానికి కడతాడు, అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేయచ విగ్రహం మా క్రుధా వీర భ్రాత్రా రాజన్ బలీయస. ఇందుకయా సుగ్రీవుడితో నీకు వైరా, నీ తోడ పుట్టినవాడయా, ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి రెండు జ్యోతులు మీ ఇద్దరు. ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు? ఇప్పటికీ నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో తెలుసా. హాయిగా సుగ్రీవుణ్ణి పిలు, లోపలికి పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి, నువ్వు రాజుగా ఉండు, సుగ్రీవుడికి యువరాజుని చెయ్యి, మీ వేపు కన్నెత్తి చూడగలిగిన వాడెవరో నేను చూస్తాను. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత. నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి, రాముడితో స్నేహం చేసి, వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. లాలనీయో హితే భ్రాత యవీయానేశవానరా తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నీ తమ్ముడయాతను నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు, అతని మీద కోపం పెట్టుకుంటానంటాయటి? కోపం పెట్టుకోకు, ఇక్కడ ఉండని, అరణ్యంలో ఉండని, సుగ్రీవుడు నీకు తమ్ముడు, అంతే ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు? పిలు, పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎంతంత ప్రీతున్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు, హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోబెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు, సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. వైరమే తత్సముత్రుజ్య తమ పార్శ్వే సతిష్ఠతు సుగ్రీవో విపుల గ్రీవ తమ బంధు సదామత. నీకు కుడిభుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించిన వాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి. భ్రాతు సౌహృదమాలంబ నాణ్యా గతిరిహాస్తితే. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడి ఎందు చూపించు. చూపించావా, నా మాట విను. సాధువాక్యం కురుష్వమే, నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ప్రసీద పద్యం శృణుజల్పితం హిమే నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కొసల రాజసూనున ననిగ్రహ శక్ర సమాన తేజస. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు, స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము, యుద్ధానికి వెళ్లకు. సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి యవరాజ్యమే, పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని, నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే వాలి ఏం చేస్తాడో మొదలుపెట్టాను అనుకోండి, అమంగళం వైపుకి వెళుతుంది, మరణం వైపుకి తీసుకెళ్లవలసి ఉంటుంది. అందుకని ఇవాళ భార్య ప్రీతిగా చెప్పింది, రేపు ఏం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆ ప్రయత్నాన్ని చేస్తాను. ఇవాళ రోజు మనం రామనామం కదా చెప్తున్నాం, ఇవాళ రామనామ స్థానంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి మీరు కొద్దిసేపు అవధరించండి. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే, ఏదైనా చేస్తున్నటువంటి క్రతువు కానీ, చేస్తున్నటువంటి జరుగుతున్న ఒక సభ కానీ పూర్ణంగా పవిత్రమైపోయింది, భగవంతుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు, చాలా సంతోషించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? పంచశిఖలు పెట్టుకుని దీక్షావస్త్రంతో ఉన్నటువంటి వటువు సభాప్రవేశం చేయడం. అందుకే బలిచక్రవర్తంతటి వాడు వటువు సభలోకి వస్తూ ఉంటే, వడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే ఈ మఖము యోగ్యం వయ్యి సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కలమున్ అంటాడు. ఒక కార్యం భగవద్ అనుగ్రహాన్ని పొందింది అని గుర్తేమిటో తెలుసా అండి? సభలోకి వటు వచ్చి కూర్చుంటాడు. నేను మీకు ప్రమాణం చూపిస్తున్నాను, నా సొంతంగా చెప్పేశాను అనుకుంటున్నారేమో. వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు, ఆ ప్రశ్న మనం అడగక్కర్లేదు, తెలుసు.

సంవాస స్థలం వెయ్యది. ఈ ఎడకును నీ వరుదించుటన్ సఫలమయ్యను వంశమున్ జన్మమున్. సఫలమైపోయింది మన వంశం జన్మాను ఆయన రావడం వల్ల. వటు అంత గొప్పవాడు, ఉపనయనం చేసుకున్నవాడు. కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యి సుహుతంబులయ్య శిఖులున్. కళ్యాణమి కాలమున్, పట్టాభిషేకం రాబోతోంది కదా, కాబట్టి వటువా నువ్వు ఒక్కసారి చక్కగా లేచి వచ్చి ఈ వేదిక మీద కూర్చో దా. మొన్ననే ఉపనయనం చేసుకుని గుంటూరులో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయని, అంత రామాయణ ప్రవచనం జరుగుతున్నటువంటి శృంగేరి శారదాపీఠ ప్రాంగణంలో వెళ్ళి కూర్చుని నేను ఒక్కసారి రామాయణం ఒక ఉపన్యాసం విని వస్తాను అని వాడు నిన్నగాక మొన్న 2 రోజులైంది వాడు సంధ్యావందనం చేసుకుని కూర్చో. వీడు నాకు శిష్య సమానుడే, అందుకని ఏకవచన ప్రయోగం నేను చెయ్యొచ్చు. వీడు ఎంత ధారణ చేశాడంటే, ఎంత చక్కగా సంధ్యావందనం గాయత్రి చేసుకుంటున్నాడంటే, ఏదో పేరుకి ఉపనయనం చేసుకుని ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని 20 ఏళ్ళైనా కూడా ఇంకా సంధ్యావందనంలో కనీసం గాయత్రి ధ్యాన శ్లోకం కూడా రాని వాళ్ళు వీడిని చూసి సిగ్గుపడాలి అని చెప్పడానికి నేనేం మొహమాట పట్టలేదు. వాడు 2 రోజులైందేమో సంధ్యావందనం చేసి, వాడు ఎంత చక్కగా గాయత్రి చేస్తున్నాడంటే, వాడు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఇవ్వాల, వాడు గాయత్రి మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని నా ఆశీర్వచనం పొందాలి అని వాడు ప్రత్యేకం హైదరాబాద్ నుంచి వచ్చి వాడు ఇవాళ ఇక్కడ రామాయణం వింటాను అని ఇంత వైదికంగా వచ్చి కూర్చుని రామాయణ ప్రసంగం విన్నాడు. నీ రాక చేతనాన్న రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించినట్టు. వటు వస్తే గౌరవించాలి మనం. కాబట్టి శృంగగిరి పీఠం కాబట్టి అందున ఒక వటువు సన్యాసి ఇద్దరిని తప్పకుండా గౌరవించవలసిన బాధ్యత పీఠం మీద ఉంటాయి. వటువుకి ఏవి పడితే ఇవ్వకూడదు. వటువుకిస్తే గుడుగో దిన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండము నా పాలికే. కాబట్టి నీకో యజ్ఞోపవీతం మొదలైనవి బ్రహ్మచారికి ఏమి ఇవ్వాలో అది శృంగగిరి పీఠం తరపున ఇస్తారు. ఏనన్నా ఆచమనం చేయడానికి అర్ఘ్యం ఇవ్వడానికి పాత్ర అవి ఏది పీఠం తరపున బహూకరించండి చక్కగా. ఎంత గొప్ప సన్నివేశం అండి ఇవాళ, మీ అందరూ చూసి సంతోషించారు. ఇవ్వండి చక్క, ఒక్కొక్కటి తీసి ఇవ్వండి వాడి. దర్భాసనం పరమ పవిత్రం, అది వేసుకుని చక్కగా సంధ్యావందనం చేసుకో. ఏది నువ్వు లే ఒక్కసారి కూర్చో. అరుణాంశకొత్తరీయంబు తోడ సరిలేని రాకట్టు జరువాముల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదముల తోడ కాశికాముద్రయుడిన యుంగరంబు తోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవి అక్షర ప్రవరుడపుడు అంటాడు అలసాని పెద్దనగారు. కాబట్టి నువ్వు బ్రహ్మచారివి కాబట్టి చక్కగా ఈ వస్త్రాలు కట్టుకుని సంధ్యావందనం చేసుకో. ఏనన్నా వీడికి ఏకవస్త్రధరోధన్వీ సిఖీ కనకమాలయ ఉత్తరీయం ఇవ్వక్కర్లేదు అండి. యజ్ఞోపవీతం ఎప్పుడైనా నీ ఒంటి మీద ఉన్నది జీర్ణమైతే ఇది వేసుకుందిగా. వాడికి ఆచమన పాత్ర, ఓ చక్కగా ఆచమన పాత్ర అర్ఘ్యపాత్ర, నీ అదృష్టమే అదృష్టం. అదిగో నువ్వు చక్క అర్ఘ్యం ఆచమనం చేయడానికి అది, అర్ఘ్యం ఇవ్వడానికి ఇది, అక్కడ పెట్టుకో. ఒక విభూతి ఉండ నువ్వు విభూతి ధారణ చేయడానికి పళ్ళెంలో పెట్టుకో. ఆ మాల కళ్ళకద్దుకుని మెళ్ళలో వేసుకో. అయితే ఇలా అయ్యి నేను వేసేస్తాను. విసరండి ఒకసారి, బొటువు కదా ఒకసారి విసరండి, విసరండి. ఇప్పుడు వాడికి ఇవ్వండి, అది దగ్గర పెట్టుకో. వాడికి ఒకసారి ఆ గొడుగు పట్టండి. నువ్వు వేదిక దిగిపోయేటప్పుడు ఈ గొడుగు పట్టుకుని వెళ్ళు. ఏమ్మా వాడికి ఆ గొడుగు పట్టండి, ఛత్రం ఇలా పట్టండి మంచి. ఇప్పుడు అక్కడ పెట్టేసింది. ఒక వటువు వచ్చాడు కదా పీఠం తరపున సత్కరింపబడ్డాడు, ఉత్తినే వెళ్ళిపోకూడదు వటువు. వటువు ఆశీర్వచనం చెయ్యాలి, వటువుకి ఆ అధికారం ఉంటుంది. అందుకే కదా స్వస్తి జగత్రీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింప భర్తకు సుధారా పద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన వ్యవహర్తకు దానవ లోకభర్తకున్ అని వామనమూర్తి బలిచక్రవర్తికి ఆశీర్వచనం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ వటువు కూడా మనందరినీ ఆశీర్వచనం చేస్తాడు. ఎలా ఆశీర్వచనం చేస్తాడు ఇతను? ఎలా చేస్తాడంటే గోవిందనామాలు చెప్తాడు మనందరికీ. ఆ గోవిందనామం చేత సభకంతటికి ఆశీర్వచనాన్ని కృప చేస్తాడు.

0: వీడికి సహకరించడానికి ఇవాళ బాల కూడా వచ్చింది. శారదాపీఠం కదా, బాల వస్తే అమ్మవారిని నడిచి వచ్చినట్టే. కాబట్టి ఆ బాలాస్వరూపం కూడా వచ్చి కూర్చుని గోవిందనామాలు చెప్తుంది.
1: త్రయారుషేయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి సూర్యవంశీ శర్మ అహంబో అభివాదయే.
2: వస్త్రం పట్టు, వస్త్రం పట్టు. నీ ఉత్తరీయం
3: ఇలా పట్టు, అలా పట్టు.
2: అవి మీ అమ్మగారితో,
3: మీ అమ్మగారి కన్నా గురువు గారి ఇంట్లో వండించుకోవాలి కాబట్టి మీ నాన్నగారిని వండి పెట్టమని తిను.
2: ఇది నేను బిగించేశాను, అది మీరు బిగించండి ఆ పాప దగ్గరే. చక్కగా గోవిందనామాలు గట్టిగా చెప్పాలి, అందరూ విని సంతోషించండి. ఏమ్మా చెప్పు. గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా వచ్చినప్పుడు మనం కూడా

0: Govinda.
1: ఏది బాలాస్వరూపం దానికి ఒక రెండు పళ్ళు ఏది ఒక్కసారి గాయత్రి మహామంత్రానికి ధ్యాన శ్లోకం ఒక్కసారి చదువు.
0: ముక్తావిద్రుమ హేమనీల ధవల ఛాయర్ ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధ రత్నమకుట తత్తార్థ వర్ణాత్మికం గాయత్రీం వరదా భయాంకుశకస శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదార విందయుగలం హస్తైర్వహంతి భజే.
2: పుదోరిమాగుంసమేతపశ్యత శోభా ఆజ్ఞమశ్చైదత్వాయాదాస్తం విపరేతన.
1: లేనన్నా చక్కగా మెల్లగలి అవన్నీ నీకు తెచ్చి ఇచ్చేస్తారా, గొడుగేసుకో. ఇది ఎడం చేత్తో పట్టుకో మూట వేసుకుని చక్కగా మెల్లగా దిగి వెళ్ళు. వాడికి జాగ్రత్తగా చేయి పట్టుకుని సహకరించండి గోపాలకృష్ణ గారే.
3: మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: మంచి సూక్ష్మ జీవులతో ఆరోగ్యవంతమైన నేల, అధిక దిగుబడి. కొంతమంది రైతులు మంచి పంట వస్తుందనే ఆశతో రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వాడుతున్నారు. కానీ ఈ రసాయనాలు వ్యవసాయం ఆధారపడిన భూమిని నాశనం చేస్తాయి. ఆరోగ్యవంతమైన మట్టిలో అనేక రకాల మొక్కలు, క్రిములు, శిలీంధ్రాలు నివసిస్తాయి. ఈ జీవులు చనిపోయి సేంద్రియ పదార్థంగా మారుతాయి. ఇది మట్టిని నల్లగా, సారవంతమైందిగా, ఎంతో మెత్తగా మార్చుతుంది. ఇది నీళ్ళని బాగా పీల్చుకోగలదు. ఏళ్ల తరబడి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడిన తర్వాత మట్టిలోని జీవం నశిస్తుంది. అది మునిపటిలా నీటిని పీల్చుకోలేదు. కాబట్టి రైతులు ఎక్కువ నీరు పెట్టాల్సి వస్తుంది. వర్షపు నీరు వేగంగా ప్రవహించి మట్టిని చాలా తేలికగా కడిగివేస్తుంది. ఇప్పుడు భూమి తన సహజ సంతానోత్పత్తిని కోల్పోయింది. కాబట్టి రైతులు ప్రతి సంవత్సరం ఎరువుల కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టక తప్పదు. రసాయనాల వల్ల మట్టిలో జీవం నశించినప్పుడు పంటలు కూడా కీటకాల దాడులకు, వ్యాధులకు మరింత తీవ్రంగా గురవుతాయి.
1: చాలా మంది రైతులకి తక్షణ ప్రయోజనాలే కావాలి గాని పర్యావరణాన్ని గురించి పట్టించుకోరు. కానీ దిగుబడి తగ్గడం చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఆందోళన పడతారు. వ్యవసాయ డీలర్లు రసాయనాలు ఎక్కువగా పిచికారీ చేయమని, ఎరువులు ఎక్కువగా వేయమని చెప్పి ఊరుకుంటారు. కాబట్టి రైతులకు లాభాలు రావడం కష్టమవుతుంది.
0: అగ్రోకెమికల్స్ వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి, దిగుబడిని తద్వారా లాభాలను మెరుగుపరచడానికి మనం మంచి సూక్ష్మజీవులను

0: ఉపయోగించవచ్చు. వీటిని దుకాణాల్లో కొనవచ్చు లేదా మీరే స్వంతంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్ లోని రైతుల ద్వారా నేర్చుకోబోతున్నాం.
1: ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ఎప్పుడూ సవాలే. మాకు మరింత పోషకాలున్న సురక్షితమైన ఆహారం కావాలి. ప్రభావవంతమైన సూక్ష్మజీవులు మనకు సురక్షితమైన పోషకాలున్న ఆహారాన్ని అందించగలవు. మనం మన పిల్లలకు విషపూరితమైన ఆహారాన్ని పెట్టలేం.
0: వాణిజ్యపరంగా లభించే ప్రభావవంతమైన సూక్ష్మజీవులు లేదా ఈఎం అనేది మంచి సూక్ష్మజీవుల మిశ్రమం. అవి చెడు సూక్ష్మ క్రిములను నాశనం చేసే మంచి క్రిములు. పేడ, చనిపోయిన మొక్కలు కుళ్ళిపోవడానికి, మీ మట్టిని సారవంతం చేయడానికి, కంపోస్ట్ తయారీకి అవి సహాయపడతాయి. ఈఎం అనేవి ఎక్కువగా మంచి బ్యాక్టీరియా, ఈస్ట్, పులియబెట్టే శిలీంధ్రాలు. రకరకాల సూక్ష్మజీవుల పనితీరు రకరకాలుగా ఉండి అవి ఒకదాన్నొకటి బలోపేతం చేస్తాయి. కాబట్టి ఈఎం మిక్స్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
1: సమర్థవంతమైన సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి నేలలోని మంచి సూక్ష్మజీవుల్ని పెంచవచ్చు. ఇవి గాల్లో నత్రజనిని స్థిరపరుస్తాయి. దానివల్ల సేంద్రియ పదార్థాలు వేగంగా కుల్లడం వీలవుతుంది. మొక్కలకు పోషకాలను, ఉపయోగకరమైన సేంద్రియ సమ్మేళనాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ ఎంను ఉపయోగించడం ద్వారా మనకు చక్కటి మట్టి కూర్పు లభిస్తుంది. ఆ మట్టి నీళ్లు ఎక్కువగా పీల్చుకోగలదు. అందుకని మాకు తక్కువ నీటిపారుదల సరిపోతుంది.
2: ఈఎం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఈఎం కీటకాలను తిప్పికొడుతుంది, మట్టిలో ఉండే వ్యాధులను అణిచివేస్తుంది.
0: వ్యవసాయ రసాయనాల వల్ల దెబ్బతిన్న నేలలను పునర్నిర్మించడానికి సమర్థవంతమైన సూక్ష్మజీవులు సహాయపడతాయి. నేల సారంగా నల్లగా మారడంతో దాన్ని సిద్ధం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కొంతమంది రైతులు భూమిని దున్నడం పూర్తిగా మానేసి నేరుగా దంట్లలోనూ పెరిగిన చెట్ల మధ్య నాటారు.
1: మొదటి 2-3 ఏళ్లలో కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలను తీసేసి వాటిని నేల మీద కప్పవచ్చు. ఈఎంను వాడిన 2-3 సంవత్సరాల తర్వాత మట్టిలో కలుపు మొక్కల విత్తనాలు తగ్గిపోతాయి.
0: ప్రభావవంతమైన సూక్ష్మజీవులు పంట వేగంగా పెరగడానికి, అధిక దిగుబడులు, మెరుగైన ఉత్పత్తి రావడానికి కూడా కారకాలవుతాయి. ఈఎం వల్ల ఒనగూడే కొన్ని ప్రయోజనాలను తెలుసుకున్నాం కనుక దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు వ్యవసాయ దుకాణంలో పంటలు, కూరగాయల కోసం కాన్సన్ట్రేటెడ్ ఈఎంని కొనవచ్చు. దీన్ని వాడే ముందు మంచి సూక్ష్మజీవులను సక్రియంగా చేయడానికి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 2 లీటర్ల వెచ్చని నీళ్లలో 3 టేబుల్ స్పూన్ల మొలాసిస్ చేర్చి బాగా కలపాలి. మంచి సూక్ష్మజీవులకు మొలాసిస్ ఆహారం కాబట్టి అవి త్వరగా పెరుగుతాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఈఎం చేర్చాలి. ద్రావణాన్ని సీసాలో గాని కూజాలో గాని పోసి నీడలో ఉంచాలి. రోజుకు 2 సార్లు కూజా నుండి గ్యాస్ ను విడుదల చేయాలని గుర్తుంచుకోండి. 7 రోజుల తర్వాత మీ ఈఎం యాక్టివేట్ అవుతుంది. మీ స్థానిక వ్యవసాయ దుకాణంలో కాన్సన్ట్రేటెడ్ ఈఎం అందుబాటులో లేకపోతే ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న గాని, నానబెట్టిన పప్పులు లేదా చిక్కుళ్ళు, పెరుగు, ఈస్ట్, బియ్యం కడిగిన నీళ్లతో మీరే మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఎదుగుదలని ప్రోత్సహించే సూక్ష్మజీవులు ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల మీద మంచి శిలీంధ్రాలు పెరుగుతాయి. పప్పుల మీద మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా లభిస్తుంది. వాటిలో కొన్ని గాల్లోని నత్రజనిని స్వీకరించేవి కూడా ఉంటాయి. పెరుగులోని పాల బ్యాక్టీరియా సేంద్రియ పదార్థాన్నే కాక చెక్క కులిపోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మట్టిలోని వ్యాధికారక సూక్ష్మక్రిములను కూడా నీరసించేలా చేస్తుంది. విడిగా ఒక మట్టి కుండలో 2 గుప్పెల్ల ఉడకబెట్టిన బియ్యాన్ని, పప్పులను వేసి దాన్ని కాగితంతో గాని గుడ్డతో గాని మూయండి. అయినా గాలి చొరబడుతుంది కాబట్టి తర్వాత మంచి సూక్ష్మజీవులను తేలికగా సేకరించవచ్చు. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న పోసిన కుండను గడ్డివాములో ఉంచండి. ఇక్కడ ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. ఇది మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఒక వెదురు పొదలో పప్పులు వేసిన కుండని పెట్టి ఆకులతో కప్పాలి. చీకటిగా, తేమగా ఉండే చోట్లలో మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దాదాపు 5 నుంచి 7 రోజుల తర్వాత కుండల్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి. పప్పులు పోసి వెదురు పొదలో పెట్టిన కుండ నుంచి మీకు నత్రజనిని స్వీకరించే బ్యాక్టీరియా లభిస్తుంది. గడ్డివాములోని బియ్యం కుండ నుంచి మీకు కొన్ని శిలీంధ్రాలు, ఇతర మంచి సూక్ష్మజీవులు లభిస్తాయి. సూక్ష్మజీవులు తెల్లగా పత్తిలా ఉంటాయి. ఇప్పుడు మీరు ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఒక కుండలో 200 గ్రాములు లేక 12 టేబుల్ స్పూన్ల మొలాసిస్ ని 12 టేబుల్ స్పూన్ల బియ్యం కడిగిన నీటిలో కలపండి. వాటిని ఒక పెద్ద బేసిన్లో పోసి 2 లీటర్ల నీళ్లు పోయండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ లేక 7 నుంచి 8 గ్రాముల ఈస్ట్ అందులో కలపండి. బియ్యం నుంచి 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ ని, పప్పుల నుంచి మరో అర టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ ని చేర్చండి.

0: వాటిని బాగా కలిపి ద్రావణంలో చేర్చండి. ద్రావణాన్ని గాలి చొరబడని కూజాలో ఉంచి మంచి సూక్ష్మజీవులను సక్రియం చేయడానికి వారం రోజులు చీకటిగా ఉండే చోట నిల్వ చేయండి. కూజాలో గ్యాస్ పెరుగుతుంది కాబట్టి రోజుకు 1 నుంచి 2 సార్లు గ్యాస్ ని తొలగించడానికి మూతని తెరవండి. వారం రోజుల తర్వాత యాక్టివేట్ అయిన మంచి సూక్ష్మజీవుల ద్రావణం మీకు లభిస్తుంది.
1: గ్యాస్ ను విడుదల చేయటానికి మేము ప్రతిరోజు బాటిల్ ని తెరుస్తాము. సిద్ధంగా ఉన్నప్పుడు పరిష్కారం ఒక ఆహ్లాదకరమైన తీపి పుల్లని వాసన కలిగి ఉంటుంది. అప్పుడు అది మనకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
0: ఇప్పుడు దాని పొలానికి ఎలా వాడాలో చూద్దాం. రసాయనాలని మితిమీరి వాడడం వల్ల చాలా రకాల భూములు క్షీణించాయి. వాటిలో సేంద్రియ పదార్థం తగ్గిపోయింది. మంచి సూక్ష్మజీవులకు ఆహారంగా సేంద్రియ పదార్థం కావాలి కాబట్టి ముఖ్యంగా మొదటి సంవత్సరంలో మంచి సూక్ష్మజీవులను పొలంలో వాడేటప్పుడు మీరు సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చాలి. మట్టిని సిద్ధం చేయడానికి 150 మిల్లీలీటర్లు లేక 10 టేబుల్ స్పూన్ల సక్రియం చేసిన ద్రావణాన్ని 15 లీటర్ల నీళ్లలో కలపాలి. సాయంత్రం పూట పొలంలో మట్టి మీద కంపోస్ట్ కుప్పల మీద ద్రావణాన్ని పల్చగా పిచికారీ చేయాలి. మర్నాడు పొద్దున్న ఎండ నుంచి మంచి సూక్ష్మజీవులను రక్షించడానికి మట్టిలో కంపోస్ట్ ను వదులుగా కలపాలి. 3 రోజుల తర్వాత మంచి సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని కుల్లబెట్టడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు పంటని నాటవచ్చు. మొలకలు వచ్చేటప్పుడు విత్తనంలో దాగి ఉండే వ్యాధులు మీ పొలానికి వ్యాపించకుండా అరికట్టాలి. సుమారు 1 లీటర్ నీటిలో 1 చెంచాడు ద్రావణాన్ని కలపాలి. ఆవాల వంటి చిన్న విత్తనాలని 20 నుంచి 30 నిమిషాలు పల్చన చేసిన ద్రావణంలో నానబెట్టండి. దోసకాయ వంటి మీడియం విత్తనాలని 30 నుంచి 60 నిమిషాలు, అలాగే గుమ్మడికాయల వంటి పెద్ద విత్తనాలని 2 నుంచి 3 గంటలు ఉంచాలి. ఈ పల్చటి ద్రావణంలో మొలకల వేళ్లను 10 నిమిషాల పాటు ముంచవచ్చు. వరి కాక ఏదైనా ఇతర పంట మీద పిచికారీ చేయడానికి 1 మూతడు లేక 10 మిల్లీమీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. పంటలు ఎదిగిన తర్వాత 4 రోజుల పాటు వారానికి 1 సారి పిచికారీ చేయాలి. సాయంత్రం స్ప్రే చేయడం మంచిది. మంచి సూక్ష్మజీవులకు ఎండ శత్రువు కాబట్టి ముఖ్యంగా విత్తనాల పాదులు, తోటలు, కూరగాయల పొలాల్లో మల్చింగ్ చేయాలి. మల్చింగ్ మంచి సూక్ష్మజీవులు వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది. మట్టిలో నీటిని నిలిపి ఉంచి కాలక్రమేణా మల్చ్ పొలానికి మంచి కంపోస్ట్గా మారుతుంది. మీరు ఎండుగడ్డిని గాని పచ్చగడ్డిని గాని కప్పితే మల్చ్ మీద ద్రావణాన్ని పల్చగా చల్లవచ్చు. విశాలమైన పొలాలు వరి పంట కోసం 1000 లీటర్ల పారు నీళ్లలో 1 లీటరు ద్రావణాన్ని కలపాలి. పండ్ల చెట్లకైతే 1 మూతడు ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ద్రావణాన్ని పల్చగా చేసి ఆకుల మీద, కింద, నేల మీద పిచికారీ చేయాలి.
2: నిజానికి ఈ మంచి సూక్ష్మజీవులతో ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయడానికి నేల మీద, ఆకుల మీద తడిపితే చాలు.
0: కొన్ని సంవత్సరాలుగా తెలివిగల రైతులు ఇంట్లో తయారు చేసిన మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని అమ్ముతున్నారు.
1: మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని కొనుగోలు చేయటానికి నా దగ్గరకు వచ్చిన రైతులందరూ దాన్ని మొదటిసారి వాడినప్పుడే దాని పనితనాన్ని ఒప్పుకున్నారు.
0: డబ్బు ఆదా చేయడానికి, రసాయనాలు లేకుండా మట్టిని మెరుగుపరచడానికి మంచి సూక్ష్మజీవులు మీకు సహాయపడతాయి. షాప్ లో కొన్న కాన్సన్ట్రేటెడ్ ఈఎం ని మొలాసిస్ నీళ్లలో కలిపి నీడలో వారం రోజుల పాటు పులియబెట్టాలి. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు రెట్టింపై చురుకుగా మారతాయి. స్థానికంగా దొరికే పదార్థాలతో మీరే స్వంతంగా మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసు. మీరు ఆ ద్రావణాన్ని నీళ్లలో కలిపి ఏ పంట మీదనైనా విత్తనాలని నానబెట్టడానికి, నేలను సారవంతం చేయడానికి, దాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వాడవచ్చు. ఇలా చేస్తే తెగుళ్లు, వ్యాధులు తగ్గి చక్కటి దిగుబడి వచ్చే మంచి పంటను పండిస్తారు.
2: రసాయన ఎరువులు, పురుగుల మందులను పదే పదే వాడి మనం భూమిని సారహీనం చేశాం. ఇవి వ్యవసాయ భవిష్యత్తును దెబ్బతీస్తాయి. మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి. తర్వాతి తరాల కోసం భూమిని తిరిగి ఆరోగ్యంగా మార్చాలి.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
3: సెల్ 9100 1 9 1 1 9 3.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల

0: అద్దాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ

రిజిస్ట్రేషన్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్ బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. ఈరోజు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి క్యాన్సర్ అండి. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయటండి. ఈ విషయం నేను చెప్తుంది కాదండి, అంతర్జాతీయ వైద్య నిపుణులే చెప్తున్నారు. డయాబెటీస్ బీపీ మాదిరిగానే క్యాన్సర్తో కూడా దీర్ఘకాలిక మనుగడ కొనసాగించవచ్చట. ఏఐ రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పనిపడుతున్నాయండి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసినింగ్, ప్రోటాన్ బిమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురితప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరికొన్ని ప్రయోగాలు కూడా జరుగుతున్నాయట. వీటి ఫలితంగా క్యాన్సర్కు ఆన్సర్ దగ్గరలోనే ఉందని నిపుణులు చెప్తున్నారండి. ఇమ్యూనోథెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే హైపర్ పర్సనల్ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్ను మరింత సమర్థంగా నియంత్రించగలుగుతున్నాయి. క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తోంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతుందట. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతుందట. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాలు రూపకల్పన కోసం ప్రయోగాలు కూడా చాలానే జరుగుతున్నాయండి. చాలా రకాల క్యాన్సర్లో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్ సర్వినిన్, అలాగే P53 ప్రోటీన్లు లక్ష్యంగా చేసుకుని వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్ను అడికట్టే వ్యాక్సిన్లు రూపొందించడానికి శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే అండోయ్. క్యాన్సర్కు ఆన్సర్ ఉండదు అనేది ఇదివరకటి మాట, ఇప్పుడు దాదాపు అపోహ. వైద్య శాస్త్రం సర్వేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కలీలు వేయగలుగుతుంది. పలు రకాల క్యాన్సర్లు సమూలంగా

చేయగలుగుతుంది, కొన్ని రకాల క్యాన్సర్ను సోకకుండా వ్యాక్సిన్లు తయారు చేయగలుగుతుంది. అలాగే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలను, చికిత్సను, వివిధ విధానాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్కు ఆన్సర్గా ముందుకొచ్చే సూచనలు చాలానే కనిపిస్తున్నాయండి. ప్రాణాంతకమైన క్యాన్సర్ను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్ను జయించడం ఏమంత కష్టం కాదనేంతవరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. అలాగే ఇటీవల కాలంలో AI వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి అరికట్టడం కూడా సాధ్యమవుతుంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోత పెట్టి బయోస్పీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లతో కోత పరీక్ష లేకుండా రక్త పరీక్ష ద్వారా జరిపే లిక్విడ్ బయోస్పీ శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగలే బ్రీతరైజర్లు వాడుకలోకి కూడా వచ్చాయి. క్యాన్సర్ రోగులను యమాయాతనకు గురి చేసే రేడియోథెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇమ్యూనోథెరపీతో చాలామంది క్యాన్సర్ను విజయవంతంగా కోలుకోవడం సాధ్యమవుతుంది. వైద్య రంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్ కాలంలోనే కొన్ని రకాల క్యాన్సర్ను పూర్తిగా నివారించడం, ఇంకొన్ని రకాల క్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం, మరికొన్ని రకాల క్యాన్సర్లు ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవల కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. COVID-19 తర్వాతి కాలంలో క్యాన్సర్ నిర్ధారణ చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే మార్పులు చాలానే చోటు చేసుకున్నాయి. వీటిల్లో లిక్విడ్ బయోస్పీ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్ను ముందుగానే నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్త నమూనాలోని డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ప్రోటీన్లను విశ్లేషించి రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడడానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు లిక్విడ్ బయోస్పీ దోహదపడుతుంది. దీనివల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోత పెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకుని చేసే బయోస్పీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది. అలాగే రోగ నిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ నిర్ధారణకు సిటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, మ్యామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తూ ఉంటారు. వీటిని విశ్లేషించి చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవల కాలంలో ఏఐ వినియోగం కూడా మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ కూడా చాలా సులభంగా మారింది. వ్యాధి నిర్ధారణలో వచ్చే ఖచ్చితత్వం గణనీయంగా మెరుగుపడుతుందట. ఫలితంగా క్యాన్సర్లను త్వరగా గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతుంది. ఇవి కూడా లిక్విడ్ బయోస్పీ మాదిరి పరీక్షలే. ఒకే రక్త నమూనాను పరీక్షించడం ద్వారా 50కి పైగా క్యాన్సర్లు ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవల కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారండి. వీటి వల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధి నయం చేసే అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్త నమూనాల ద్వారా డిఎన్ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు 50కి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉందని గుర్తించడం కూడా సాధ్యమైంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇది ఒక విప్లవాత్మకమైన పరిణామం. క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవల కాలంలో ఆధునాత్మకమైన మాలిక్యులర్ జోనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవన కణాల్లో జన్యువులు క్యాన్సర్లకు దారితీసే ఉత్పత్తి వలను ముందుగానే గుర్తించి అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతుంది. వీటి ఆధారంగా ఒక్కో రోగి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ప్రేషియన్ ఆంకాలజీ చికిత్సను అందించగలుగుతున్నారు. ప్రేషియన్ ఆంకాలజీ వల్ల క్యాన్సర్ రోగులకు మృత్యువాత పట్టకుండా కాపాడగలుగుతున్నారట. ఇటీవల ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, బయోస్పీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటివి బయోమార్కర్స్ను హై రిజల్యూషన్ డిజిటల్ ఇమేజింగ్గా మార్చడం వీలవుతుంది. డిజిటల్ బయోమార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడం వారి ప్రాణాలు కాపాడడానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయోమార్కర్స్ ఇమేజింగ్ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి

వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుంది. దీనివల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సహాయాలపై చికిత్స పొందడం సులభంగా సాధ్యమవుతుంది. విన్నారు కదండి లిజనర్స్, రేపు వచ్చే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

సంపాదించిన విత్తములకు త్యాగము చేయుటయే రక్షణము. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటియే రక్షకము కదా.

0: బంధు మధ్యమున ధనహీనుడై బ్రతుకుట కంటే క్రూర జంతువుల మధ్య మహారణ్యములో ఉండుటమేలు. మహావృక్షములే నివాస స్థలములుగా పండ్లు తింటూ సెలయేళ్ల జలములు త్రాగుతూ నేలపై తృణసయ్యను పవళించుచు నారబట్టలే ధరిస్తూ జీవయాత్ర సాగించుట మంచిది.
1: అపుత్రస్య గృహం శూన్యం సన్మిత్రరహితస్య చ మూర్ఖస్య చ దిశా శూన్యా సర్వశూన్యా దరిద్రత.
0: పుత్రులు లేనివానికి ఇల్లు శూన్యం, మిత్రులు లేనివానికి గ్రామమే శూన్యం, మూర్ఖునికి నాలుగు దిక్కులా శూన్యమే, దరిద్రునికి సర్వము శూన్యముగానే కనపడుతుంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
2: ధనవాన్ బలవాన్ లోకే సర్వ సర్వత్ర సర్వదా ప్రభుత్వం ధనమూలం హి రాజ్ఞామప్యుపజాయతి.
1: అన్ని దేశములలోనూ అన్ని కాలముల్లోనూ ధనము గలవారే బలవంతులుగా ఉంటున్నారు. పాలకుల యందు కూడా ధన బలము వల్లనే ప్రభుత్వ ఆజ్ఞాశక్తి ఉంటున్నది.

0: గత కాలమున ఎన్ని నష్టములు సంప్రాప్తించినను అధైర్యపడక తనను తాను నిందించుకొనక మృత్యు పర్యంతమును ద్రవ్య సంపాదనాయత్నములు చేస్తూనే ఉండవలెను. ధనము దుర్లభమైనదని ఎంచరాదు, నిరాశ ఎన్నడూ పనికిరాదు.
1: అత్తస్య పురుషో దాసః దాసస్వత్యో న కస్యచిత్ ఇతి సత్యం మహారాజ బద్ధోస్మధ్యేన కౌరవై.
0: ఎప్పుడు పురుషుడు ధనమునకు దాసులే కాని ధనము ఎవ్వరికినీ దాసి కాదు. ధర్మరాజా, ఇదియే పరమసత్యం. కౌరవులచే ధనమునకు దాసుడనగా చేసివేయబడితివి అనగా నేనే ఇట్లైనచు ఇక ఇతరుల మాట చెప్పనేలా అంటూ ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి

ಅರಿವಾಸವ.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849.

0: 1-24-000.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా పరిసరాల విజ్ఞానంలోని లేపాక్షి అనే పాఠం వింటారు.
1: అద్వితీయ కళా సంపదకు అతి పురాతన సంస్కృతికి నిలయం మన భారతదేశం. భారతీయ శిల్పకళను, చిత్రకళను, సంస్కృతిని తెలియచేసే ఎన్నో కళాక్షేత్రాలు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి లేపాక్షి. ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురానికి తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగర చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధ క్షేత్రంగా, గొప్ప వ్యాపార కేంద్రంగా పేరు పొందింది. 108 పవిత్ర శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇక్కడి కూర్మశైలం అనే కొండపై దేవాలయాలున్నాయి. వీటిని విరూపణ్ణ, వీరణలు కట్టించారు. ఈ ప్రాంతానికి లేపాక్షి అన్న పేరు రావడానికి వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, త్రేతాయుగంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్తున్నప్పుడు జటాయు పక్షి కూర్మాద్రి అనే పేరుగల కొండపై అటగిస్తుంది. అప్పుడు రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేస్తాడు. సీతను వెతుకుతున్న శ్రీరాముడు జటాయు పక్షి ద్వారా జరిగిన విషయం

0: తెలుసుకొని తరువాత ఆ పక్షికి మోక్షం ప్రసాదించి ఓదార్చుతూ లే పక్షి అని అన్నాడట. లే పక్షి కాలక్రమేణా లేపాక్షిగా మారిందని స్థానికులు చెబుతారు. లేపాక్షి దేవాలయం ఒక సుందర దృశ్యం, ఒక అద్భుత కళాఖండం. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. దీనిని క్రీస్తు శకం 1538లో విజయనగర చక్రవర్తి అయిన అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న కట్టించాడు. విరూపన్న మహాశివభక్తుడు. అపూర్వమైన కళతో వెలుగొందే రంగమండపాన్ని, కళ్యాణ మండపాన్ని నిర్మించి తన కులదైవమైన వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ లేపాక్షి క్షేత్రం ఇప్పుడు ఒక ప్రముఖ యాత్రాస్థలంగా రూపొందింది. రోజు ఇక్కడికి ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు. అదిగో ఎవరో పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు వచ్చినట్లున్నారు.
1: పిల్లలు మీరంతా ఒక దగ్గరగా నిలబడండి, ఇటు ఇటు ఇలా రండి. అలాగా పిల్లలు మీరెక్కడికి వెళ్ళా కూడా క్యూలో వెళ్ళాలి, అల్లరి చేయకూడదు, సరేనా?
2: అలాగే టీచర్.
3: నమస్కారం టీచర్.
1: నమస్తే.
3: నా పేరు రాజు, నేను ఇక్కడ గైడ్ గా పనిచేస్తున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు?
1: మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. పిల్లలకి ఇప్పుడు సెలవులు కదా.
3: అవును,
1: అందుకే విహారయాత్రకి తీసుకొచ్చాం.
3: మీరు సరే అంటే లేపాక్షి గురించి మొత్తం వివరిస్తానండి, ఏమంటారు?
1: అయ్యో అంతకంటే కావాల్సింది ఏముందండి, నేను ఇందాకటి నుంచి ఎవరైనా గైడ్ దొరికితే బావుండు అని అనుకుంటున్నాను. లక్కీగా ఇంతలో మీరే వచ్చారు. పిల్లలు మీరంతా ఇట్రండి. వీరి పేరు రాజు, ఇక్కడ గైడ్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు లేపాక్షి గురించి వీరు వివరిస్తారనమాట.
2: నమస్కారం అండి.
3: నమస్కారం. నమస్కారం. మీరు ఇక్కడ దేని గురించి తెలుసుకోవాలన్నా నిర్భయంగా అడగండి, నాకు తెలిసినంత వరకు వివరిస్తాను.
2: ఈ గుడిని ఎవరు కట్టించారు?
3: విజయనగర ప్రభు అయిన అచ్యుత దేవరాయల కాలంలో పెనుగొండ సంస్థానంలో కోశాధికారిగా పనిచేసిన విరూపన్న కట్టించాడు. చిన్న చిన్న గుళ్ళన్నింటినీ ఒకే ప్రాకారంలోకి చేర్చి విశాలమైన సుందర మండపాలను నిర్మించడానికి పూనుకున్నాడు. గొప్ప గొప్ప శిల్పకారులను, చిత్రకారులను రప్పించి అద్భుతమైన కళాక్షేత్రాన్ని నిర్మించాడు. అయితే ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు, అసంపూర్తిగానే మిగిలిపోయింది. దానికి ఒక కథ చెప్తారు. అదేమిటంటే, విరూపన్న, అతని సోదరుడు వీరన్న ఇద్దరూ స్వార్థంతో రాజధనాగారంలోని ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వారిని శిక్షించమని గిట్టని వాళ్లు కొంతమంది రాజైన అచ్యుత దేవరాయలకు చాడీలు చెప్తారు. అది విన్న రాజుకు బాగా కోపమొచ్చి విరూపన్నను బంధించి అతని కళ్ళను ఊడపెరకండి అని ఆజ్ఞాపించట. ఆ అవమానాన్ని భరించలేని విరూపన్న తనంతట తానే తన కనుగుడ్లు ఊడబెరుక్కుని వాటిని దేవాలయపు గోడకు విసిరి కొట్టట. ఇగో ఈ గోడ మీద రక్తపు మరకలుగా కనిపిస్తున్నాయి చూడండి, ఇవే అవి. రండి కళ్యాణ మండపాన్ని చూద్దాం.
2: రాజుగారు, ఈ విగ్రహాలు ఎవరివి? మనవైపే గదిలో వస్తున్నట్లుగా ఉన్నాయి.
3: చెప్తాను, ఇది కళ్యాణ మండపం. దీనిలోని స్తంభాలను చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. ఇందాక ఈ విగ్రహాలు ఎవరివని అడిగారు కదూ, ఇవి రాజర్షుల బ్రహ్మర్షుల విగ్రహాలు. ఆ విగ్రహాల ముఖాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి. ఆ ఋషులు మనల్ని దీవించడానికి వస్తున్నట్టుగా లేదు. ఇటు చూడండి, వీరంతా సప్తఋషులు, శివపార్వతుల కళ్యాణానికి తరలి వచ్చారు.
4: అవునండి, వారి తలపైన కిరీటాలు, పొడవైన తల వెంట్రుకలు, ఎంత చక్కగా చెక్కారు శిల్పులు.
3: అవును, ఇటు చూడండి, ఇది గిరిజాదేవి వివాహ దృశ్యం. పెళ్లి కూతురు తలపై వేసే అక్షింతలు కూడా ఎంత నేర్పుగా అద్భుతంగా మలిచారో చూడండి. అయితే ఈ కళ్యాణ మంటపం పైకప్పు వేయకుండానే నిర్మాణం నిలిచిపోయింది, ఇలాగే ఉండిపోయింది.
4: ఇది ఎవరి విగ్రహం అండి? నాలుగు ముఖాలున్నాయి.
3: ఇది చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం. నాలుగు ముఖాలు ఎంత చక్కగా తీర్చిదిద్దారో చూడండి. ఇదిగో ఇది పంచశిఖర నాగలింగం. ఇది చెప్పుకోదగ్గ కళాఖండం. ఇది రంగమండపం, దీన్నే నాట్యమండపం అని కూడా అంటారు. ఇందులోని 64 స్తంభాలను ఒక్కో స్తంభాన్ని ఒక్కో రాయిలోనే చెక్కారు. వీటిలో 2 స్తంభాలు నేల మీద ఆనవు, వీటిని ఆకాశ స్తంభాలు అంటారు. వీటి పైభాగం కప్పుతో అంటుకుని నేల మీద ఆనకుండా ఉండటమే వీటి ప్రత్యేకత.
5: ఇది ఎలా సాధ్యమండి?
3: మరదే ఆనాటి శిల్పుల నిర్మాణ నైపుణ్యం. ఈ నాట్యమండపంలో శివతాండవ కిళిని చిత్రీకరించారు చూడండి. ఈ శిల్పాలన్నీ దేవనర్తకిమణులవే. ఒక శిల్పానికి మరో శిల్పానికి

0: పోలికే ఉండదు. దేవాలయ మండపాలన్నిట్లోనూ ఇదే చాలా అందమైన నిర్మాణం.
1: అవును చూడండరా, నాలుగు ముఖాల బ్రహ్మ మృదంగాన్ని, తుంబురుడు వేణని, నందికేశ్వరుడు హుడొక్కను, దేవతల్లో ఒకరు తాళాలు వాయిస్తుంటే రంభ నాట్యం చేస్తోంది.
2: నిజంగా టీచర్, ఈ నాట్య మండపం ఎంత బాగుందో, నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తోంది.
0: ఇదిగో ఇక్కడ చూడండి, శివుడు ఆనంద తాండవం చేస్తున్నట్టుగా చెక్కారు. ఈ విగ్రహాలన్నీ వేరువేరు స్తంభాలపై చెక్కడం వల్ల ఆలయానికి ఎంత అందమో కళ వచ్చాయో. ఈ ఆలయం గొప్పతనాన్ని చాటడానికి అన్నపూర్ణ, మృత్యుంజయ, పద్మిని విగ్రహాలు చాలు. చూడండి ఈ విగ్రహాలని.
3: అబ్బా ఎంత బాగున్నాయో.
1: ఇక్కడ శివుడు కపట వేషంలో వచ్చి పార్వతిని భిక్ష వేయమని అడుగుతున్నాడు కదూ.
0: అవును. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఆనాటి శిల్పులు చిత్రకారులు మన పురాణాల్లో నుంచి, ఇతిహాసాల్లో నుంచి, భారతంలో నుంచి కొన్ని ఘట్టాలను తీసుకుని వాటిని ఈ కఠిన శిలలపై ఉలులతో చిత్రీకరించి జీవం పోశారు. మృత్యుంజయ కథలో మార్కండేయను తీసుకుపోవటానికి వచ్చిన యమదూతను శిక్షించి మార్కండేయను రక్షించటం, ఇంకా శివకథల్లో ప్రసిద్ధమైన భక్త సిరియాళుని కథను కళ్ళకు కట్టినట్టుగా మలిచారు. చూడండి
4: ఏమిటండి ఆ కథ.
0: భక్త సిరియాళుడు తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అయితే శివుడు సిరియాలుని తల్లిదండ్రుల భక్తిని పరీక్షించడానికి యోగి రూపంలో వచ్చి వారి ఆతిథ్యాన్ని కోరతాడు. అన్నమాట ప్రకారం సిరియాలను చంపి వండి పెట్టమంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు పడే బాధను శిల్పి ఎలా చిత్రీకరించాడో చూడండి. కొడుకు తలను రోట్లో దంచుతోంది తల్లి. ఆమె ముఖంలో బాధను దిగమింగిన నిబ్బరం ఎంత బాగా తెలుస్తుందో చూడండి. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వచ్చాం. శివలింగం, రామ విగ్రహం మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. చూడండి
1: రాజుగారు, ఇవేం విగ్రహాలండి?
0: ఇది దుర్గాదేవి విగ్రహం. వెనక వైపు నర్తకి విగ్రహం చెక్కబడింది. చూడండి
5: సార్, ఆ మూల చీకట్లో ఉన్న విగ్రహం ఏమిటి?
0: అది మోహిని విగ్రహం. ఇవిగాక ఇక్కడ ఇంకా రెండు మీకు తెలిసిన వారి విగ్రహాలున్నాయి, అవెవరో చెప్పండి చూద్దాం.
2: ఆ నిలబడి ఉన్నది గణేశ విగ్రహం, ఇంకా చదువుల తల్లి సరస్వతి విగ్రహం.
0: వెరీ గుడ్.
1: రాజుగారు, లేపాక్షి బసవయ్య విగ్రహం ఎక్కడుందండి?
0: ఇంకా ఎవరు అడగరేమిటా అని చూస్తున్నాను. ఇప్పుడు మనం చూడబోయేది బసవయ్యనే. పిల్లలు ముందుకు నడవండి, బసవయ్యను చూద్దాం. అదుగో అక్కడ కనబడుతున్నాడు చూడండి, ఆయనే బసవయ్య.
2: అబ్బా ఎంత పెద్ద నంది విగ్రహమో, ఎంత బాగుందో కదా.
0: 20 అడుగుల ఎత్తుతో, 30 అడుగుల పొడవుతో, ఒకే రాతితో చెక్కబడి లేవడానికి సన్నద్ధమవుతున్నట్టుగా ఉన్న లేపాక్షి బసవయ్యగా తెలుగునేల నాలుగు దిక్కుల ప్రసిద్ధి చెందిన నంది విగ్రహం ఇదే.
2: దీని కొమ్ములు ఎంత బాగున్నాయో కదా.
5: అబ్బా మెడలో ఎన్ని గంటలు చూడు,
4: నడుముకు ఒక పట్టి కూడా ఉంది,
1: కాలి గిట్టలు చూడు. అబ్బా ఎంత బాగున్నాయో. పిల్లలు చూడండి, ఎద్దు పడుకుని లేవడానికి ప్రయత్నించే ముందు ఓ కాలు లేపి లేవబోతున్నట్టుగా ఉంది కదా. రాజుగారు, లేపాక్షులను శిల్పాల గురించి వివరించారు, చాలా బాగుంది. చిత్రాల గురించి కూడా కాస్త మా పిల్లలకు చెప్తారా?
0: అలాగేనండి, తప్పకుండా. ఒకే చోట శిల్పాలను చిత్రాలను చూసే అవకాశం మీకు ఈ లేపాక్షిలోనే కలుగుతుంది. 1000కి పైగా చిత్రాలు దేవాలయపు గోడల మీద, లోకప్పుల మీద తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో చిత్రీకరించారు. అయితే 100 కొద్ది సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయపు పైకప్పు పగుళ్లు చూపి వర్షం కురవటం వల్ల దాదాపు 1000 చిత్రాల రంగు చెడిపోయింది. సుమారు 200 చిత్రాలు మాత్రం పాడుకాకుండా ఉన్నాయి. చిత్రాల్లో గీసిన పురుష బొమ్మల కన్నా స్త్రీల బొమ్మలు ఎంతో అందంగా ఉంటాయి. రంగమండపంలోని చిత్రాలన్నీ శివలీలలకు సంబంధించినవే. చిత్రకారులు పురాణాల్లో నుంచి కథలు తీసుకుని గోడల మీద వాటిని దృశ్య కావ్యాలుగా మలిచారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
1: ఇది అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టే చిత్రం కదండి.
0: అవునండి, ఇది నందీశ్వరుని వివాహాన్ని గురించి చిత్రీకరించిన చిత్రం. ఎంత చూసినా తనివి తీరదు. ఇదిగో ఇవి చూడండి, కిరాతార్జునీయానికి సంబంధించిన చిత్రాలు. అర్జునుడు, శివుడు ఒకే సమయంలో అడవి పందిని వేటాడి చంపి నాదంటే నాదని తగువులాడే దృశ్యం. శివుడు, పార్వతి మారు వేషాల్లో ఉన్నారు చూడండి.
4: ఈ పక్కగా ఉన్న చిత్రాలు ఏ కథకు సంబంధించినవండి?
6: ఇవి దక్షయజ్ఞ గాథకు సంబంధించిన చిత్రాలు. దక్షుడు యజ్ఞం చేస్తూ అందుకు సతీదేవిని పిలవడు, అయినా ఆమె యజ్ఞానికి వస్తుంది. దక్షుడు కూతుర్ని అవమానిస్తాడు, అది భరించలేక ఆమె ఆత్మత్యాగం చేసుకుంటుంది. సతీ పరాభవానికి

0: శివుడు తట్టుకోలేక కోపంతో తల వెంట్రుకను పీకి నేలపై కొడతాడు. అందులో నుంచి వీరభద్రుడు ఉద్భవించి దక్షుని తలను నరికే సన్నివేశం ఇది. ఇవే కాదు, ఇంకా ఇటు చూడండి, ఇదిగో ఇది విష్ణు చిత్రం. ఇక ఈ చిత్రం ఉంది చూశారు, ఈ చిత్రంలో పార్వతి శివునితో సదరంగం ఆడుతుంది చూడండి.
1: ఇదెవరి చిత్రం అండి?
0: ఇది యోగ నరసింహుని చిత్రం. ఇక్కడ స్తంభాలపై చెక్కిన ఈ శిల్పాల నమూనాలను బట్టలపై ముద్రిస్తున్నారు. లేపాక్షి ప్రింట్స్ అని, లేపాక్షి డిజైన్స్ అని చాలా ప్రసిద్ధికెక్కాయి. ఈ లేపాక్షి శిల్పాలను చిత్రాలను చూస్తూ ఉంటే మనకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, సరికొత్త అందాలు కనిపిస్తూ ఉంటాయి, ఆకలి దప్పులను కూడా మర్చిపోతాం.
2: టీచర్ ఆకలేస్తుంది టీచర్.
1: పదండి భోంచేద్దాం. రాజుగారు, లేపాక్షి గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. ఈవేళ మీరు కూడా మాతో పాటే భోంచేయాలి.
3: అవునంకుల్, మీరు కూడా మాతో కలిసి భోంచేయాలి.
0: ఓకే పదండి.
4: ఈ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుందాం. లేపాక్షి అనంతపురం జిల్లాలోని హిందూపురానికి తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగర చక్రవర్తి అయిన అచ్యుత దేవరాయలు దగ్గర కోశాధికారిగా పనిచేస్తున్న విరూపన్న లేపాక్షి దేవాలయాన్ని కట్టించాడు. 108 పవిత్ర శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. రంగమండపం లేదా నాట్య మండపంలో, కళ్యాణ మండపంలో నల్లశానపు రాళ్లపై చెక్కిన అపురూపమైన దేవతల విగ్రహాలున్నాయి. దేవాలయం లోకప్పులో గోడలపై కొన్ని 100 చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. శిల్పాలను మలచడానికి, చిత్రాలను గీయడానికి పురాణాల్లోంచి, గాథల్లోంచి కొన్ని ఘట్టాలను, సన్నివేశాలను ఆధారంగా తీసుకున్నారు. పిల్లలు, లేపాక్షి గురించి తెలుసుకున్నారుగా. లేపాక్షిని చూడని వారు కనీసం ఇప్పుడైనా వెళ్ళి చూడండి, చూస్తారు కదూ.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని లేపాక్షి అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గణితంలోని సరి బేసి సంఖ్యలు పాఠం వింటారు.
6: రమా, ఏం చేస్తున్నావు?
7: నేను గుప్పెట్ల గింజలు ఆట ఎలా ఆడాలో ఆలోచిస్తున్నాను.
6: గుప్పెట్లో గింజలాటనా? నాకొచ్చు, ఇదిగో ఈ చింత గింజల్ని నా గుప్పెట్ నిండా తీసుకుంటాను. నువ్వు ఊహించి ఈ గింజలు సరి సంఖ్యలో ఉన్నాయో బేసి సంఖ్యలో ఉన్నాయో చెప్పు.
7: గుప్పెట నిండా గింజలు తీసుకున్నావా? అయితే ఖచ్చితంగా బేసి సంఖ్యనే అవుతుంది.
6: బేసి సంఖ్య అని చెప్పావు కదా, ఇదిగో వీటిని నేలపైన పోసి లెక్క పెడతాను.
7: నువ్వు కాదు, నేనే లెక్క పెడతాను.
6: సరే, ఇదిగో నువ్వే లెక్క పెట్టు.
7: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
6: 10 గింజలు ఉన్నాయి కాబట్టి సరి సంఖ్య. నువ్వు చెప్పినట్లు బేసి సంఖ్య కాదు.
7: సరే, ఈ 10 గింజలు నువ్వే తీసుకో. ఇదిగో ఇంకొన్ని గింజలు నేను నా గుప్పెట్లో తీసుకుంటాను. ఈసారి నువ్వు ఊహించి చెప్పు చూద్దాం.
6: సరి సంఖ్య.
7: ఇదిగో ఈ గింజలను నువ్వే లెక్క పెట్టు.
6: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11.
7: గింజలు మొత్తం 11 ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పినట్టు సరిసంఖ్య కాదు, ఇది బేసి సంఖ్య.
6: 10 గింజలను 2 సమాన భాగాలుగా 5, 5 చేస్తే ఏమీ మిగలవు కాబట్టి 10 సరి సంఖ్య అంటారు. అలాగే 11 సరి సంఖ్య చేస్తే 5, 5, 1, ఈ 1 మిగిలింది కాబట్టి 11 బేసి సంఖ్య అంటారు.
7: ఈ గుప్పెట్ల గింజలు ఆట ఆడుకుంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు చాలా సులువుగా తెలుసుకోవచ్చని మన టీచర్ గారు చెప్పారు.
6: అవును రమ్మా, 1 కి 2 సార్లు చేస్తే ఎంతో సులువు అనిపిస్తుంది.
7: సరే, ఇప్పుడు నేను 1 నుండి 50 లోపు సరిసంఖ్యలు.

0: చేస్తాను. అవి సరైనవో కావో నువ్వు చూసి చెప్పు.
1: అయితే నేను 1 నుండి 50 లోపు బేస సంఖ్యలను రాస్తాను, అవి సరైనవో కావో నువ్వు చూసి చెప్పు.
0: అలాగే. గోపి, నేను 1 నుండి 50 లోపు సరి సంఖ్యలు చదువుతాను, విను.
1: అలాగే చదువు.
0: 2, 4, 6, 8, 10, 12, 16, 18, 16, 16, 32, 32, 34, 34, 35, 35, 36, 36, 40, 40, 42, 42, 43, 43, 44, 44, 45, 45, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50, 50
1: ఇప్పుడు నేను రాసిన బేస సంఖ్యలు చదువుతాను, విను.
0: అలాగే గోపి, చదువు.
1: 31 32 34 35 46 47 48 49 50 41 42 43 45 47 49 ఇవన్నీ బేస సంఖ్యలే కదా?
0: అవును, నేను సరి సంఖ్యలు, నువ్వు బేస సంఖ్యలు రాసాం.
1: అంటే మనకు సరి సంఖ్యలు, బేస సంఖ్యలు రాయడం వచ్చినట్లే.
0: వచ్చినట్టే. గోపి, నేను కొన్ని అంకెలను చెప్తాను, అవి సరి సంఖ్యనో బేస సంఖ్యనో గుర్తించి చెప్పాలి.
1: సరే, అడుగు.
0: 2 సరి సంఖ్యనా బేస సంఖ్యనా?
1: సరి సంఖ్య.
0: 3
1: బేస సంఖ్య.
0: 5 ఏ సంఖ్య?
1: బేస సంఖ్య.
0: 12 ఏది?
1: సరి సంఖ్య.
0: 14 ఏ సంఖ్య?
1: సరి సంఖ్య.
0: 15 సరి సంఖ్య, బేస సంఖ్య?
1: బేస సంఖ్య.
0: 26 ఏది?
1: సరి సంఖ్య.
0: 37 ఏ సంఖ్య?
1: బేస సంఖ్య.
0: 40
1: సరి సంఖ్య.
0: 46 సరి సంఖ్య, బేస సంఖ్య?
1: సరి సంఖ్య.
0: 48 ఏది?
1: సరి సంఖ్య.
0: 50
1: సరి సంఖ్య.
0: గోపి, అన్నీ సరిగ్గా చెప్పావు. ఇక ఈ గుప్పట్ల గింజల ఆట ఆపేసి రేపు ఆడుకుందాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు?
1: నేను నీతో కలిసి ఆడుకోవడానికి వచ్చాను. ఆట ఆడుకున్నాం కదా, ఇక ఇంటికి వెళ్తాను, రేపొస్తాను.
0: అలాగే గోపి.

0: రమా, గోపి, మీరిద్దరూ సరి సంఖ్య బేస్ సంఖ్య చక్కగా నేర్చుకున్నాం అంటున్నారు, అవునా?
1: అవునత్తయ్యా, మా ఇద్దరికీ వచ్చు.
0: ఆహా, సరే అయితే నేను మీ ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా మరి?
2: అడుగత్తయ్యా, చెప్తాము.
0: అమ్మో, భలే హుషారుగా ఉన్నారే. సరే రమా, ఈ సమాధానం నువ్వు చెప్పాలి. 6 సరి సంఖ్యనా బేసి సంఖ్యనా?
1: 6 సరి సంఖ్య అత్తయ్యా.
0: వెరీ గుడ్. సరే గోపి, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, 8 ఏ సంఖ్య?
2: 8 సరి సంఖ్య.
0: వెరీ గుడ్. మరి రమా, 6 8 కూడితే ఎంత అవుతుంది?
1: 6 8 కూడితే 14 అత్తయ్యా.
0: వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు చెప్తారబ్బా? గోపి, నువ్వు చెప్పమ్మా, 14 సరి సంఖ్య బేసి సంఖ్య?
2: 14 సరి సంఖ్య.
0: వెరీ గుడ్. పిల్లలు, చాలా బాగా చెప్పారారా. మనం లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను ఏమంటారు? గణన సంఖ్యలు అంటారు. గణన సంఖ్యల్లో మొట్టమొదటిది ఏంటి? 1. 1 బేసి సంఖ్య, అలాగే తర్వాత 2. 2 సరి సంఖ్య. 2 తర్వాత వచ్చే సంఖ్య 3. 3 బేసి సంఖ్య. ఇలా మనం లెక్కించే సంఖ్యలలో 1 బేసి సంఖ్య, దాని వెనువెంటనే వచ్చే సంఖ్య సరి సంఖ్య. ఇలా వరుస

0: సంఖ్యలలో ఒకటి బేసి సంఖ్య, రెండవది సరి సంఖ్య వరుసగా వస్తాయని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇకపోతే రెండు సరి సంఖ్యలను కలిపితే ఏ సంఖ్య వస్తుందో బాగా తెలుసుకుందాం. సరేనా?
1: సరే అత్తయ్య.
0: రెండు సరి సంఖ్యలు కూడిన సరి సంఖ్యనే వస్తుందా? ఎవరు చెప్తారు ఇది?
1: నేను చెప్తానత్తయ్య.
0: చెప్పు.
1: రెండు సరి సంఖ్యలు కూడితే సరి సంఖ్య వస్తుంది.
0: రెండు బేసి సంఖ్యల మొత్తం ఏ సంఖ్య అవుతుంది?
2: అత్తయ్య నేను చెప్తాను.
0: చెప్పు.
2: రెండు బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది.
0: వెరీ గుడ్. ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్యల భేదం ఏ సంఖ్య అవుతుంది?
1: ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్య భేదం బేసి సంఖ్య అవుతుంది.
0: ఓకే. రెండు బేసి సంఖ్యల భేదం ఏ సంఖ్య అవుతుంది?
2: రెండు బేసి సంఖ్యల భేదం సరి సంఖ్య అవుతుంది.
0: వెరీ గుడ్. రెండు సరి సంఖ్యల లబ్ధం ఏ సంఖ్య అవుతుంది?
1: రెండు సరి సంఖ్యల లబ్ధం సరి సంఖ్య అవుతుంది.
0: రెండు బేసి సంఖ్యల లబ్ధం ఏ సంఖ్య అవుతుంది?
2: రెండు బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య అవుతుంది.
0: వెరీ గుడ్. అన్ని బాగా వచ్చేస్తున్నాయారా మీకు? ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్యల లబ్ధం ఏ సంఖ్య అవుతుంది?
1: ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్యల లబ్ధం సరి సంఖ్య అవుతుంది.
0: ఒకటి నుండి 50 మధ్యలో ఎన్ని సరి సంఖ్యలు, ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి?
2: ఒకటి నుండి 50 మధ్యలో సరి సంఖ్యలు 25, అలాగే బేసి సంఖ్యలు 25.
0: వెరీ గుడ్. బాగా చెప్పావు గోపి. ఇప్పుడు రమ్మా నువ్వు చెప్పు. మీ మిత్రుడు విష్ణు 20 లోపల ఒక బేసి సంఖ్యను కోరుకున్నాడు అనుకుందాం. దానిలోని అంకెల మొత్తం 6. విష్ణు కోరుకున్న సంఖ్య ఏది నువ్వు చెప్పు?
1: 20లో బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9, 11, 13, 13, 15, 17, 19. అంకెల మొత్తం 6 అంటే 1+5=6. విష్ణు కోరుకున్న సంఖ్య 15.
0: వెరీ గుడ్. అలాగే ఒక 4 అంకెల సంఖ్య ఉందర్రా, దానిలోని పెద్ద స్థానంలోని అంకె 7. మిగతా స్థానాల్లోని అంకెలు 1 చొప్పున తగ్గాయి. ఆ సంఖ్య ఏది? బాగా ఆలోచించి చెప్పాలి. ఎవరు చెప్తారు?
2: నేను చెప్తానత్తయ్య.
0: వెరీ గుడ్. చెప్పు మరి.
2: పెద్ద స్థానంలో అంకె 7 కాబట్టి మిగతావి 6, 5, 4, అంటే 7,654.
0: వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. ఇలాంటిదే మరొకటి ఉందర్రా, ఒక 4 అంకెల సంఖ్య ఉంది, అన్ని స్థానాల్లోనూ 5 అంకె ఉంది. ఆ సంఖ్య ఎంత రమ్మా నువ్వు చెప్పు?
1: అన్ని స్థానాల్లో 5 అంటే అది 5,555.
0: వెరీ గుడ్ రమ్మా. చాలా బాగా చెప్పావు. 1 స్థానంలోని అంకె 2, దీనికి రెట్టింపు 10 స్థానంలో ఉంది, దానికి రెట్టింపు 100 స్థానంలో ఉంది. ఆ సంఖ్య ఎంత గోపి? ఇప్పుడు నువ్వు చెప్పమ్మా.
2: 1 స్థానంలో 2, దీనికి రెట్టింపు అంటే 4 10 స్థానంలో, 4కి రెట్టింపు 8 100 స్థానంలో, అంటే ఈ సంఖ్య 842.
0: వెరీ గుడ్. రమా గోపి, మీరిద్దరూ సరి సంఖ్య, బేసి సంఖ్యలను బాగా గుర్తుపట్టారర్రా. అయితే ముఖ్యంగా సరి సంఖ్య అంటే మన దగ్గర ఉన్న వస్తువులలో, అవి గింజలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వాటిని 2 సమాన భాగాలుగా చేస్తే ఏమి మిగలకపోతే అది సరి సంఖ్య. 2 సమాన భాగాలు చేసిన 1 మిగిలిందనుకోండి, అది బేసి సంఖ్య అవుతుంది. అర్థమైంది కదా? సరి సంఖ్య, బేసి సంఖ్యల వివరణ ఇది. 1 నుండి 50 లోపు సరి సంఖ్యలు 25 ఉంటాయి, అలాగే 1 నుండి 50 లోపు బేసి సంఖ్యలు 25 ఉంటాయి. వరుస సంఖ్యలలో 1 బేసి సంఖ్య, 2 సరి సంఖ్య, అలాగే 3 బేసి సంఖ్య అవుతుంది, 4 సరి సంఖ్య అవుతుంది. ఇలా వరుసగా 1 నుండి 50 వరకు రాసినా లేదా 100 వరకు రాసినా సరే బేసి సంఖ్య, సరి సంఖ్య వరుసగా వస్తాయి. రమ్మా ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, సరి సంఖ్య ఏమిటో చెప్పు.
1: సరి సంఖ్య అంటే మన దగ్గర ఉన్న కొన్ని పండ్లు కానీ గింజలు కానీ 2 సమాన భాగాలు చేస్తే ఏమీ మిగలకూడదు, అప్పుడు సరి సంఖ్య అంటారు.
0: సరే,

0: రమా చెప్పింది కరెక్టేనా? గోపి నువ్వు చెప్పు.
1: కరెక్టే అత్తయ్యా.
0: సరే, అయితే బేసి సంఖ్య అంటే ఏంటో నువ్వు చెప్పు.
1: బేస సంఖ్య అంటే మన దగ్గర ఉన్న పండ్లు కాని గింజలు కాని రెండు సమాన భాగాలు చేస్తే ఒకటి మిగలాలి, అలా మిగిలితే ఆ సంఖ్యను బేస సంఖ్య అంటారు.
0: వెరీ గుడ్, మీరిద్దరికి అన్ని తెలిసిపోయారా? మీరిద్దరు బాగా తెలుసుకున్నారు. సరి సంఖ్య, బేస సంఖ్య అంటే చాలా చక్కగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి బాగా నేర్చుకోండి, సరేనా?
1: సరేనా.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని లేపాక్షి అనే పాఠం విన్నారు. మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గణితంలోని సరి బేసి సంఖ్యలు పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిస్నర్స్, మరి ఈరోజు ముచ్చట్లలో జూన్ 13వ తేదీ విశేషాలు పరిశీలిస్తే అంతర్జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మరియు ప్రపంచ చరిత్రను కుదిపేసిన కొన్ని చారిత్రాత్మక, రాజకీయ, సైనిక పరిణామాల్లో ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనల చరిత్రలో సౌర కుటుంబపు సరిహద్దులను దాటి మానవ నిర్మిత నౌక ప్రయాణించిన అద్భుతమైన ఘట్టం ఈ రోజుతోనే ముడిపడి ఉంది. మరి ఆ వివరాలతో పాటు ప్రపంచాన్ని ఆకర్షించిన మరికొన్ని రికార్డులను కూడా ఈ రోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం.
0: తప్పనిసరిగానమ్మా, అంతరిక్ష పరిశోధనలో అదొక సంచలనం అనే చెప్పుకోవాలి. 1983 జూన్ 13న నాసా ప్రయోగించిన పయోనీర్ 10 అంతరిక్ష నౌక మన సౌర కుటుంబంలోని అత్యంత సుదూర గ్రహమైన నెప్ట్యూన్ కక్షను దాటి అవతలికి ప్రయాణించిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించింది. దీంతో పాటు అంతర్జాతీయ రాజకీయ చరిత్ర కనుక చూస్తే 1971 జూన్ 13న ప్రముఖ అమెరికన్ పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ వియత్నాం యుద్ధానికి సంబంధించిన అత్యంత రహస్యమైన పెంటగాన్ పేపర్స్ ప్రచురించడం ప్రారంభించింది. ఇది అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది అని చెప్పుకోవచ్చు.
1: ఇక విజ్ఞాన శాస్త్ర రంగానికి వస్తే ఆధునిక వైద్య శాస్త్రంలో రక్తం గ్రూపులను కనుగొని కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన నోబెల్ బహుమతి గ్రహీత ఆస్ట్రియన్ జీవ శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్ట్రైనర్ 1868 జూన్ 13న జన్మించారు. ఇక ఆయన చేసిన ఈ ఆవిష్కరణ వల్లే సురక్షితమైన రక్తదానం సాధ్యమైంది. అలానే భౌతిక శాస్త్రంలో విద్యుత్ అయస్కాంత వికిరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రసిద్ధ స్కాటిష్ శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ 1831లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు.
0: ఇక అంతర్జాతీయ సాహసాలు, క్రీడల విషయానికి వస్తే 1970 జూన్ 13న బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీపై విధించిన 3 నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో ఆయన తిరిగి రింగులోకి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. ఇది క్రీడా చరిత్రలో ఒక అద్భుతమైన పునరాగమనం అని చెప్పుకోవచ్చు. అలాగే సాహిత్య లోకంలోకి వస్తే ఐరిష్ కవి, నోబెల్ బహుమతి గ్రహీత విలియం బట్లర్ ఈట్స్ 1865 జూన్ 13న జన్మించారు. ఆయన రాసిన ప్రసిద్ధ కవితలు ప్రపంచ సాహిత్యాన్ని ఎంతో సుసంపన్నం చేశాయి.
1: ఇక అలానే సాహిత్య రంగానికి వస్తే మరి తెలుగు మరియు కన్నడ భాషల్లో అద్భుతమైన కవిత్వం అల్లిన ద్విభాష కవి కిరికరరెడ్డి భీమారావు గారు మరి 1896 జూన్ 13న జన్మించారు. రెండు భాషల సంస్కృతులను, సాహిత్యాన్ని మేడవించి ఆయన రాసిన రచనలు నాటి కాలంలో భాషాబంధాన్ని బలోపేతం చేయడానికి ఎంతో తోడ్పడ్డాయి.
0: అవునమ్మా, సరిహద్దుల్లో భాషా సౌరభాన్ని వెదజల్లిన గొప్ప కవి ఆయన. ఇక భారతీయ రాజకీయ చరిత్రలోకి వెళితే కేరళ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత ఐఎంఎస్ నంబూత్రిపాద్ 1909 జూన్ 13 జన్మించారు. భారతదేశంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన దార్శనికుడిగా, భూ సంస్కరణలు అమలు చేసిన పాలకుడిగా దేశ చరిత్రలో ఆయన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, శాసనమండలి సభ్యుడిగా సేవలందించిన మార్పు బాలకృష్ణమ్మ 1930లో ఇదే రోజున జన్మించారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం ఆయన చేసిన

0: పోరాటాలు చిరస్మరణీయం.
1: ఈ కళని కంప్యూటర్ సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ రాస్ రెడ్డి 1937 జూన్ 13 జన్మించారు. కంప్యూటర్ రంగంలో నోబెల్ బహుమతిగా భావించే అత్యున్నత ట్యూరింగ్ అవార్డు పొందిన మొట్టమొదటి ఆసియా వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. రోబోటిక్స్ మరియు స్పీచ్ రికగ్నిషన్ సాంకేతికతలో ఆయన వేసిన పునాదులు నేటి ఆధునిక డిజిటల్ విప్లవానికి మూల కారణం.
0: నిజంగానమ్మా, మన తెలుగువాడైన రాజరెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ రంగాన్ని మలుపు తిప్పడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఇక క్రీడల విషయానికి వస్తే, భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ మణీందర్ సింగ్ 1965 జూన్ 13 జన్మించారు. తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్తో 80వ దశకంలో భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. అలాగే ఈ రోజుకి సంగీత ప్రపంచంలో కూడా ఒక అరుదైన యోగం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని ఉర్రూ తొలగించిన ముగ్గురు ప్రముఖ సంగీత దర్శకులు ఇదే రోజున పుట్టారు. ప్రేమంటే ఇదేరా తమ్ముడు చిత్రాలతో టాలీవుడ్లో సరికొత్త పాప్ సింగింగ్ ట్రెండ్ తెచ్చిన రమణ గోగుల్ గారు, అదేవిధంగా వైవిధ్యమైన పాటలతో అలరించిన రఘు కుంచే గారు, తమిళ తెలుగు సినిమాలకు అద్భుతమైన స్వరాలు అందించిన జీవి ప్రకాష్ కుమార్ గారి, ఈ ముగ్గురు పుట్టినరోజు కూడా ఈ జూన్ 13 కావడం ఎంతో విశేషం.
1: అవునన్నయ్య, ఇకలని మరి మొఘల్ సామ్రాజ్య కాలం నాటి పరిణామాలు, దేశ స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలు, సాహిత్య సేవ మరియు ఆధునిక రాజకీయ నాయకుల జ్ఞాపకాలు ఈ రోజుతో ముడిపడున్నాయి. మొదటగా భారతదేశ చరిత్రలోకి వెళితే 1719 జూన్ 13 భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి రఫీయుల్ దర్జత్ కన్నుమూశారు. మొఘల్ రాజులందరిలోకి అత్యంత తక్కువ కాలం, అంటే కేవలం కొన్ని నెలలు మాత్రమే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన పాలకుడిగా ఈయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.
0: అవునమ్మా, నాటి ఢిల్లీ రాజకీయాల్లో అదొక సంక్షోభ సమయం అని చెప్పుకోవాలి. ఇక మన దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రను చూస్తే, సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో బ్రిటిష్ పాలకుల అణచివేతకి వ్యతిరేకంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు నానక్ భిల్ 1922 జూన్ 13 అమరత్వాన్ని పొందారు. గిరిజన హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ఆయన సాగించిన సాహసోపేతమైన పోరాటం, అదేవిధంగా ఆయన చేసిన త్యాగం చరిత్రలో ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది.
1: నిజంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడు ఈయన. ఇక మన తెలుగు సాహిత్య మరియు విద్యా రంగానికి వస్తే, ప్రముఖ ఉపాధ్యాయుడు రచయిత కప్పగల్లు సంజీవమూర్తి గారు 1962 జూన్ 13 పరమపదించారు. బళ్ళారి ప్రాంతానికి చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా కన్నడ ప్రాంతంలో తెలుగు భాషా వ్యాప్తికి, నాటక రంగానికి మరియు సాహిత్య విమర్శకు ఎనలేని సేవలందించారు.
0: కరెక్ట్ అమ్మా, సరిహద్దుల్లో తెలుగు భాషను బ్రతికించిన గొప్ప పండితుడైన. ఇక ఆధునిక పరిపాలన మరియు రాజకీయ రంగానికి వస్తే, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమిషనర్గా పనిచేసి పారిశ్రామిక అభివృద్ధికి ఎన్నో సేవలు అందించిన ఉన్నతాధికారి తరిట్ల ధర్మారావు గారు 2013 జూన్ 13 కన్నుమూశారు. అలాగే మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా అమరచింత దేవరకద్ర నియోజకవర్గాల నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేసిన కొత్తకోట దయాకర్ రెడ్డి గారు 2023లో ఇదే రోజున మరణించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన నాయకుడిగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. సో లిజనర్స్, ఇంతవరకు జూన్ 13వ తేదీకి సంబంధించిన ఎన్నో విషయాలు విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి పాట వినొద్దామా?

0: గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9993.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన టైల్స్, అంజనీ టైల్స్,
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీ

0: తో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ముచ్చట్లు.
3: సరేనమ్మా, మరి జూన్ నెల రాగానే నీకేమేమి గుర్తొస్తూ ఉంటాయి?
2: అప్పటి వరకు ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి కదా, మరి ఎండల తీవ్రత తగ్గడం అనేది ఉంటుంది ముందు.
3: కరెక్టే. సో నిజంగానే జూన్ నెల రాగానే ఎండల తీవ్రత తగ్గడం ఎంత నిజమో, అదే విధంగా పిల్లల మొహాల్లో గ్లో తగ్గిపోవడం కూడా అంతే నిజం. ఏమంటావు?
2: అవునవును.
3: మరి ఈ కొత్త విద్యా సంవత్సరం స్కూళ్లు తెరిచే సమయం వచ్చేసింది కదా. నిన్న మా పక్కింటి పిల్లల్ని చూశాను, ఏదో యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా అంతకన్నా పెద్ద మొహం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ 2 నెలల వేసవి సెలవుల్లో పొద్దున్నే లేవడం మర్చిపోయి హ్యాపీగా ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ నానమ్మల ఇళ్లలో అల్లరి చేసిన వాళ్ళకి మళ్ళీ పొద్దున్నే 6 గంటలకే నిద్ర లేవడం అంటే ఒక పెద్ద శిక్షలా అనిపిస్తుంది.
2: అవునన్నయ్య, ఇక స్కూల్ బెల్ సౌండ్ వినపడగానే మరి పిల్లలకొచ్చి ఆ బెంగ బాధ అంతా ఇంత కాదనుకో. నేను ఒక చిన్న పాప అయితే వాళ్ళ అమ్మతో అంటోంది, అమ్మా ఈ జూన్ నెల క్యాలెండర్లోంచి తీసేయచ్చు కదా, డైరెక్ట్గా మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్కి వెళ్ళిపోదాం అని ఎంత అమాయకంగా అడుగుతుందో. మరి కొత్త పుస్తకాల వాసన, కొత్త బ్యాగులు కొనిచ్చినా సరే ఆ హోంవర్క్లు, ప్రొద్దటే వ్యాన్ ఎక్కడం గుర్తొచ్చేసరికి వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టే బిర్యానీ కూడా చేదుగానే అనిపిస్తుంది అనుకో.
3: కరెక్ట్ అమ్మా. అసలు ఆ స్కూల్ ఫస్ట్ డే రోజు స్కూల్ గేట్ దగ్గర సీన్లు చూస్తే ఒక హై వోల్టేజ్ సెంటిమెంట్ సినిమా గుర్తొస్తుంది. ఎల్కేజీ యూకేజీ పిల్లలైతే వాళ్ళ అమ్మల చీర కొంగులు పట్టుకుని నన్ను ఇక్కడ వదిలేకమ్మా అని ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఇటు పక్క తల్లుల కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. అదే పెద్ద క్లాస్ పిల్లల విషయానికి వస్తే ఏడుపులుండో కానీ అబ్బా మళ్ళీ ఆ మ్యాథ్స్ సార్ మొహం చూడాలా, మళ్ళీ ఆ క్లాస్ రూమ్లో కూర్చోవాలా అనే రేంజ్లో ఒక రకమైన డిప్రెషన్ మొహాలు పెడుతూ ఉంటారు.
2: కానీ పిల్లల్లో ఉండే ఈ భయం బద్ధకం పోగొట్టడానికి తల్లిదండ్రులు కూడా కాస్తంత ఓపిక్గా ప్లాన్ చేయాలి. మరి స్కూల్ తెరిచే ఒక వారం రోజుల ముందే పిల్లలకి ప్రొద్దుటే లేవడం అలవాటు చేయాలి. ఒకేసారి ఫస్ట్ డే రోజు కుంభకర్ణుల పడుకున్నవాడిని లేపి బస్ ఎక్కిస్తే వాళ్ళకి భయం కాక ఇంకేం వస్తుంది? ఇక అలాని స్కూల్ అంటే కేవలం చదువు ర్యాంకులు మాత్రమే కాదు, మరి అక్కడ కొత్త స్నేహితులు దొరుకుతారు, ఆటలు కూడా ఆడుకోవచ్చు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ని వాళ్ళ మనసుల్లో మెల్లగా ఇంజెక్ట్ చేయాలి.
3: అసలు పిల్లలకి ఆ బడి బెంగ తగ్గాలంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, క్లాసులో అందరికంటే బాగా చదవాలి అని మొదటి రోజే వాళ్ళ నెత్తిన హిమాలయ పర్వతంత బరువు పెట్టకూడదు. హ్యాపీగా స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో లంచ్ షేర్ చేసుకుని నవ్వుతూ రమ్మని చెప్తే ఏ పిల్లాడు స్కూల్కి వెళ్ళనని ఖచ్చితంగా పట్టుబట్టడు.
2: ఇక పిల్లల బెంగ ఒకెత్తైతే మరి టైంలో స్కూల్ చేసే హడావిడి, వాళ్ళు పెట్టే టార్గెట్లు తట్టుకోలేక తల్లిదండ్రులు పడే అవస్థలు ఇంకో ఎత్తు. మరి జూన్ వచ్చిందంటే చాలు, పేపర్లలో టీవీల్లో ఇక కార్పొరేట్ స్కూళ్ల యాడ్స్ మోత ముగిపోతాయి. ఇక మా స్కూల్లో జాయిన్ చేస్తే మీ వాడు ఐఐటీ సైంటిస్ట్ అయిపోతాడు, స్పేస్లోకి వెళ్తాడు అంటూ లేనిపోని బిల్డప్లతో తల్లిదండ్రుల మైండ్ బ్లాక్ చేస్తుంటాయి. ఇక అడ్మిషన్ల కోసమైతే స్కూళ్ల ముందు క్యూలు చూస్తే తిరుపతి లడ్డు క్యూ కంటే దారుణంగా అనిపిస్తుంది అనుకో.
3: భలే చెప్పావమ్మా, అసలు ఆ ఫీజుల రేట్లు వింటేనే సామాన్యులకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఎల్కేజీ సీటుకే లక్షల్లో ఫీజులు అడుగుతుంటే ఆ ఫీజులు కట్టడానికి తండ్రులు ఆఫీసుల్లో పర్సనల్ లోన్లు, అమ్మలు ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం ఫీజుతోనే వదిలేస్తారంటే అస్సలు వదలరు. బుక్స్ మా దగ్గరే కొనాలి, యూనిఫామ్ మా స్కూల్ బ్రాండే వేసుకోవాలి, బెల్ట్ షూస్, చివరికి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ కూడా మా డిజైనే ఉండాలి అంటూ ఒక పెద్ద రూల్స్ లిస్ట్ కూడా పెడతారనుకో.
2: ఇక బుక్స్ కౌంటర్ల దగ్గర సామాన్యులు పడే పాటలు చూడలేమనయ్య, ఒక్కో క్లాస్ పుస్తకాల సీట్ ధర చూస్తే 5,000 నుంచి 10,000 వరకు చెప్తున్నారు. ఆ బుక్స్ కొనేటప్పుడు బిల్లు చూసి తండ్రి గుండె ఆగిపోయినా పక్కనే ఉన్న పిల్లాడేమో ఆ బుక్స్ కి వేసే కలర్ఫుల్ అట్టలు, స్పైడర్ మ్యాన్ స్టిక్కర్ల ముచ్చట్లలో ఉంటాడు. అటు ఫీజులు కట్టలేక, ఇటు పిల్లల మురిపెం తీర్చలేక మధ్యతరగతి తల్లిదండ్రులు నలిగిపోయే ఈ సీజన్ నిజంగా ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటిదే.
3: కరెక్ట్ అమ్మా, చదువు అనేది ఒక పవిత్రమైన బాధ్యత లాంటిది, కానీ ఈ రోజుల్లో అది పక్కాగా ఒక కమర్షియల్ బిజినెస్ లాగా మారిపోయింది. ప్రతి 7 పాత పుస్తకాలు పనికిరావంటూ సిలబస్ మార్చేయడం, అనవసరమైన యాక్టివిటీస్ పేరుతో డబ్బులు గుంజడం చూస్తుంటే విద్య కేవలం డబ్బున్న వాళ్లకేనా అనే బాధ కూడా కలుగుతుంది.
2: ఇక ఈ రోజుల్లో స్కూల్ అడ్మిషన్ల బ్రోచర్లు చూస్తే మరి చదువుకునే బడిలా కాకుండా ఏదో లగ్జరీ రిసార్ట్లా అనిపిస్తుంది. మరి మా దగ్గర

0: కాస్త ఎండ తగలగానే తట్టుకోలేక నీరసించిపోతున్నారు.
1: కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చిన్నప్పుడు మనం స్కూల్ గ్రౌండ్ లో ఎండనక వాలనక చెమటలు కారేలా ఆడుకుంటేనే కదా ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎల్కేజీ పిల్లడికి కూడా ఏసీ క్లాస్ రూమ్, ఏసీ స్కూల్ బస్, మళ్ళీ ఇంటికి రాగానే ఏసీ బెడ్రూమ్, ఇలా అలవాటు చేసేస్తున్నారు. మరి దీనివల్ల వాడు బయట ప్రపంచంలోకి రాగానే కనీసం కిలోమీటర్ దూరం కూడా నడవలేకపోతున్నాడు. చదువుతో పాటు ప్రకృతిని, సమాజాన్ని కూడా తట్టుకునేలా పిల్లల్ని పెంచాలి. అంతేగాని ఇలా క్లాస్ రూముల్లో దాస్తే వాళ్ళు రేపు సమాజంలోకి వచ్చి ఎలా బతుకుతారు?
0: కరెక్ట్ గా చెప్పామమ్మా. ఈ ఏసీ క్లాస్ రూమ్స్ వెనుక ఇంకో పెద్ద కమర్షియల్ లాజిక్ కూడా ఉంది. మేము ఏసీలు మెయింటైన్ చేస్తున్నాం కదా అంటూ ఫీజులతో పాటు కరెంటు బిల్లుల పేరుతో వేల రూపాయల డొనేషన్లు, స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ హడావుడు చూస్తుంటే స్కూళ్ళకి చదువు చెప్పాలనే తాపత్రయం కంటే కార్పొరేట్ లెవెల్లో బిజినెస్ చేసి పేరెంట్స్ జేబులు ఎలా ఖాళీ చేయాలనే ప్లాన్ ఎక్కువగా కనిపిస్తుంది. బడి అంటే క్రమశిక్షణ, సత్ప్రవర్తన నేర్పే చోటు కావాలి, కానీ ఇలాంటి విలాసాలు నేర్పే కేంద్రం కాకూడదనుకో.
1: అవును, మరి ఇన్ని రకాల పబ్లిసిటీలు ఇస్తున్నారు, ఏవేవో ఫెసిలిటీస్ ఉన్నాయని రంగురంగుల బ్రోచర్లు వేస్తున్నారు. కానీ తీరా చూస్తే చాలా వరకు స్కూల్ పిల్లల్లో ఉండాల్సిన అసలైన నైపుణ్యాలను మాత్రం అస్సలు నేర్పించలేకపోతున్నాయి. క్లాస్ రూమ్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, 100కి 100 మార్కులు సాధించడం మీద ఉన్న శ్రద్ధ రేపు సమాజంలోకి వెళ్లాక వచ్చే ఎదురు దెబ్బలను, ఆటుపోట్లను తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాయి.
0: చాలా కరెక్ట్ పాయింట్ చెప్పావమ్మా. ఈ రోజుల్లో పిల్లలకి ఇంటర్నెట్ లో ఎలా వెతకాలో తెలుసు, కంప్యూటర్ కోడింగ్ తెలుసు, కానీ జీవితంలో ఒక చిన్న కష్టం వస్తే, లేదంటే ఎగ్జామ్లో అనుకున్న మార్కులు రాకపోతే దాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక చిన్న వయసులోనే కుంగిపోతూ ఉన్నారు. నిజానికి బడనేది కేవలం సబ్జెక్టులు నేర్పే చోటు మాత్రమే కాదమ్మా, తోటి వాళ్లతో ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఓటమిని ఎలా స్వీకరించాలి, జీవితంలో సమస్యల్ని ఎలా ఎదిరించాలి అనే ఒక మానసిక స్థిరత్వాన్ని నేర్పే వేదిక కావాలి. ఆ విషయాన్ని చాలా కార్పొరేట్ సంస్థలు మర్చిపోయి పిల్లల్ని కేవలం మార్కుల మిషన్లుగా మార్చేస్తూ ఉన్నాయి.
1: నిజమే, అందుకే ఇప్పుడున్న పిల్లల్లో బుక్ నాలెడ్జ్ తప్ప లోకజ్ఞానం అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది. బయట మార్కెట్కి వెళ్లి ఒక వస్తువు కొనాలన్నా, నలుగురితో ధైర్యంగా మాట్లాడాలన్నా భయపడిపోతున్నారు. మరి సమాజంలో రకరకాల మనుషులుంటారు, అందరూ మనకు నచ్చినట్లే ఉండరు అనే కనీస స్పృహ వాళ్ళకి కలగడం లేదు. స్కూల్ గ్రౌండ్ లో ఆటలాడితే గెలవడం, ఓడిపోవడం రెండూ అలవాటవుతాయి. కానీ ఏసీ గదుల్లో కూర్చోబెట్టి కేవలం ర్యాంకుల కోసమే రేసు గుర్రాల్లో పరిగెత్తితే రేపు సమాజం అనే పెద్ద రేసులో వాళ్ళు ఎలా నిలబడతారు?
0: అవునమ్మా, చదువు అంటే కేవలం సర్టిఫికెట్లు సంపాదించడం కాదు, సమాజంలో ఒక బాధ్యత గల మనిషిగా బతకడం, పిల్లలకి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఇతరుల పట్ల జాలి, కరుణ లాంటి జీవన నైపుణ్యాలు నేర్పినప్పుడే ఆ విద్యకి ఒక పరిపూర్ణత వస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగులు, ఏసీ రూమ్లు కంటే పిల్లల మనసులని బలంగా మార్చే చదివే ఈనాటి సమాజానికి ఎంతో అవసరం.
1: ఇక స్కూళ్లలో హంగులు, నైపుణ్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు మరి వీటన్నింటికీ మూల స్తంభాలైన టీచర్ల పాత్ర గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరి పాత రోజుల్లో స్కూల్స్ ఎలా ఉండేవో మనకు తెలుసు. ఒక చిన్న రేకుల షెడ్డు లేదా పెంకుటిల్లో ఉండేది. కానీ అక్కడ పనిచేసే మాస్టర్ల డెడికేషన్ మాత్రం ఆకాశమంతుండేది. మరి అప్పట్లో గురువులు కేవలం జీతం కోసం కాకుండా క్లాసులో ఉండే ప్రతి పిల్లాడిని ఒక బాధ్యత గల పౌరుడిగా మార్చాలనే తపనతో ఎంతో ఓర్పు, సహనంతో చదువు చెప్పేవారు.
0: 100కి 100 పాళ్ళు నిజమమ్మా. పాత రోజుల్లో టీచర్లు పిల్లల మధ్య ఎలాంటి వివక్ష చూపించేవాళ్ళు కాదు. వాడి ఊరి పెద్ద కొడుక, లేదంటే ఒక సామాన్య కూలీ బిడ్డ అనేది వాళ్ళకి అనవసరం. క్లాసులోకి వస్తే అందరూ సమానమే. చదువులో వెనకబడిన పిల్లాడు కనిపిస్తే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేకంగా కూర్చోబెట్టి ప్రేమగా వీపు నిమిరి అర్థం అయ్యేలా చెప్పే ఓపిక అప్పటి మాస్టర్ల సొంతం. కేవలం చదివే కాదమ్మా, ఆ పిల్లాడి ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పి మరీ బడికి రప్పించేంతటి ఆత్మీయ బంధం ఉండేది.
1: భలే గుర్తు చేసావు. కానీ ఇప్పటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలోకి వచ్చేసరికి ఆ గురు శిష్యుల బంధం కాస్త కమర్షియల్ గా మారిపోయింది. మరి ఇప్పుడు టీచర్ల మీద మేనేజ్మెంట్లు పెట్టే టార్గెట్లు, సిలబస్ పూర్తి చేయాలనే ప్రెజర్లు చూస్తుంటే వాళ్లకు పిల్లలకి ఓపిగ్గా చదువు చెప్పే సమయం గాని, మానసిక ప్రశాంతత గాని దొరకడం లేదు. మరి దీనివల్ల కొంతమంది టీచర్లు కూడా కేవలం మార్కులు తెచ్చే టాపర్ల మీద మాత్రమే శ్రద్ధ పెడుతూ వెనుకబడిన పిల్లల్ని లైట్ తీసుకుని ఒక రకమైన వివక్ష తెలియకుండానే వచ్చేస్తుంది.
0: నువ్వు చాలా సెన్సిటివ్ పాయింట్ చెప్పావమ్మా. అప్పట్లో మాస్టర్ కొట్టినా తిట్టినా అందులో ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలనే కడుపు తీపి అనేది ఉండేది. అందుకే పేరెంట్స్ కూడా మా వాడు మీ బిడ్డే సార్, బాగా బుద్ధి చెప్పండి అని వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టీచర్లకి ఆ స్వేచ్ఛ కరువైంది. ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ స్కూళ్ళకొచ్చి గొడవలు చేయడం వల్ల

0: టీచర్లు కూడా మనకెందుకు వచ్చిన గొడవలే, వాళ్ళు చదివితే ఎంత చదవపోతే ఎంత, మన డ్యూటీ మనం చేసామా లేదా అనే ఒక నిరాసక్తలోకి వెళ్ళిపోతున్నారు.
1: నిజమే అన్నయ్య, టెక్నాలజీ పెరిగి ప్రతి క్లాస్ రూమ్ లోకి ప్రొజెక్టర్లు స్మార్ట్ బోర్డులు వచ్చినా ఒక మంచి టీచర్ ఇచ్చే స్ఫూర్తిని చూపే ఓర్పుని ఏ మిషన్ కూడా భర్తీ చేయలేదు. పిల్లలకి ర్యాంకులు రాకపోయినా పర్లేదు కానీ ప్రతి విద్యార్థిని సమానంగా చూస్తూ వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే పాత రోజుల నాటి ఆత్మీయత, గురువుల తాలూకు ఆ డెడికేషన్ మళ్లీ మన బడుల్లోకి రావాలి. అప్పుడే నిజమైన చదువు పిల్లలకి అందుతుంది.
0: అవునమ్మా, టీచర్ల బాధ్యత ఎంతుందో ఈ కొత్త విద్యా సంవత్సరంలో అంతకంటే ఎక్కువ బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే, జూన్ నెలలో స్కూల్ ఫీజు కట్టేసి పిల్లలకి బుక్స్ బ్యాగులు కొనిచ్చేస్తే తమ డ్యూటీ అయిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. ఆ తర్వాత అంతా స్కూలే చూసుకోవాలి అనుకుంటారు. కానీ పిల్లలు రోజులో 5-6 గంటలు మాత్రమే బళ్ళలో ఉంటారు, మిగతా సమయం అంతా ఇంట్లోనే తల్లిదండ్రుల కళ్ళ ముందే గడుపుతారనే విషయాన్ని మర్చిపోతున్నారు.
1: చాలా కరెక్ట్ గా చెప్పావు. మరి ఈ డిజిటల్ కాలంలో తల్లిదండ్రులు పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వడం చాలా తగ్గించేశారు. మరి ఆఫీస్ నుండి ఇంటికి రాగానే తండ్రి ఒక ఫోన్, తల్లి ఇంకో ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. దాంతో పిల్లలు కూడా ఒంటరిగా ఫీల్ అయి మొబైల్స్ కి బానిసలైపోతున్నారు. మరి కొత్త సంవత్సరంలోనైనా పేరెంట్స్ ఆ అలవాటు మార్చుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏ సబ్జెక్ట్ నచ్చింది, ఎవరితో లంచ్ చేశావు అని ప్రేమగా అడిగి తెలుసుకోవాలి. ఆ చిన్న పలకరింపు పిల్లలకి కొండంత మానసిక బలాన్ని ఇస్తుంది.
0: నిజమేనమ్మా. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పక్క ఇంటి పిల్లలతోనూ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ పిల్లల్ని అస్సలు పోల్చకూడదు. చూడు, పక్కింటి అబ్బాయి ఫస్ట్ డే రోజే ఎంత నీట్గా స్కూల్కి వెళ్ళాడు, వాడికి అన్ని మార్కులు వచ్చాయి, నీకేమొచ్చు అంటూ మొదటి రోజే కంపారిజన్లు మొదలు పెడితే పిల్లల్లో తెలియకుండానే ఒక రకమైన అభద్రతాభావం, బడంటే అయిష్టం పెరిగిపోతాయి. ప్రతి పిల్లాడికి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత కన్నవాళ్ళదే.
1: చాలా చక్కగా చెప్పావన్నయ్య. మరి దాంతోపాటు మార్కులు ర్యాంకుల కోసం పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం ఆపాలి. మరి ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వస్తే తిట్టడం కొట్టడం కాకుండా, పర్లేదు నాన్న నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రయత్నించు, నీకు నేనున్నాను అనే నమ్మకాన్ని కల్పించాలి. స్కూల్కి ఇంటికి మధ్య ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడే పిల్లలు ఏ బెంగా లేకుండా ఎంతో ఉత్సాహంగా చదువుకోగలుగుతారు. మరి చదువుతో పాటు వాళ్ళకి మంచి సంస్కారాన్ని విలువల్ని నేర్పించడం కూడా తల్లిదండ్రుల ముఖ్య పాత్రే.
0: లిజనర్స్, మరి స్కూల్స్ రీఓపెనింగ్ సందర్భంగా మనం ఈరోజు తీసుకున్న టాపిక్ లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఒక చక్కని పాట వినేసి వచ్చేద్దాం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026 जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026 भारत में निर्मित विश्व के लिए तैयार.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
4: ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
5: నువ్వు చెప్పింది కరెక్ట్ గా నిజం అమ్మా. అసలు పూర్వం రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవ్వడం అంటే అదొక పెద్ద పండగ వాతావరణం. జూన్ నెల వచ్చిందంటే చాలు, అన్నయ్య చదువుకున్న పాత పుస్తకాలే తమ్ముడికి కొత్త పుస్తకాలు, వాటికి పాత న్యూస్ పేపర్లు కట్ చేసి మైదా పిండితో చేసిన జిగురు పూసి అట్ల వేస్తుంటే ఇల్లంతా ఒక పెద్ద పబ్లిషింగ్ హౌస్ లా మారిపోయేది. ఆ పుస్తకాల

0: కూడా ఏదో ఖరీదైన బ్రాండ్ కాదు, రేషన్ షాపు జనపనార సంచో లేదంటే కాటన్ సంచో ఉండేది. కానీ ఆ సంచి భుజాన వేసుకుని ఊరంతా తిరుగుతుంటే రాజాలా ఫీల్ అయ్యేవాళ్ళం అనుకో.
1: ఇక అప్పట్లో మరి బడికి వెళ్లే పిల్లల మేకప్ అయితే మరీ కామెడీగా ఉండేది. స్కూల్ ఫస్ట్ డే రోజు అమ్మమ్మలు మన తలకి కొబ్బరి నూనె కాకుండా ఆముదం నూనె రాసి మరి జుట్టునంతా వెనక్కి లాగి ఒక కొప్పు ముడి వేసేవాళ్ళు. మరి ముఖానికి ఏమో పౌడర్ డబ్బా బోలించినట్లు తెల్లగా పూసి దిష్టి తగలకుండా బొగ్గన ఒక పెద్ద కాటుకు చుక్క పెట్టేవాళ్ళు. ఆ లుక్ ఎలా ఉండేదంటే బడికి వెళ్తున్నట్టు కాకుండా మరి ఏదో నాటకంలో వేషం వేయడానికి రెడీ అయినట్లు ఉండేవాళ్ళం. అయినా సరే చేతిలో ఒక పలక బలపం పట్టుకుని ఎంత హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం.
0: మరి ఇప్పటి రోజుల్లో స్కూల్ ఎలా స్టార్ట్ అవుతుందో చూసావో లేదో కానీ అదొక పెద్ద కార్పొరేట్ ఈవెంట్లా ఉంటుందమ్మా. స్కూల్ మొదలయ్యే నెల రోజుల ముందే పేరెంట్స్ క్రెడిట్ కార్డులు పట్టుకుని షాపింగ్ మాల్స్ చుట్టూ తిరగాలి. బార్బీ డాల్ క్యారెక్టర్ ఉన్న స్కూల్ బ్యాగో లేదంటే స్పైడర్ మ్యాన్ వాటర్ బాటిల్, లైట్లు వెలిగే షూస్, ఇలా అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉండాలి. ఇక బుక్స్కి అట్టలు వేయడం అంటే ఇప్పుడు మైదా పిండి జిగురు లేవు, అన్ని రెడీమేడ్ ప్లాస్టిక్ కవర్లు, డిజైనర్ స్టిక్కర్లు.
1: అవునన్నయ్య, ఇక ఇప్పటి పిల్లల మేకప్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకో. బడికి వెళ్లే ఎల్కేజీ పిల్లాడికి కూడా తలకి జెల్ రాసి స్పైక్ కటింగ్స్ చేసి పంపుతున్నారు. మరి ముఖానికి సన్ స్క్రీన్, లోషన్లు, బాడీ స్ప్రేలు కొట్టి మరీ రెడీ చేస్తారు. అంతా చేసి వాడు నడుచుకుంటూ వెళ్తాడా అంటే అస్సలు లేదు. డోర్ డెలివరీ లాగా ఇంటి ముందుకు ఏసీ స్కూల్ బస్ వచ్చి హార్న్ కొడితే గాని మహారాజు గారు ఇల్లు దాటరనమాట.
0: పాత రోజుల్లో బడికి వెళ్లేటప్పుడు ఆ ఊరి చెరువులు, చెట్లు చూస్తూ ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేస్తూ నడిచేవాళ్ళం. ఆ ప్రయాణంలోనే సగం లోకజ్ఞానం వచ్చేసేది. కానీ ఇప్పుడు ఏసీ ఇల్లు, ఏసీ బస్సు, ఏసీ క్లాస్ రూమ్, చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా కార్టూన్ క్యారెక్టర్ల మధ్య పిల్లల బాల్యం గడిచిపోతుంది. టెక్నాలజీ పెరిగి అన్ని కలర్ఫుల్ గా మారాయి. కానీ పాత రోజుల నాటి ఆ పలకా బల్పం మురిపెం, ఆ మట్టి వాసనలో ఉన్న మజా ఇప్పుడు మిస్ అయిపోతోంది అనేది మాత్రం పచ్చి నిజం.
1: నువ్వు పాత రోజులు గుర్తించేసరికి నాకు అప్పట్లో మన స్కూల్కి పట్టుకెళ్లే లంచ్ బాక్సులు గుర్తొచ్చాయి. అసలు అప్పట్లో లంచ్ బాక్స్ అంటే ఏముంది? ఒక అల్యూమినియం డబ్బా, దానికి గట్టిగా పెట్టే మూత. మరి ఆ మూత కూడా సరిగ్గా రాకపోతే రాయి పెట్టి కొట్టేవాళ్ళం. ఇక అందులో మెనూ ఏముంటుంది? రాత్రి వండిన చెద్దన్నలు, కాస్త ఆవకాయ పచ్చడు లేదా ఉల్లిపాయ ముక్కు, లేదంటే కాస్తంత గడ్డ పరుగు వేసి అమ్మ కలిపి పెడితే మధ్యాహ్నం ఆకలికి అమృతంలా తినేసేవాళ్ళం అనుకో.
0: అవునమ్మా, ఆ అల్యూమినియం క్యారేజీలు తెరిచినప్పుడు వచ్చే ఆవకాయ వాసన క్లాస్ రూమ్ అంతా ఇట్టే తెలిసిపోయేది. ఇక స్కూల్ ఇంటర్వెల్లో స్నాక్స్ విషయానికి వస్తే అప్పట్లో పెద్ద పెద్ద బేకరీ ఫుడ్స్ ఏమీ లేవు కదా. జేబులో ఒక రూపాయి ఉంటే చాలు, బడి బయట ముసలమ్మమ్మే ఆ రేగుడియాలు, జీడిపప్పులు, ఉసిరికాయలు లేదంటే చింతపండు తొక్కలు, ఉప్పు కారం దంచిపెట్టే పొల్లటి బిళ్ళలు కొనుక్కునేవాళ్ళం. ఆ 5 పైసలు 10 పైసల తిళ్లే మనకి పెద్ద 5-స్టార్ రేంజ్ స్నాక్స్ అన్నమాట.
1: ఆ చింతపండు ముద్ర తింటూ ఉంటే వచ్చే మజాయే వేరనుకో. మరి ఇప్పటి పిల్లల లంచ్ బాక్సులు చూసావా? ఒక్కొక్కటి ఒక్కో స్పేస్ రీసెర్చ్ ల్యాబొరేటరీలా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాక్సుల్లో మళ్ళీ రకరకాల అరలు, ఒక దాంట్లో రైస్, ఇంకో దాంట్లో కర్రీ, మరొక దాంట్లో సలాడ్, ఇక స్పూన్ పెట్టుకోవడానికి విడిగా ఇంకో సెక్షన్, ఇవన్నీ చాలవన్నట్లు ఆ బాక్స్ వేడిగా ఉండటానికి కరెంట్ వైర్ తగిలించే ఎలక్ట్రిక్ లంచ్ బాక్సులు కూడా వచ్చేసాయనుకో.
0: భలే చెప్పవమ్మా. ఇక ఆ బాక్సుల్లో పెట్టే మెనూ అయితే మరీ విచిత్రం అనుకో. వైట్ రైస్ పెడితే ఇప్పటి పిల్లలు అస్సలు ముట్టుకోరు. రోజు ఒక వెరైటీ ఉండాలి. సోమవారం పాస్తా, మంగళవారం నూడిల్స్, బుధవారం ఫ్రైడ్ రైస్, గురువారం బర్గర్. ఆ స్నాక్స్ బాక్సుల్లో చూస్తే హోమ్ మేడ్ తిళ్ళు అస్సలు కనిపించవు. అన్ని ప్యాకెట్ ఫుడ్స్, పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్స్, కుకీస్. ఆ డబ్బాలు చూస్తే కలర్ఫుల్గా ఉంటాయి కానీ అందులో ఉండేదంతా జంక్ ఫుడ్డే.
1: అప్పట్లో మనం ఆ ఎండలో ఆటలాడుతూ ఏది తిన్నా అరిగిపోయేది, వంటికి పెట్టేది. కానీ ఇప్పుడు ప్రొద్దుట్నుంచే ఏసీ గదుల్లో కూర్చునే పిల్లలకి ఈ మైదా తిళ్ళు, ప్యాకెట్ స్నాక్స్ తినిపించడం వల్ల చిన్న వయసులోనే ఒబేసిటీ, లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక టెక్నాలజీ పెరిగి బాక్సులు మోడర్న్ గా మారాయి. కానీ పాత రోజుల నాటి ఆ పప్పన్నం, ఆ ఆరోగ్యం, ఆ రేగుపండ్ల రుచి మాత్రం ఈ జనరేషన్ పిల్లలకి దక్కకుండా పోతున్నాయి.
0: లంచ్ బాక్సులు ముచ్చట పక్కన పెడితేనమ్మా, అసలు ఈ రోజుల్లో చదువుల విషయంలో సమాజంలోని వివిధ వర్గాల ఆలోచనలు, వాళ్ళు స్పందించే విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, ఒక్కోసారి బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది. పేద వర్గాల విషయానికి వస్తే రెక్కాడితే కానీ డొక్కాడకపోయినా తాము పగలు రాత్రి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని పిల్లల చదువుల కోసమే ఖర్చు పెడుతూ ఉన్నారు. మనం ఎలాగో కూలి పనులకు వెళ్తున్నాం, మన పిల్లలైనా రేపు పెద్ద స్కూళ్లలో చదివి కోటు వేసుకుని ఆఫీసుల్లో కూర్చోవాలి అనే ఒకే ఒక్క ఆశతో వాళ్ళు తమ సర్వస్వాన్ని ధారపోస్తున్నారు.
1: ఇక తల్లిదండ్రులు తప్ప

0: చూస్తుంటే ముచ్చటేస్తుందనుకో. ఇక మధ్య తరగతి వాళ్ల విషయానికి వస్తే వీళ్ల గోడు మరీ దారుణం. సమాజంలో ఒక పరువు మెయింటైన్ చేయాలి, అలాగే అంతంత మాత్రమే ఉండే జీతాలు. మరి వీళ్ళ ఆలోచన అంతా ఒక్కటే, పక్కింటి వాడు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాడు కాబట్టి మనం కూడా అంతకంటే తక్కువ కాకుండా మన పిల్లవాడిని కార్పొరేట్ స్కూల్లోనే చదివించాలి. ఈ రేసులో పడి ఫీజులు కట్టలేక నెలకొచ్చే జీతం అంతా కూడా స్కూల్ క్వార్టరీ ఫీజులకే సరిపోక లోన్లు కడుతూ నెలగిపోయేది ఈ మధ్య తరగతి తల్లిదండ్రులే.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా, వీళ్ళది రూపాయి రూపాయి లెక్కేసుకునే జీవితం. మరి ఇక డబ్బున్న వాళ్ల లోకం ఎలా ఉంటుందో చూద్దామా. వాళ్ళకి చదువు అనేది ఒక జ్ఞానమో భవిష్యత్తో కాదు, అదొక పెద్ద స్టేటస్ సింబల్. మా వాడు సిటీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్లో చదువుతున్నాడు, అక్కడ ఏటా ఫీజు 5 లక్షలు 10 లక్షలు అని నలుగురిలో చెప్పుకోవడమే వాళ్ళకి ముఖ్యం. స్కూల్లో చదువు ఎలా ఉంది, పిల్లలకి ఏం వస్తుంది అనే దానికంటే అక్కడ ఏ సెలబ్రిటీల పిల్లలు చదువుతున్నారు, ఎలాంటి ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనే హంగులకే వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు.
0: కరెక్ట్గా చెప్పాం. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే పేదవాడు తన పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడితే మధ్యతరగతి వాడు సమాజంలో పోటీని తట్టుకోవడానికి నలిగిపోతుంటే ధనికుడు మాత్రం తన హోదాను ప్రదర్శించుకోవడానికి చదువుని వాడుకుంటున్నాడు. మరి వర్గాలు ఏవైనా ఈ కార్పొరేట్ స్కూల్ మాత్రం అందరి మైండ్ సెట్ని పట్టుకుని ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళని ఆకర్షించి బిజినెస్ చేస్తున్నాయి. చదువు అనేది ప్రతి బిడ్డకు సమానమైన సంస్కారాన్ని ఇవ్వాలి, అంతేగాని ఇలా వర్గాల వారీగా మనుషుల్ని విడదీసే ఒక వ్యాపారంగా మారడం సామాజికంగా ఆలోచించాల్సిన విషయమే.
1: కరెక్ట్ అమ్మా, ఈ రోజు మనం మాట్లాడుకున్న ప్రతి విషయం మనల్ని ఎంతో లోతుగా ఆలోచింపజేసేదే. ఈ జూన్ నెలలో స్కూళ్లు తెరిచే ప్రక్రియ ఆ హడావిడి చూస్తుంటే చదువు అనేది ఒక అందమైన ప్రయాణంలా కాకుండా ఏదో ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. పిల్లల వీపుల మీదేమో మోయలేనంత పుస్తకాల మోత, తల్లిదండ్రుల జేబులకేమో తట్టుకోలేనంత ఫీజుల వాత, రెండింటి మధ్య నలిగిపోతూ ఎక్కడో ఆ పసిపిల్లల నిష్కల్మషమైన బాల్యం తరిగిపోతుందనేది మాత్రం పచ్చి నిజం.
0: 100% నిజం చెప్పావు. మరి టెక్నాలజీ పెరిగి క్లాస్ రూమ్లు ఏసీలుగా మారి ఫీజులు లక్షల్లోకి వెళ్ళినా పాత రోజుల నాటి ఆ పలక బలపం ఉరిపెం, ఆ ఓర్పుతో చదువు చెప్పే గురువుల ఆత్మీయత, అమ్మ చేతి చెద్దన్నమిచ్చే ఆరోగ్యం, ఇవేవి కూడా ఈనాటి కార్పొరేట్ హంగులు ఇవ్వలేకపోతున్నాయి. పేదవాడి ఆరాటం, మధ్యతరగతి వాడి పోరాటం, ధనికుడి హోదా, ఏదైనా సరే చదువు అనేది రేస్ గుర్రాలను తయారు చేసే వ్యాపారం కాకూడదు. అది పిల్లలకి జీవితాన్ని ఎదుర్కొని ఆత్మస్థైర్యాన్ని మంచి సంస్కారాన్ని ఇచ్చేదిగా ఉండాలి.
1: అవునమ్మా, మరి ఈ కొత్త విద్యా సంవత్సరంలోనైనా స్కూళ్లు కేవలం మార్కులు వెనుక పరిగెత్తించకుండా పిల్లల్లోని నైపుణ్యాల్ని గుర్తిస్తాయని, తల్లిదండ్రులు కూడా ఒత్తిడిని తగ్గించి పిల్లలకి కాస్త క్వాలిటీ టైం ఇస్తారని ఆశిద్దాం. పుస్తకాల బరువు తగ్గి పిల్లల మొహాల్లో నవ్వులు పెరిగినప్పుడే నిజమైన విద్యార్థి లోకం తయారవుతుంది.
0: అవునన్నయ్య, మరి సరికొత్త ఆలోచనలతో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో రేపు ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. మరి అప్పటి వరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
6: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9667-4258.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు.

0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

90.4. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ఇతరులు

నీ గురించి మాట్లాడే చెడు నీ పాదాల కంటినా దుమ్ముతో సమానం. దులుపుకుపోవాలి కదండి. అంటే ఎవరైనా ఇతరులు ఎవరైనా సరే నీ గురించి చెడుగా మాట్లాడితే మరి ఆ మాటలు అనేవి నీ పాదాల కంటిన దుమ్ముతో సమానం, కాబట్టి దులుపుకుపోవాలి. ఒక లిసినర్స్ మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలా నేను మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు మరి పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి హాయ్ విజయ గారు, నమస్తే, ఎలా ఉన్నారు, శుభ మధ్యాహ్నం. విష్ణు వారికి మా ధన్యవాదాలు అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మేమైతే చాలా చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మాకు నాగార్జున అమల కలిసినట్టించిన ప్రేమ యుద్ధం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేను ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి వివాహం అనంతరం తొలిసారి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు మరి వారం రోజుల పాటు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. మరి ఆ వారం రోజులు కూడా అమ్మాయికి నచ్చినవి అన్నీ చేశారు. తిరిగి అత్తింటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఒక సువాసన గల అగరబత్తుల ప్యాకెట్ను ఆమెకిస్తూ ఇలా అన్నాడు, మరి బిడ్డ నువ్వు అత్తింట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తి ప్యాకెట్ను తప్పకుండా తెరువు అని చెప్పాను. అప్పుడు తల్లి చెప్పింది, మొదటిసారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న కూతురికి అగరబత్తి లాంటి వస్తువు ఇస్తారా అని చెప్పి అనగా అంతలోనే తండ్రి జేబులో చేయి వేసి తన దగ్గరున్న డబ్బంతా కూడా కూతురి చేతిలో పెట్టాడు. ఇక అత్తింటికి చేరుకున్న తర్వాత కోడలికి మరి పుట్టింటి వారు ఏమిచ్చారో అని అత్తగారు చూశారు. అందులో ఆ అగరబత్తుల ప్యాకెట్ కూడా కనిపించింది. అప్పుడు ఆమె ముఖం చెట్లేస్తూ సరే రేపు పూజలో వెలిగించుకో అని చెప్పింది. మరుసటి ఉదయం అమ్మాయి పూజకు కూర్చుని అగరబత్తుల ప్యాకెట్ తెరిచింది. అందులో ఒక చిన్న లేఖ కనిపించింది. ఆ లేఖలో ఇలా ఉంది, అమ్మా బంగారం, ఈ అగరబత్తి ప్యాకెట్ మొత్తం ఇంటిని సువాసనతో నింపుతుంది. మరి అంతేకాదు చుట్టుప్రక్కల వాతావరణాన్ని పరిమళభరితంగా ఆనందంగా మారుస్తుంది. మరి ఎప్పుడైనా నీకు భర్తపై కోపం రావచ్చు, మరి కొన్నిసార్లు అత్తమామలపై మనసు నొచ్చుకోవచ్చు, మరికొన్ని సందర్భాల్లో మరిది మరిదళ్లపై కూడా అలకరావచ్చు, మరి కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు నిన్ను బాధించవచ్చు, లేదా పొరుగువారి ప్రవర్తనతో నీ మనసు కలత చెందచ్చు. అలాంటి ప్రతి సమయంలో నా ఈ కానుకను గుర్తుపెట్టుకో. నీ బాధలను భరించుకుంటూ అత్తింటిని నీ పుట్టింటిలా భావించి నీ ప్రవర్తనతో నీ మంచితనంతో ఈ అగరబత్తి ప్యాకెట్లని ఆ ఇంటిని పరిమళభరితంగా ఆనందభరితంగా మార్చు అని. ఆ లేఖ చదివిన కూతురు ఆపుకోలేక బిక్కరగా ఎడవసాగింది. ఇక అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి భర్త మామగారు కూడా పూజ గదిలోకి వచ్చారు. ఏమైంది, చేతికి ఏమైనా కాలిందా అని భర్త అడిగాడు. ఏమైందో చెప్పమ్మా అని మామగారు అన్నారు. ఇక అత్తగారు చుట్టూ ఏదైనా సమస్య ఉందేమో అని చూశారు. అప్పుడు తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఆ లేఖ ఆమె కంటపడింది. లేఖ చదివిన వెంటనే అత్తగారు కోడల్ని హత్తుకుని ఆ లేఖను మామగారి చేతిలో పెట్టారు. మరి కళ్ళజోడు లేకపోవడంతో మామగారు ఆ లేఖను తన కుమారుడితో చదివించారు. మొత్తం విషయం అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా నిశ్శబ్దంగా మారిపోయారు. అప్పుడు అత్తగారు అన్నారు, ఈ లేఖకు వెంటనే ఫ్రేమ్ వేయించాలి, మా కోడలికి వచ్చిన అత్యంత విలువైన కానుక ఇదే, మరి పూజగది

పక్కని దీనిని పెట్టాలి అని. ఇక ఆ తర్వాత ఆ ఫ్రేమ్లోని ఆ మాటలు, వాటి అర్థం ఆ ఇంటనే కాదు చుట్టుప్రక్కల వాతావరణాన్ని ఎప్పటికీ పరిమళభరితంగా ఉంచాయి. అగరబత్తుల ప్యాకెట్ అయిపోయిన తర్వాత కూడా మరి మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి సంస్కారాలని ఇవ్వాలనుకుంటున్నారా? లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా నీనాడ కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే అంటున్నారు, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 13 మరి ఈరోజు మా మనవడు అనగా మా అక్కయ్య గారి మనవడగు రేష్వంత్ బాబు పుట్టినరోజు. మరి రేష్వంత్ బాబు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనవడు రేష్వంత్ను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు మరి ముందుగా మహాలక్ష్మి సమ్మానులు, మరియు నాకు మాతృ సమ్మానులు, మరియు నాకు తల్లి తండ్రి గురువు దైవమగు మా కమలమ్మ గారు, నాకు పితృ సమ్మానులకు మా ప్రసాద్ బాబు గారు, మరి కుటుంబ సభ్యులు మరి అమ్మ రేవతి, నాన్న జగదీష్, పెద్ద చెల్లై నాగభాగ్యశ్రీ, చిన్న చెల్లై సూర్య భార్గవి, నాయనమ్మ గొల్లపూడి నాగలక్ష్మి, తాతయ్య బండారు తిరుమతులు గుప్తా. అలానే మరి జూన్ 13 సంగీత దర్శకులైన రమణా గోగులి గారి పుట్టినరోజు, అలానే రఘు కుంచే గారి పుట్టినరోజు, అలానే ఏఆర్ రెహమాన్ గారి మేనలుడు జీవి ప్రకాష్ కుమార్ పుట్టినరోజు. మరి వారి ముగ్గురికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగలరు అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అక్కయ్య గారి మనవడైనటువంటి రేష్వంత్ బాబుకి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి రేష్వంత్ బాబు, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకు మరి అలానే ఈరోజు రమణా గోగులు గారికి, అలానే రఘు కుంచే గారికి, ప్రకాష్ కుమార్ గారికి కూడా మీ తరపు నుండి, రెడి విష్ణు తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక పవన్ కళ్యాణ్ నటించిన 3 చిత్రం నుండి బాలుగారు బృందం ఆలపించిన రమణా గోగులు గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం కళకళలు కిలకిలలు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి కలియుగంలో మనిషి అనేక రకాల ఆందోళనలు, సమస్యలు, మానసిక ఒత్తిడులు మరియు భౌతిక కోరికల మధ్య జీవనం సాగిస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనసుకు శాంతిని, జీవితానికి దిశను, ఆత్మకు ఆనందాన్ని ప్రసాదించేది భగవన్నామస్మరణ మాత్రమే. శాస్త్రాలు, మహర్షులు, మహాత్ములు అందరూ కూడా ఒకే విషయాన్ని బోధించారు. భగవంతుని నామాన్ని స్మరించే వారికి భయం ఉండదు, బాధలు వారిని ఎక్కువ కాలం వెంటాడలేవు అని. భగవన్నామం అనేది కేవలం ఒక పదం కాదు, అది దైవశక్తి యొక్క సాక్షాత్కార రూపం. మన హృదయం నుండి ఉద్భవించే ప్రతి భగవన్నామ స్మరణ మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. భగవంతుని నామాన్ని భక్తితో జపించేవారు క్రమంగా తమలోని అహంకారం, క్రోధం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలను జయించగలరు. భక్తి అనేది మనిషిని భగవంతునికి చేరువ చేసే పవిత్రమైన వంతెన. మరి భక్తి లేని జ్ఞానం గర్వాన్ని పెంచచ్చు, భక్తి లేని కర్మ ఫలాపేక్షను పెంచచ్చు, కానీ భక్తితో కూడిన జీవితం దైవానుగ్రహానికి పాత్రమవుతుంది. మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణ భావ

అతని హృదయంలో శాంతి, సంతృప్తి, కరుణ మరియు ప్రేమ నిత్యం వెల్లివిరుస్తాయి. అందువల్ల ప్రతి భక్తుడు ప్రతిరోజు కొంత సమయాన్ని భగవన్నామస్మరణకు, ధ్యానానికి, ప్రార్థనకు కేటాయించాలి. భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగాలి. భక్తితో కూడిన జీవితం మనిషిని పరమశాంతికి, ఆత్మసాక్షాత్కారానికి, దైవానుగ్రహానికి చేరువ చేస్తుంది. భగవన్నామమే కలియుగంలో కల్పవృక్షం. భక్తియే మనిషిని భగవంతునికి చేరువ చేసే వంతెన. మరి హృదయంలో భక్తుంటే ప్రతీ కార్యం యజ్ఞమవుతుంది, ప్రతీ క్షణం దైవానుగ్రహమవుతుంది. దేహమే దేవాలయం అంటారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవ ప్రోక్త సనాతన త్యజేత జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే దేహమే దేవాలయం, జీవుడు ఈశ్వర స్వరూపం. అజ్ఞానం అనే నైర్మల్యాన్ని తీసేసి నీవే నేను అనే భావంతో పూజించాలి. ఆత్మకు దేహం ఆలయమైనట్లే ఇంటికి పూజా మందిరం, ఊరికి దేవాలయం అటువంటివి. జీవం లేని దేహం, పూజా మందిరం లేని ఇల్లు, దేవాలయం లేని ఊరు అపవిత్రములే. కాబట్టి పూజ చేయని ఇంటిలో అడుగు పెట్టకూడదు. దేవాలయం లేని ఊరి దారిలో పయనించరాదు. ఆ ఇండ్లలో, ఆ ఊళ్ళల్లో భోజనం చేయరాదు. చివరకు పచ్చి గంగ కూడా తాగరాదు అని శాస్త్రవాక్యాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి నిదర్శనం కూడా ఉంది. మరి అదేంటనేది కూడా తెలుసుకుందాం. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ నుండి భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. వెంకటేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నామంటున్నారు. చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం దేవాలయం చిత్రం నుండి దేహమే దేవాలయం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, అలానే ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే దేవాలయం లేని ఊరి దారిలో పయనించరాదని, ఆ ఇండ్లలో ఆ ఊళ్ళల్లో భోజనం చేయరాదని, చివరికి పచ్చి గంగ కూడా తాగరాదని శాస్త్రవాక్యాలు కనిపిస్తున్నాయి, దీనికి నిదర్శనం కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా. మరి ఒక బాటసారి నడుస్తూ పోతూ కనుచూపు మేరలో కనబడిన ఒక ఊరిలోకి పోవాలనుకుని దారిలో కనబడ్డ ఒక మనిషిని ఆ ఊరిలో దేవాలయం ఉందా అని అడిగాట. దేవాలయం కానీ చిన్న మందిరం కానీ ఏవి కూడా లేవు అన్నట్ట. మరి ఆ బాటసారి శివశివ అంటూ ఆ గ్రామాన్ని అపవిత్రంగా భావించి వెనుతిరిగి మరో దారిలో వెళ్ళాట. మరి ఇటువంటి ధార్మిక విషయాలను గుర్తించి వివేకవంతులు, త్యాగులు, భక్తులు మరి పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో దేవాలయాలు కట్టించి నిత్య పూజా కైంకర్యాలకు తగు ఏర్పాట్లు చేశారు. ఆ చంద్రార్కం ఆలయాలు స్థిరంగా ఉండాలని, తిరువాదనలు అవిచ్ఛిన్నంగా సాగుతుండాలని వారి దృఢ సంకల్పం. ఈ ధర్మకార్యానికి విఘాతం కలిగించేవారు కాశీలో గోవును చంపిన పాపాత్ములవుతారని కూడా వారు శాసనాలు చెక్కించారు. మరి అప్పటి ప్రజల్లో అటువంటి భయం ఉండేది కాబట్టి ఎవరూ కూడా దేవాలయాల జోలికి పోయేవారు కాదు. దేవాలయాలు సనాతన కాలం నుండి ఉండేవి. దేవాలయ నిర్మాణ సంప్రదాయం కొత్తగా ఏర్పడింది కాదు. వాస్తు శాస్త్ర బద్ధంగా శిల్పకళామయంగా నిర్మించిన దేవాలయం సర్వాస్తిహారం, సర్వమంగళప్రదం. దేవాలయ నిర్మాణ కాలం గురించి భిన్న వాదనలు కూడా వినబడతాయి. దేవాలయ నిర్మాణం ప్రాచీన కాలంలో లేదని, ఆధునికుల సృష్టి అని చెప్పేవారు లేకపోలేదు. మరి ఆలయాలు అశోకుని కాలానికి ముందే నిర్మించబడినట్లు చారిత్రక కథనం. నగరాల్లో, పల్లెటూళ్లలో శివకేశవ శక్తి గణేశాది దేవతలకు ఆలయాలు నిర్మించి తీరాలని కౌటిల్యుని అర్థశాస్త్రంలో కనబడుతోంది. దీన్ని బట్టి చాణక్యునికి మునిపే దేవాలయాలున్నట్లు తెలుస్తోంది. చంద్రగుప్తుని కాలంలో ఆలయ నిర్మాణం వ్యాప్తి చెందింది. శుంగుల కాలంలో దేవాలయాలు ఎక్కువగా నిర్మించబడినట్లు చరిత్ర చెప్తోంది. వారిని ఆదర్శంగా తీసుకుని బౌద్ధులు చిహ్న శిఖరాలుండే బ్రాహ్మణ మందిరాలను నిర్మించారు. కాలక్రమంగా ఆలయాలు విశ్వవ్యాప్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో భిన్న భిన్న సంప్రదాయాలను బట్టి ఆలయ నిర్మాణం జరుగుతూ వచ్చింది. ఆలయ శిఖర నిర్మాణ విషయంలో అనేక నియమాలు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఏ ఏ దేవతల ఆలయాలపై ఎన్నెన్ని శిఖరాలుంచాలో తెలిపే గ్రంథాలు వచ్చాయి. కనీసం ఒక్క శిఖరమైనా లేని దేవాలయంలో అడుగు పెట్టరాదని, దానిలోని దేవతామూర్తికి మొక్కరాదని కూడా శాసించారు. మరి దేవాలయ ప్రాకారం, ప్రధాన ద్వారం, గోపురం, విమానం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం చూపరుల దృష్టిని ఆకర్షించేటట్లు శిల్పకళామయంగా చేసేవారు. జీవుని శరీర నిర్మాణం, పాంచభౌతికమయ ప్రకృతి ఇటువంటివన్నీ కూడా ఆధ్యాత్మికతను సూచిస్తాయి. ఆ తత్వాన్ని ప్రతిపాదించడంలో దేవాలయ నిర్మాణం జరిగింది. శరీరంలోని అవయవాల రూపాలకు ప్రతీకలే దేవాలయంగాలు. హృదయ గుహలోని పరమాత్మోపాసన దేవాలయ గర్భాలయంలోని విగ్రహోపాసన. యోగులు సాకార భగవంతుని సూర్యమండలంలోనూ, హృదయ గుహలోనూ, కంటి పాపలోనూ దర్శిస్తూ దేవాలయం మానవ శరీరంతో పోల్చబడింది. మహాద్వారం, పాదపీఠం, స్తంభాలు, చేతులు, శిఖరం, శిరస్సు, ధ్వజం, లింగం, హృదయం, నంది, ఆత్మ, దీపం. దీపం లేని దేవాలయం జీవుడు లేని శరీరం లాంటిది. కాబట్టి దేవాలయాల్లో దీపజ్యోతి అఖండంగా వెలిగే ఏర్పాటు చేశారు. మరి ఈ శరీరం దేవతలకు నిలయమైన ఆలయంగా వెలిసింది. దీని మూలంగా శరీరమే దేవాలయం అనే భావనతో పరమాత్మను ఉపాసించి జీవ బ్రహ్మేక్యం పొందడానికి దేవాలయాలు దోహదం చేస్తున్నాయి. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ సెమెస్ మనకి ఎవరు పంపించారంటే,

కడప జిల్లా బాధవరం నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి తన మనసు సువాసనలు దాచి ఇచ్చిన నాన్న అగరబత్తి ప్యాకెట్ గురించి అద్భుతంగా చెప్పారు, చాలా సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మయూరి చిత్రం నుండి ఇది నా ప్రియ నర్తన వేళ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

అణువను అలసడులు యథపదమొకటి లాహిరిలో యథపదమొకటి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రీపెయిడ్ వలన అన్నమాట తెలుసుకుందామా. మరి బెంగళూరులోని బయ్యత రాయణపురంలో మరి 70 ఏళ్ల నారాయణప్ప అనే రిటైర్డ్ బస్ కండక్టర్ ఉండేవాడు. ఆయన భార్య లక్ష్మి 5 ఏళ్ల క్రితం మరణించింది. ఇద్దరు పిల్లలు, కొడుకు రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరి కూతురు సుమ దుబాయ్లో నర్స్. నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. నెలకు 18,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. అందులో 8,000 రూపాయలు అద్దెకు, మిగిలిన 10,000 రూపాయలు మందులు, ఆహారం, మరి కరెంటు బిల్లులకి సరిపోయేది. మరి ప్రతి ఆదివారం కూడా పిల్లలకి వీడియో కాల్ చేసేవాడు. ఎలా ఉన్నావు నాన్న అని అడిగినా వారి సమాధానం ఒకటే, బిజీ డాడ్, తర్వాత మాట్లాడతాలే అని. 2 ఏళ్లుగా నారాయణప్పకు కిడ్నీ సమస్య. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నెలకు 16,000 రూపాయలు ఖర్చు. ఒకరోజు డాక్టర్ చెప్పాడు, మరి నారాయణప్ప గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనుక బతికే అవకాశం ఉంది, మరి ఖర్చు దాదాపు 10 లక్షల దాకా అవుతుంది అని. నారాయణప్ప నవ్వుతూ అన్నాడు, డాక్టర్ గారు, నా కొడుకు నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు, కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడటానికి సమయం లేదు. ఇక నా కోసం 10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు? ఆ రోజు నుంచి కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. డయాలసిస్ ఆపేశాడు, పిల్లలకి చెప్పలేదు. అలానే ఒక డైరీ కొనుగోలు చేసి దానికి పేరు పెట్టాడు, ప్రీపెయిడ్ మరణం అని. మొదటి పేజీలో ఇలా రాశాడు, మరి జియో ఎయిర్టెల్లా నా జీవితానికి రీఛార్జ్ కావాలి, కానీ ఎవ్వరూ చేయరు, అందుకే నా మరణానికి నేనే ముందుగానే చెల్లిస్తున్నాను అని. ప్రతిరోజు కూడా ఒక పని పూర్తి చేసి పెయిడ్ అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించాడు, పెయిడ్ అని. శ్మశానంలో తన స్థలం ఎంపిక చేసి అడ్వాన్స్ ఇచ్చాడు, పెయిడ్ అని. దాహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశాడు, పెయిడ్ అని. 13వ రోజు కర్మల కోసం దక్షిణ కవర్లు సిద్ధం చేశాడు, పెయిడ్ అని. మరి పిల్లలకి చివరికి లేఖ రాశాడు, పెయిడ్ అని. 20 రోజుల తర్వాత ఆరోగ్యం విషమించింది. పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్ రమేష్కి ఫోన్ చేశాడు, మీ నాన్నగారికి కేవలం 48 గంటల సమయం ఉంది, వెంటనే రండి అని. దానికి ఆ కొడుకు రమేష్, డాక్టర్ నేను ప్రాజెక్ట్ డెలివరీలో ఉన్నా, 3 వారాలు పడుతుంది, వీడియో కాల్ చేయండి అని. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇక కూతురు సుమాకి ఫోన్ చేశాడు, ఆమె టికెట్ 1,00,000 రూపాయలు అవుతుంది, ఇప్పుడు రావడం కుదరదు, డబ్బు పంపిస్తాలేండి అని. నారాయణప్ప ఇవన్నీ విని చిరునవ్వు నవ్వాడు. డైరీ చివరి పేజీ తెరిచాడు. అందులో ఇలా ఉంది, డయాలసిస్ ఆపేసా, పెయిడ్. పిల్లలపై ఆశలు 0, పెయిడ్. జీవితం రేపు ముగుస్తుంది, ఉంది కానీ పెయిడ్ అని. ఇక కింద ఇంకో వాక్యం కూడా రాశాడు, మరి నా మరణాన్ని నేనే రీఛార్జ్ చేసుకున్నాను, నాకు ఒక మిస్డ్గా ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు, అందుకే నా టాక్ టైం మొత్తం నేనే వాడేసుకున్నాను అని. ఆ రాత్రే నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు. 3 వారాల తర్వాత పిల్లలొచ్చారు. మరి పాపన్న వారికి 2 కవర్లు ఇచ్చాడు, రమేష్కి. మరి అబ్బాయి, అమెరికా నుంచి రావడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి కదా, నా 7 చూడటానికి అంత ఖర్చు ఎందుకు చెప్పు, 500 రూపాయలు బస్సు ఛార్జ్ చాలు, నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో, నీ సమయానికి నేనే ముందుగానే పేడ్ చేశాను, నీ ప్రీపెయిడ్ అప్ప అని. అలానే కూతురు కూడా ఉంది, నీవు 100 మందికి సేవ చేస్తావు.

నర్సుగా ఉండి, కానీ తండ్రి డయాలసిస్ సమయంలో రాలేకపోయాం. నాకు బాధ లేదు. సరే, 500 రూపాయలతో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వెయ్యి, నేను ఎదురు చూడను. ఇప్పటికే పేడ్ చేసి వెళ్ళిపోయాను. నీ ప్రీపెయిడ్ అప్ప అని. ఇక డైరీ చివరి పేజీలో ఎరుపక్షరాలతో ఇలా ఉంది, మరి పిల్లలు మీ ప్రేమ ఇన్కమింగ్ కాల్ ఫ్రీ లాంటిది. కానీ మీరొక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. అందుకే నేను అవుట్ గోయింగ్ అయ్యాను. బ్యాలెన్స్ 0, వ్యాలిడిటీ ఓవర్, నెంబర్ నాట్ రీచబుల్ ఫర్ ఎవర్ అని. మరి చిన్న కథ వల్ల నీతి ఏంటంటే, తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్ లాంటి వారు. సమయం, ప్రేమ, శ్రద్ధ అనే రీఛార్జ్ ఇవ్వకపోతే ఒకరోజు వారు నాట్ రీచబుల్ అయిపోతారు. అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. బిజీ అనేది కారణం కాదు. ఈరోజే మీ తల్లిదండ్రులకి ఒక ఫోన్ కాల్ చేయండి. వాళ్ళున్నప్పుడే ప్రేమను చూపండి. ఎందుకంటే వారు లేని తర్వాత నెట్వర్క్ అందుబాటులో లేదు అనే సమాధానం మాత్రమే మిగులుతుంది. మరి తల్లిదండ్రుల కంటే గొప్ప ఎవరుంటారు చెప్పండి? తల్లిదండ్రుల సేవ గొప్ప పుణ్యం. లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి విష్ణు రేడియో వారికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి విజయ మేడం గారు హ్యాపీ వీకెండ్ అంటున్నారు. మీ ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగుంటున్నాయి, రియల్లీ హ్యాపీ అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం అభిమన్యుడు చిత్రం నుండి సూర్యుడు చూస్తున్నాడు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సావిత్రి గారు అలాని మరి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విష్ణు ఎఫ్ఎం అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఎన్నో చాలా చక్కటి విషయాలు మా కోసం వివరిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం స్వప్న చిత్రం నుండి అంకితం నీకే అంకితం అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర నున్న గ్రామంలో ఉన్నటువంటి మరి శంకా శోభారాణి గారి కుమారుడు అవినాష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి వారి మదర్ శంకా శోభారాణి గారు, అలానే ఫాదర్ మరి ఎస్వి రంగారావు గారు, అలానే మరి కృష్ణ సాగర్ గారు, లక్ష్మీ గారు, చాందిని గారు, అన్నావదిల్లు, మరి అలానే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రేడియో శ్రోతలు అందరి తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అవినాష్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి, విష్ణు ఎఫ్ఎం తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి అవినాష్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో 20,000+1,000=400 అనే కథలు నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. గజపతి గజం పేరుతో రాసిన కథలన్నీ ప్రతిసారి ప్రచురణకు నోచుకున్న వాటిని ఒక పొత్తంగా తీసుకొద్దామని అతని మిత్రబృందం భావించింది. మరి అటువంటి భావనల ఖరీదెంతో చాలా సాహితీ సమావేశాలకు హాజరైన గజపతికి తెలుసు. అంచేత వద్దని చెప్పారు. అయినా మిత్రబృందం తమ 600 600 చేసి తీరుతామని, మిత్రుని రుణం తీర్చుకుంటామని ప్రమాణం చేశారు. ఓ రోజు రాత్రి 7 సమయం ఓ తెల్లని స్కార్పియో గజపతి ఇంటి ముందాగింది. అందులో నుంచి 6 తెల్లని యూనిఫామ్ ధరించిన బక్కబల్చిని మనుషులు దిగి గంభీరంగా లోపలికి వెళ్లారు. గూండాలేమోనని గజపతి ముందు భయపడ్డాడు. వారి పర్సనాలిటీని చూసి కాదని నిర్ధారించుకున్నాడు. మరి వచ్చిన వారంతా తిరుపతిలో లడ్డూల కోసం నిలబడినట్లు క్యూ కట్టి మరీ ఒకరి వెనుక ఒకరు గజపతి కాళ్ల మీద పడిపోయారు. ఈ దరిద్రమేంటో అర్థంకాక గజపతి సోషొచ్చి పడిపోయాడు. ఒకతను నీళ్లు ముఖాన కొట్టి తెలివి తెప్పించాడు. 1 వారి మధ్య నిశ్శబ్దం. ముందుగా గజపతి తేరుకుని, ఎవరు మీరు, ఎందుకిలా చేస్తున్నారు, చెప్పి చావండి, చివరి మాట అనడం సభ్యత కాదనుకుని ముందు 2 మాత్రమే అడిగాడు. గజపతి ప్రశ్నలకు సమాధానంగా వారంతా కూడా ముక్తకంఠంతో మాయాబజార్ సినిమాలో శర్మద్వయంలా రారాజా రాజాది రాజా సామ్రాట్ అని స్తోత్ర పాఠాలు ప్రారంభించారు. రారాజును నేను కాదు గోపీచంద్, రాజాదిరాజు విజయ్ చందర్, సామ్రాట్ ఓ సినిమాలో బాలకృష్ణ, మరో సినిమాలో కృష్ణ కొడుకు రమేష్ బాబు, అంతేకాని గజపతినైనా నేను కాను. దయచేసి ఎందుకొచ్చారో చెబితే సంతోషిస్తాను, కాసంత వ్యంగ్యంగా అడిగాడు. అతని మాటలకు అదేదో సినిమాలు బ్రహ్మానందలా కింద పడి గిలగిలా తన్నుకుంటూ పడి పడి నవ్వసాగారు. ఇదంతా ఏదో దిక్కుమాల తద్దినలా అనిపించి తన మాస్టర్ గిరి గుర్తొచ్చి సైలెన్స్ అని విరగదీసి మరీ అరిచాడు గజపతి. అందరూ సైలెంట్ అయిపోయారు. మీరంతా అలా కూర్చోండి, ఇదిగో నేను ఇక్కడ కూర్చుంటాను, విషయమేంటో క్లుప్తంగా చెప్పండి అన్నాడు గజపతి. గుంపులో నుంచి ఒక అతను ముందుకొచ్చి, నా పేరు రామనాథం, మీరు అద్భుతమైన జోక్ వేసి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. అసలు విషయానికి వస్తే మీ కథలు మేము అనేక మార్లు చదివాం. ఆహా, ఏం కథలండి బాబు అవి! ఒక శ్రీపాద, ఒక చలం, ఒక మల్లాది ఆ స్థాయిలో ఎలా రాయగలిగారండి బాబు, హెడ్స్ ఆఫ్ అని ఆగాడు గజపతి రియాక్షన్ కోసం. అనుకున్న రియాక్షన్ గజపతిలో కనిపించింది. గజపతి ఛాతి 2 మీద పొంగింది. అతని ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు. భార్యను పిలిచి వీరందరికీ జీడిపప్పు ఉప్మా, వేడివేడి కాఫీ తయారు చేయమని ఆర్డర్ చేశాడు. ఆ లలనామణి అక్కడి సన్నివేశాన్ని చూసి మౌనంగా తన నిరసన తెలియచేసి లోపలకు వెళ్లిపోయింది. అలా నిరసన ఎందుకు వ్యక్తపరిచిందో గజపతితో పాటు 6 మందికి అర్థం కాలేదు. గంట గడిచాక అర్థమైంది వారికి. ఆసరికే నీరసం అందరినీ ఆవరించింది. తన భార్య టీవీలో వస్తున్న దిక్కుమల్లె సీరియల్ చూస్తూ తన ఆజ్ఞను బంధించలేకపోయిందని, గజపతి పోనీలే పాపమని వచ్చిన 6 మంది నిర్ధారించుకున్నారు. రామనాథం నీరసంగా మీ కథలను ఓ పుస్తకంగా తీసుకొచ్చి మీకు కథాకథన చక్రవర్తి అని బిరుదునిచ్చి సన్మానం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మీరు అవునంటే మా ఏర్పాట్లలో మేముంటాం అన్నాడు వినయంగా. ఆ వినయం గజపతికి నచ్చింది. జరగబోయే సన్మానం కళ్ల ముందు డిటిఎస్ సౌండ్లో పంచరంగులతో కనిపించింది. ఆ తన్మయత్వంలో రామనాథం ఇచ్చిన కాగితాల మీద సంతకాలు చేసేశాడు. వాటిలోని మ్యాటరైనా చదవకుండా, సమయం 10 కావస్తోంది, మాకు ఆకలేస్తోంది, మీ ఆవిడని ఇబ్బంది పెట్టకండి అని ఒకరి చేయి ఆసరాతో మరొకరు లేచారు. పాపం వారి బాధను చూడలేని ఆ కథాకథన చక్రవర్తి సిబిలా మారి, ఒక్క క్షణం అని వారిని ఆపి గదిలోకి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన అతిథులను ఆకలితో పంపటం పాపం. ఇదిగో ఈ 1,000 దారిలో ఎక్కడైనా భోజనం చేసి నన్ను తరింపచేయండి. జరిగిన దానికి చింతిస్తున్నాను, మీరు కూడా అన్యదా భావించకండి అని సిన్సియర్గా విచారించాడు. డబ్బు చూసిన రామనాథం బృందం మిక్కిలి ఆనందించింది, గజపతిని క్షమించింది.
ఇక మరుసటి రోజు ఈ వార్త దావు

అభిమానులలా మిత్రబృందంలో వ్యాపించింది. స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీకి 4,000 ఖర్చైంది. గజపతి వేలుకున్న అరతులం బంగారు ఉంగరం మాయమైంది. విరిగిపోతే అతుకు వేయడానికి ఇచ్చానని భారీతో అబద్ధం చెప్పాడు. నగరంలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్ అది. సన్మాన కార్యక్రమం జరుగుతోంది. గజపతి వంటి వారి వలనే తెలుగు సాహిత్యం నిలబడింది. సమాజానికి ఇలాంటి వారు ఎంతో అవసరం. ఈయన మరెన్నో మంచి కథలు రాయాలని కోరుకుంటూ ఆ విధంగా మనమంతా ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రికి బదులుగా వచ్చిన శాసనసభ్యుడు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడి ఏం చేయాలో తెలియక తన వంది మాగతులతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే హాలు ముప్పావంతు కాళైపోయింది. మరి మిగిలిన పావువంతు మంది కూడా పారిపోతారేమోనని భయపడిన రామనాథం గబగబా మైక్ ముందుకు వచ్చి సన్మానం తర్వాత దంపుడు లక్ష్మి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఉంటుందని ప్రకటించాడు. అప్పటికి జనం కూర్చున్నారు. తరువాత రామనాథం గజపతి కథలను విశ్లేషించడం ప్రారంభించాడు. గజపతి వంటి రచయిత మన సమకాలికుడు కావటం మన అదృష్టం. ఆయన రాసిన కుక్క, కాకి, నక్క తెలివి, పిల్లికూత వంటి కథలు వర్తమాన సమాజంలోని మనుషుల్లో మృగ లక్షణాలను ఎండగడతాయి. జాజి మల్లి, సంపెంగ వంటి కథలు సుకుమారత్వాన్ని తెలియజేస్తున్నాయి. స్వార్థం, దౌర్భాగ్యం, నికృష్టం వంటి కథలు సమాజ నికృష్ట రూపాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. గజపతికి బుర్ర తిరిగినట్లయింది. తన కథలకు తాను ఏనాడు ఇంత దిక్కుమాలిన పేర్లు పెట్టిన జ్ఞాపకం లేదు. అవి తను రాసిన కథలేనా అని అనుమానం వచ్చింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన రామనాథం గబుక్కున వేదిక నుంచి పక్కకు తప్పుకున్నాడు. అనేక విద్యా సంస్థల వారు, సాహితీ సంస్థల వారు గజపతి మెడలు దండలు వేసి శాలువారు కప్పారు. చివరకు రామనాథం అండుకోవారు మండల విద్యాధికారిచే గజపతికి సన్మానం చేసి పెద్ద షీల్డ్ ఇచ్చారు. గజపతికి కప్పిన శాలువాలన్నింటినీ రామనాథం జాగ్రత్తగా మడతపెట్టేశాడు. కేవలం సన్మానమే కాకుండా రామనాథం రాసిన కథలన్నీ కూడా ఒక పుస్తకంగా ప్రచురించి దాని ఆవిష్కరణ కూడా జరిపించాడు. ముద్రించిన 500 పుస్తకాల్లో దాదాపు 400 వరకు సభా ప్రాంగణంలోనే పెంచారు ఉచితంగా. గెంగిలి విస్తరాకుల కోసం ఎగబడ్డ కుక్కల్లాగా పుస్తకాలను అభిమానులు తన్నుకుని మరీ తీసుకున్నారు. మొత్తం మీద కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. దారిలోనే భోంచేసి రాత్రి 11 కొంపకు చేరుకున్నాడు గజపతి. అసలు ట్విస్టు సరిగ్గా 2 తర్వాత జరిగింది. 2 తర్వాత ఒకరోజు గజపతి స్కూల్ నుంచి వస్తూనే గుమ్మల్లో కూర్చున్న ఆర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తిని చూశాడు ఆ అపరిచితుడు. గజపతితో వినయంగానే అన్నా హెచ్చరికలుగానే మాట్లాడాడు. అతని మాటల సారాంశం ఏంటంటే ఆ రోజు జరిగిన సన్మానం మరియు పుస్తక ప్రచురణ ఆవిష్కరణ సభ కోసం రామనాథం అండుకో గజపతి చేత తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని 25,000 అప్పు చేశారు. మాస్టర్ వంటి ధర్మాత్ముల దగ్గర వడ్డీ వసూలు చేయటం ధర్మం కాదు కనుక 2 మొత్తం డబ్బు సర్దుబాటు చేయాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవనేది ఆర్ నాగేశ్వరరావు ఉద్దేశ్యం. ఇలా చెప్పి అతడలా వెళ్ళగాని గజపతి కాళ్ళు చేతులు చల్లబడిపోయి పిచ్చి చూపులతో నిస్థానంగా పడిపోయాడు. అతనికి నీలగా గుర్తుకొచ్చింది ఆ రోజు స్కార్పియోలో వచ్చిన వారు తనని పొగడ్తలతో ముంచి తెల్ల కాగితంపై సంతకం తీసుకున్నారనే విషయం. అందుకే అంటారు పొగడ్త అనేది పన్నీరు వంటిది, పూసుకోవాలే కానీ పోసుకోకూడదు అని. తన అజ్ఞానంతో భార్య మాటలు పెడచెవిన పెట్టిన గజపతికి వేరే చూపులే గతయ్యాయి. 20,000 పోయాయి. కప్పిన శాలువాల ఖరీదు కనీసం 1,000 వరకు ఉంటుంది. చివరకు మిగిలింది ఏంటంటే 400 విలువ చేసే ఓ షేడ్, 25,000 అప్పు. ఇదిరా కదా, ఇవన్నీ మీ బావగారి ద్వారా, వారి స్కూల్లోని మిత్ర బృందం ద్వారా తెలిసాయి. ఇప్పుడు చెప్పు, బావ ఆరోగ్యం ఎలా కుదుటపడుతుందో. నేను రచయితనైనా ఇలాంటి సంఘటనలు ఎదుర్కాలేదు. ఈ ముందు ఎదురుకాకుండా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నేను కథలు రాస్తానన్న సంగతి ఎవరికీ తెలియనియకూడదని, చివరకు నా భార్యకు కూడా. అఫ్కోర్స్ నా తెలివిని ఆవిడ మెచ్చుకోదు గనక భయమే లేదు. ఒక నిర్ణయానికి వచ్చి ఒక పని చేద్దామక్క, పూర్వం తెలుగు సినిమాలోలాగా ఏ సంఘటన వల్లైతే పిచ్చి పట్టిందో మరలా అలాంటి సంఘటనతోనే పిచ్చి తగ్గిద్దాం అన్నాను. అంటే

0: మరో సన్మాన కార్యక్రమా? నా తాళి పుట్టుకుని తెగి సలహా ఇస్తావనా, నిన్ను రమ్మన్నాను అని వంటికాల మీద లేచింది. అబ్బా అది కాదే, అంత సీన్ క్రియేట్ చేయం, జస్ట్ సింపుల్గా కానిచ్చేద్దాం, సరేనా? సర్లే, ముందు అదేంటో చెప్పు, అప్పుడు డిసైడ్ అవుదాం. నా ఆలోచనను ఆమెకు చెప్పాను. మరికొంత చేతి చమురు వదులుతుందన్నమాట, విసుక్కుంది అక్క. 4 రోజులు గడిచాయి. బావలు మార్పు కనిపించిందో రోజు. గజపతి కళ్ళు తెరవగానే ఎదురుగా ఒక వ్యక్తి నిలబడున్నాడు. అతన్ని చూడగాని గజపతి కళ్ళు మూసేశాడు. ఆ వచ్చిన వ్యక్తి రామనాథం. ఇటువంటి గజపతులనెందరినో చూశాడు. మెల్లగా వంగి గజపతితో, మీరు నన్ను క్షమించాలి, మీ వంటి ఉత్తములను ఈ స్థితికి తీసుకొచ్చినందుకు చాలా బాధగా ఉంది. గతాన్ని తవ్వుకోవడం కన్నా వర్తమానం గురించి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం. చాలా డ్రమటిక్గా మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది. వర్తమానం అంటున్నారు, కొంపదీసి మళ్లీ సన్మానం అనరు కదా, అక్క భయంగా అడిగింది రామనాథాన్ని. రామనాథం నీరసంగా నవ్వి, మీరు మరీనండి, చచ్చిన పామును భుజం నొప్పి పుట్టేలా కొట్టడం అవసరమంటారా? జరిగిన దాని గురించి తెలుసుకున్న మా మిత్ర బృందం, మాకు తెలిసిన కొంతమంది పారిశ్రామికవేత్తల నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకున్నాం, దయచేసి స్వీకరించండి అని సంచిలోంచి ఓ కట్టను తీసి గజపతి చేతిలో పెట్టాడు. గజపతి గబుక్కున తేరుకుని లేచి కూర్చున్నాడు. ఇంత త్వరగా కోలుకున్నందుకు అక్క కళ్ళల్లో ఆనందం, డాక్టర్ కళ్ళల్లో విషాదం. అక్క, బావకు బాగైంది, యథావిధిగా స్కూలుకు కూడా వెళ్తున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే బయలుదేరతాను అన్నాను సూట్ కేసు సర్దుకుంటూ. ఏ డబ్బులురా, నటనంతా బావ దగ్గర చూపించు. రామనాథం చేతికిచ్చిన 1,000 అప్పటికప్పుడు ఏటీఎంలోంచి తీసి బావకి ఇప్పించాను. ఆ డబ్బులు 1 వారం రోజుల్లో సర్దుతాను, కానీ ఈ మాట పొరపాటును కూడా బావకు తెలియనీకు. అయితే రామనాథం దగ్గర నుంచి డబ్బులు రావంటావా? అమాయకంగా అడిగిన అక్కను చూస్తే జాలేసింది. పిచ్చక్క, గోడకు వేసిన సున్నం, యూనివర్సిటీ కట్టిన ఫీజు, ప్రేమికురాలికి ఇచ్చిన బహుమతులు, సన్మానాల కోసం పెట్టిన ఖర్చు తిరిగి వస్తాయనుకోవడం భ్రమ అని చెప్పి బయలుదేరాను. బయటకు వచ్చి బస్టాండ్ దగ్గర ఆటో కోసం ఎదురు చూస్తున్నాను. దూరంగా ఉన్న ఫంక్షన్ హాల్లోంచి మైక్లో గట్టిగా రామనాథం మాటలు వినిపిస్తున్నాయి. సుబ్బారావు వంటి మహారచయిత మన సమకాలికుడు కావడం మన అదృష్టం. ఆయన రాసిన కుక్క, కాకి, పిల్లి వంటి కథలు ఇదో చక్రభ్రమణం. గజపతులు, సుబ్బారావులను రామనాథం వంటి వ్యక్తుల నుంచి రక్షించేవారెవరు? మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో 20,000+1,000=400 కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
5: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా మెంటేవారి తోటలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 2,000 పెన్సిళ్లతో ప్రత్యేక అలంకరణ

సహస్రనామ పూజ, కుంకుమార్చనలు జరిగాయి. 3 రోజుల పాటు ఆలయానికి వచ్చే విద్యార్థులకు పెన్సిళ్లు అందజేస్తారు. ఇటీవల సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రామన్నపాలెం శివారు కామధేనులంకకు చెందిన రైతు సత్యనారాయణ తమ గ్రామానికి రహదారి డ్రైన్ నిర్మించాలని కోరారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించి ఆయా పనులు చేపట్టాలని కలెక్టర్ నాగరాణికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో హౌసింగ్ పీడీ పిపిచ్చయ్య, పంచాయతీరాజ్ డిఈ శామ్యూల్, ఏఈ సురేష్, వర్క్ ఇన్స్పెక్టర్ శాంబాబు తదితరులు శుక్రవారం ఆ గ్రామంలో పర్యటించారు. టీఎంసీ చైర్మన్ బడేటి బ్రహ్మాజీ సమక్షంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ కుటుంబానికి గృహ నిర్మాణం, గ్రామంలో రోడ్డు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను త్వరలోనే చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అర్జీని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని, మళ్లీ మళ్లీ అదే సమస్యపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా చూడడమే ప్రత్యేక పీజీఆర్ఎస్ ఉద్దేశమని, 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ద్వారా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. దీనివల్ల పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మొత్తం 104 అర్జీలు వచ్చాయని, వాటిలో భీమవరం పట్టణం నుంచి 36, గ్రామీణ మండలం నుంచి 30, వీరవాసరం మండలం నుంచి 38 ఉన్నాయని అన్నారు. వాటిలో ఇంటి స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ రీసర్వే, తాగునీటి, డ్రైనేజు, వీధి దీపాలు, రహదారుల మరమ్మతులకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు సన్నద్దం అవుతూ ఉన్నారు. సాగరంలో చేపల వేట నిషేధకాలం 15వ తేదీతో ముగియనుంది. చేపలు, ఇతర సముద్ర జీవుల పునరుత్పత్తి కాలంలో 14 నుంచి జూన్ 15 వరకు జాతీయ స్థాయిలో చేపల వేట నిషేధం అమలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మత్స్యకారుల ఉపాధి నిమిత్తం ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 20,000 రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసింది. నిషేధకాలం ముగియనుండటంతో తిరిగి వేట సాగించేందుకు వీలుగా మొగల్తూరు, నర్సాపురం మండలాలకు చెందిన మత్స్యకారులు వలలు, బోట్లు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని ఇన్ఛార్జ్ డిపిఓ, నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి దాసిరెడ్డి తెలిపారు. ఉండిలోని కొనుపరాజ్ అప్పలరాజు సీతమ్మ లైన్స్ ఆడిటోరియంలో ఉండి పాలకోడేరు మండలాల్లోని బీఎల్ఓలు, రాజకీయ ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రధాన లక్ష్యాన్ని వివరించారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులో రాజకీయ పార్టీల పర్యవేక్షణ అవసరమని అన్నారు. బాలలతో పనిచేయించడం నేరమని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సి రమ్య అన్నారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. చదువుకునే వయసులో పిల్లలతో పనులు చేయించరాదని అన్నారు. పరిసరాల్లో బాల కార్మికులు కనిపిస్తే సంబంధిత పోలీసులకు గాని మండల న్యాయ సంస్థకు గాని తెలియచేయాలని అన్నారు. ప్రజా చైతన్యంతో ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమం సఫలీకృతం అవుతుందని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం ముస్లిం కమిటీ వాకర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద మసీదు పరిసర ప్రాంతాలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మసీద్ రోడ్లోని చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. వేగం కంటే ప్రాణం మిన్న అనే భావన కలిగి ఉండాలని డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆటో చోదకులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఆటో చోదకులకు అవగాహన సదస్సులో డిఎస్పీ పాల్గొని మాట్లాడారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. మద్యం తాగి ఫోన్ మాట్లాడుతూ ఆటోను నడపరాదని అన్నారు. నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకుని వాటిని తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. స్వచ్ఛంద రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రక్తదాతలను ప్రోత్సహించాలని సూచించారు. రక్తదానంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కృషి చేయాలని అన్నారు. వైద్య రంగం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చేయడం సాధ్యం కాలేదని అన్నారు. రక్తదానం దిశగా అనేక మంది ఉద్యోగులను ప్రోత్సహించిన వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సత్కరించారు. క్రమశిక్షణతో శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం మండలం చిన అమిరం ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం సందర్శించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. సమయపాలన పాటించాలని, ఒత్తిడికి గురికాకుండా ఆసక్తితో చదువుకుని లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు.
పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో వసతుల పరంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పాలకోడేరు ఎంఈఓ హరి ఆనంద ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన గరగపర్రు, గొల్లలకోడేరు పాఠశాలలను సందర్శించారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు వంటి సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలకు చేరిన పాఠ్య పుస్తకాలపై ఆరాధ్ పొలం సంరక్షణ పద్ధతిని పాటించి నేల సారాన్ని కాపాడుకోవాలని ఉండి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు

0: రైతులకు సూచించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుండేపూడి రైతు సేవా కేంద్రం వద్ద పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శాస్త్రవేత్త మల్లికార్జునరావు దుబ్బుకుళ్లి ద్రావణం తయారు విధానాన్ని రైతులకు వివరించారు. పంట అనంతరం వరి దుబ్బులను కాల్చకుండా ఆ దుబ్బులతో ద్రావణం చేసి పొలాలకు పిచికారీ చేయాలని సూచించారు.
1: కొబ్బరి, కోకో, జీడి మామిడి పంటల్లో విలువ ఆధారిత ఉత్పత్తులకు అపార అవకాశాలు ఉన్నాయని వెంకటరామనగూడెం ఉద్యమ

లకు 3 రోజుల మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి, ఈత, మామిడి, కూరగాయలు తదితర ఉద్యాన పంటల ఆధారంగా అనేక ప్రాసెసింగ్ విలువ ఆధారిత సాంకేతికతలను వర్సిటీ అభివృద్ధి చేసిందని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పి నాగమానస సూచించారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో అవగాహన ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, బాలల సంక్షేమ చర్యలపై వివరించారు. అనంతరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు బయలుదేరుతూ ఉన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు మాత్రం ఇంకా సన్నద్ధం కాలేదు. సుమారు 2 నెలల పాటు సెలవులు ఉన్నా ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల బస్సులకు మాత్రం ఫిట్నెస్ పూర్తి కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 55% మాత్రమే ఫిట్నెస్ పూర్తయ్యాయి. ఇంకా 45% బస్సులకు ఫిట్నెస్ పూర్తి కాలేదు. అంటే ఆయా పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు రవాణా శాఖల కార్యాలయాల పరిధిలో 1570 బస్సుల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 900 బస్సులు మాత్రమే ఫిట్నెస్ లు పూర్తి చేసుకున్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ జాప్యంతో ఆందోళన నెలకొంది. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 25 జరగ్గా తదుపరి 15 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. అయితే కౌన్సిలింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. పాలిసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు నిరాశకు లోనవుతున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం తరగతులు మొదలైపోయాయి. వారి తోటి విద్యార్థులు ఇంటర్లో జాయిన్ అయిపోవడంతో అయోమయానికి గురవుతూ ఉన్నారు. పంట కాలువలకు నీటిని విడుదల చేయడంతో రైతులు సార్వా సాగుకు నార్మళ్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. సార్వా సాగుకు అవసరమయ్యే వరి విత్తనాలు విత్తనాభివృద్ధి సంస్థతో పాటు ప్రైవేట్ విత్తన సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. సాధారణంగా మృగసరే కార్తే ప్రారంభం నుంచే వరి నారుమడులు వేయడం రైతులకు ఆనవాయితీగా మారింది. కొన్ని సందర్భాల్లో రోహిణీ కార్తెలోనే వర్షాలు కురవడంతో ఆ వర్షపు నీరు ఆధారంగా కొన్ని చోట్ల నారుమడులు వేసేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు పడకపోయినప్పటికీ ముందుగానే పంట కాలువలకు నీరు చేరడంతో పాటు బోర్లు ఉన్న చోట ముందస్తుగా నారుమడులు ఏర్పాటు చేసుకున్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: చాటుగా చాటుగా దాచిన మాటలు, రోజులు రోజులు వేచిన చూపులు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
1: समर स्पेशल చల్లని చిట్కాలు, పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజులు మన తోడు.
3: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
3: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

లిజనర్స్, రొటీన్ మ్యూజిక్ రూట్ మార్చి సరికొత్త గిటార్ రిఫ్స్ తో తెలుగు ఆడియన్స్ కి గ్లోబల్ మ్యూజిక్ టేస్ట్ ని చూపించిన రాక్ స్టార్. గుండె లోతుల్లో దాగున్న ప్రేమనైనా, కాలేజ్ కుర్రాడి పవర్నైనా, తన విలక్షణమైన వెస్ట్రన్ వాయిస్ తో వెండి తెరపై మ్యాజిక్ చేసిన స్వర మాంత్రికుడు. మరి కొన్ని పాటలు వింటుంటే శరీరం తెలియకుండానే డాన్స్ చేస్తుంది. మరి కొన్ని ట్యూన్స్ వింటుంటే మనసు పాత జ్ఞాపకాల పల్లెల్లోకి పరిగెడుతుంది. తెలుగు కమర్షియల్ సినిమా సంగీతానికి వెస్ట్రన్ టచ్ చేస్తూ అప్పట్లో ఒక పెద్ద మ్యూజికల్ వేవ్ ని సృష్టించిన ఒక సంచలన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ మరియు రైటర్ అంతరంగ ప్రయాణం మన సిల్వర్ స్క్రీన్. సినిమా ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా ఉంటూ సంగీతంపై ఉన్న పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన మొదటి సినిమాతోనే టాలీవుడ్ మ్యూజిక్ హిస్టరీని తిరగరాసిన వండర్ మ్యాన్ అయిన ఆయనే మనందరి ఫేవరెట్ రాక్ స్టార్ రమణ గోకుల. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో మరొక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, అద్భుతమైన రచయితగా ఆయన సాగించిన ఈ మ్యూజికల్ జర్నీ విశేషాలు తెలుసుకోవడమే ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్. రమణ

గోగిల సినీ ప్రయాణం చాలా విలక్షణమైంది. ఆయన కేవలం ఒక నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, మరి ఐఐటి ఖరగ్పూర్లో చదువుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్ పొజిషన్లో పనిచేసిన ఒక హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. కానీ చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో లైవ్ బ్యాండ్స్ చేస్తూ తనకంటూ ఒక పాప్ ఆల్బమ్ డిజైన్ చేస్తున్నారు. మన టాలెంట్ను గుర్తించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ వెంకటేష్ ప్రేమంటే ఇదేరా సినిమాతో ఆయన్ని టాలీవుడ్కి పరిచయం చేశారు. మరి మొదటి సినిమాలోనే ప్రేమంటే ఇదేరా, 99లో ఓ మై డియర్ డిస్కోలా రారా అంటూ ఆయన ఇచ్చిన ట్యూన్స్, ఆయన పాడిన పాటలు ఒక ఊపు ఊపేశాయి. మరి అప్పటి వరకు వింటున్న రెగ్యులర్ సంగీతానికి భిన్నంగా గిటార్ సింథసైజర్ల వాడకంతో తెలుగు యూత్కి ఒక కొత్త మ్యూజికల్ కిక్ ఇచ్చారు రమణ గోగుల. ఇక తర్వాత పవన్ కళ్యాణ్తో ఆయన చేసిన మ్యూజికల్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మరి వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన తమ్ముడు సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ ఆల్బమ్ ట్రావెలింగ్ సోల్జర్. పెదవి దాటని మాట ఒకటుంది, వయ్యారి బామ లాంటి పాటలు థియేటర్లలో ఏ రేంజ్ పూనకాలు తెప్పించాయో 90s కిడ్స్కి బాగా తెలుసు. అలానే బద్రి సినిమాలో హే చికి చికి బామ్ అంటూ ఆయన పాడిన పాటలు కానీ, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఒక మైలురాయిగా నిలిచిన ఖుషి సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఏ మేరా జహా సాంగ్ కానీ టాలీవుడ్ హిస్టరీలోనే ట్రెండ్ సెట్టర్స్. మరి కేవలం గాయకుడిగా మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా ఇంగ్లీష్ హిందీ లైన్స్ రాయడంలో ఒక అద్భుతమైన రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. ఇక ఆయా పాటల్లో వచ్చే వెస్ట్రన్ లిరిక్స్ చాలా వరకు ఆయనే రాయడం విశేషం. ఇక రమణ గోగుల్ గారి మ్యూజిక్ స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. ఆయన గొంతులో ఒక తెలియని బేస్, ఒక వెస్ట్రన్ స్టైల్ హుషార్ ఉంటాయి. అందుకే ఆయన ట్యూన్ చేసిన పాటలనే కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాలో కూడా ఆయన పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. యువరాజు, అన్నవరం వంటి సినిమాలతో తనదైన శైలి మ్యూజిక్ను ఇండస్ట్రీకి అందిస్తూనే వచ్చారు. ఇక సినిమాల్లో ఇంతటి సంచలనాలు సృష్టించిన రమణ గోగుల ఎప్పుడూ ఒకే చోట ఆగిపోలేదు. మళ్ళీ తనకిష్టమైన టెక్నాలజీ వైపు, ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ మరియు గ్రీన్ ఎనర్జీ స్టార్టప్స్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా సక్సెస్ సాధిస్తూ నేటి తరానికి ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఒక గాయకుడిగా మనల్ని ఊగించి, ఒక సంగీత దర్శకుడిగా మన మనసులను కదిలించి, ఒక అద్భుతమైన రైటర్గా గ్లోబల్ టచ్ ఇచ్చిన మన రాక్ స్టార్ రమణ గోగుల గారికి మన సిల్వర్ స్క్రీన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇక రమణ గోగుల గారి మ్యూజిక్ మ్యాజిక్ గురించి మాట్లాడుకుంటూ మనం రీసెంట్గా ట్రెండ్ సెట్ చేసిన ఆ సంచలన పాట గురించి చెప్పుకోకపోతే మరి ఎపిసోడ్ అసంపూర్ణంగా ఉండిపోతుంది. అవునండి, మరి మీరు ఊహించింది నిజమే. రీసెంట్గా ఆయన పాడిన గోదావరి గట్టి మీద రామశిల్కవే అనే పాట సోషల్ మీడియాని మ్యూజిక్ చార్ట్స్ను ఏ రేంజ్లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. అసలు ఈ పాట వింటుంటేనే ఒక అద్భుతమైన వైబ్ గుర్తొస్తుంది. మన తెలుగు సంస్కృతికి, గోదావరి అందాలకు అద్దం పట్టే ఒక అచ్చమైన జానపద శైలి లైన్స్ను రమణ గోగుల గారు తన విలక్షణమైన ట్రెండీ వెస్ట్రన్ గొంతుతో పాడటం అనేది ఒక మైండ్ బ్లోయింగ్ ప్రయోగం. గోదావరి గట్టి మీద రామశిలకవే అంటూ ఆయన ఆ బేస్ వాయిస్తో పాడుతుంటే పాతతరం మధురమైన జానపదానికి, నేటితరం సరికొత్త పాప్ కల్చర్కి మధ్య ఒక అద్భుతమైన వారధి కళ్ళ ముందు కదలాడింది. ఈ పాట రిలీజ్ అయిన గంటలోనే రీల్స్లో షార్ట్స్లో ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్ మారుమోగిపోయింది. మరి ముఖ్యంగా కాలేజ్ కుర్రాళ్ల నుండి పల్లెటూరి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ ట్యూన్కి ఫిదా అయిపోయారు. ఇక రమణ గోగుల గారు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా ఆయన గొంతులోని ఆ ఫ్రెష్నెస్, ఆ రాకింగ్ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. సరికదా, కాలంతో పాటు మరింత పదును తేలిందని ఈ పాట నిరూపించింది. మరొకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో గిటార్ పెట్టి హంగామ చేసిన అదే రాక్ స్టార్ ఈరోజు ఒక గోదావరి నేటివిటీ ఉన్న పాటను తన స్టైల్లోకి మార్చుకుని పాడి మెప్పించడం ఆయనలోని పర్సనాలిటీకి నిదర్శనం. అందుకే కదంటారు, ట్రెండ్స్ మార్చచ్చు, జనరేషన్స్ మార్చచ్చు, కానీ రమణ గోగుల అనే బ్రాండ్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం ఎప్పటికీ మారదు. ఇక రమణ గోగుల గారి సంగీత ప్రస్థానం గురించి వింటుంటే అసలు ఆయన టాలీవుడ్లోకి ఎలా ప్రవేశించారు, తన మొదటి ట్యూన్స్ను ఎవరికి వినిపించారు అనే విషయాలు మరీ ఆసక్తికరం. ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా మారడం వెనుక ఒక క్రేజీ స్టోరీయే ఉంది. మరి అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో బిజీగా ఉంటూనే బిస్టెక్ రిథమ్స్ అనే ప్రైవేట్ పాప్ ఆల్బమ్ చేశారు రమణ గోగుల. మరి ఆల్బంలోని వెస్ట్రన్ బీట్స్, కొత్త రకం కంపోజిషన్స్ అప్పట్లో

ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఆల్బమ్ విన్న టాలెంటెడ్ డైరెక్టర్ జయంతి పరాంజి రమణ గోగుల గారిలోని సరికొత్త స్పార్క్ ని గుర్తించారు. మరి అప్పుడే వెంకటేష్ గారితో తాను తీయబోతున్న ప్రేమంటే ఇదేరా సినిమా కోసం రమణ గోగుల గారిని సంప్రదించారు. మరి అలా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రమణ గోగుల తన లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సినిమా కోసం చేసిన ట్యూన్స్ ను విక్టరీ వెంకటేష్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుకి వినిపించారు. ఇక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒక కొత్త కుర్రాడు కంపోజ్ చేసిన ఆ వెస్ట్రన్ పాప్ స్టైల్ ట్యూన్స్ వినగానే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ ఒక్కసారిగా షాక్ అయింది. ఇక ఆ ట్యూన్స్ లోని ఫ్రెష్నెస్ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా ప్రేమంటే ఇదేరా చిత్రంతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగిపోయింది. ఇక రమణ గోగుల గారి సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అది టాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్. మరి అప్పటి వరకు తెలుగు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే పెద్ద పెద్ద ఆర్కెస్ట్రా వయోలిన్స్ గ్రూప్ వాడేవారు. కానీ రమణ గోగుల దాన్ని పూర్తిగా మార్చేశారు. ఆయన బీజిఎంలో ఒక యూత్ఫుల్ వైబ్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి బద్రి ఖుషి సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తు తెచ్చుకోండి. లవ్ సీన్స్ లో చాలా సాఫ్ట్ గా ఉండే ఎలక్ట్రానిక్ కీబోర్డ్ మెలోడీస్ ఇస్తూని హీరో ఎలివేషన్ సీన్స్ కి వచ్చేసరికి హెవీ గిటార్ రిఫ్స్ పవర్ఫుల్ డ్రమ్స్ మరియు వెస్ట్రన్ హమ్మింగ్స్ తో థియేటర్లో సీట్లకు కట్టిపడేసేవారు. మరి సీన్ లోని ఎమోషన్ ను కేవలం 2-3 ఇన్స్ట్రుమెంట్స్ తోని పీక్స్ కి తీసుకెళ్లడం ఆయన స్పెషాలిటీ. మరి మ్యాజిక్ అంతా ఆయన వాడే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే ఉంది. రమణ గోగుల గారు పక్క రాక్ అండ్ పాప్ స్టైల్ అండ్ కల్చర్ నుండి రావడం వల్ల ఆయన కంపోజిషన్స్ లో ఎలక్ట్రిక్ గిటార్ అకోస్టిక్ గిటార్ లీడ్ రోల్ ప్లే చేస్తాయి. మరి దాంతోపాటు సరికొత్త సింథసైజర్లు ఎలక్ట్రానిక్స్ డ్రమ్ ప్యాడ్స్ మరియు కీబోర్డ్ లూప్స్ ని అప్పట్లోని అత్యంత ఆధునికంగా వాడారు. ఇక సాంప్రదాయ వాయిద్యాల కంటే కూడా డిజిటల్ అండ్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎక్కువగా నమ్ముకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెలోడీలు ట్యూన్ చేయడం రమణ గోగుల గారికి సాధ్యమైంది. అందుకే దశాబ్దాల క్రితం ఆయన వాడిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆ కంపోజిషన్స్ ఇప్పటికీ విన్నా నిన్న మొన్నొచ్చిన సరికొత్త ట్రెండీ మ్యూజిక్ లాగే ఫ్రెష్ గా అనిపిస్తాయి. మరి తెలుగు సినిమా మ్యూజిక్ గ్రాఫ్ ను గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లిన ఆ స్వర విజార్డ్ రమణ గోగుల గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రమణ గోగుల ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేయకపోయినా ఒక సరికొత్త మాస్ ఎనర్జెటిక్ సాంగ్ పడాలి అంటే ఇప్పటికీ దర్శకులు సంగీత దర్శకులు కేవలం ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్తారు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్న సినిమా. మరి ఈ సినిమా వెనుక ఒక అదిరిపోయే మ్యూజికల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. మరి ఈ చిత్ర దర్శకుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి, అలానే నేటి తరం మాస్ పల్స్ తెలిసిన అద్భుత సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియాకి ఒక ఆలోచన వచ్చింది. మరి సినిమాలో ఒక పవర్ఫుల్ జానపద టచ్ ఉన్న మాస్ సాంగ్ ఉంది. దీన్ని ఎవరు పాడితే ఆ పాత వింటేజ్ కిక్కొస్తుంది అని ఆలోచిస్తే ఇద్దరికి కూడా ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది. ఆయన మన రాక్ స్టార్ రమణ గోగుల. మరి పాట పాడితే రమణ గోగుల గారే పాడాలి. ఆయన గొంతు పడితే థియేటర్లు దత్తరిల్లిపోతాయి అని ఇటు అనిల్ రావిపూడి అటు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇద్దరు ఎంతో పట్టుదలగా ఫిక్స్ అయిపోయారు. అనుకున్నదే తడవుగా రమణ గోగుల గారిని సంప్రదించి కథలోని సిచ్యువేషన్ ఆ ట్యూన్ యొక్క ఇంటెన్సిటీని వివరించారు. మరి చాలా కాలం తర్వాత తన స్టైల్కు పక్కాగా సరిపోయి మాస్ బీట్ దొరకడంతో రమణ గోగుల గారు కూడా ఎంతో ఉత్సాహంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ పాటను పాడారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలిసిందే. మరి గోదావరి గట్టి మీద రామశిలకవే అంటూ రమణ గోగుల గారు తన సిగ్నేచర్ బేస్ వాయిస్ తో ఆ విలక్షణమైన వెస్టర్న్ ఫోక్ స్టైల్లో పాడిన ఆ పాట సినిమా కంటే ముందే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్, ఇన్స్టాగ్రామ్ లో లక్షల కొద్ది రీల్స్ తో ఈ సాంగ్ సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు. మరి థియేటర్లో విక్టరీ వెంకటేష్ గారి మార్క్ స్టెప్పులు, రమణ గోగుల గారి ఎనర్జెటిక్ వాయిస్ తొడగేసరికి ప్రేక్షకులు సీట్లలో కూర్చోలేక పేపర్లు విసురుతూ డాన్సులు చేశారు. ఒక మంచి పాట కోసం దర్శకుడు సంగీత దర్శకుడు చూపించిన ఆ పట్టుదల, దాన్ని అంతే పవర్ఫుల్ గా పాడి మెప్పించిన రమణ గోగుల గారి ఆ శైలి వెరసి సంక్రాంతికి వస్తున్న పాట టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది. కాలం మారినా తరాలు మారినా రమణ గోగుల గారి గొంతులోని ఆ మ్యాజిక్ ఆ వైబ్రేషన్ ఎప్పటికీ తగ్గవు అని ఈ పాట మరోసారి ఘనంగా చాటి చెప్పింది. ఇక రమణ గోగుల గారి సినీ ప్రయాణాన్ని మనం గమనిస్తే అందరిలా ఆయన 100 సినిమాలు చేయలేదు, కానీ చేసినవి కొన్ని సినిమాలైనా అవి దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. దీనికి కారణం ఆయన సినిమాలు చేయడంలో పాటించే ఆ సెలెక్టివ్ పద్ధతి. మరి ఇండస్ట్రీలో ఒకసారి తమ్ముడు బద్రి ఖుషి లాంటి వరుస ఇండస్ట్రీ హిట్స్ పడ్డాక ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా లైన్ గా సినిమాలు

తీసుకుంటూ వెళ్తారు. కానీ రమణ గోగుల్ గారు మాత్రం అలా చేయలేదు. ఆయన ఎప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన మ్యూజిక్ స్టైల్కి సరిపోయే కథలు, తన ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చే దర్శకులు ఉంటేనే ఆయన సినిమాలు ఓకే చేసేవారు. అసలు ఆయనకి సంగీతం అనేది ఒక వ్యాపారం కాదు, అదొక ఫ్యాషన్, ఒక ఎమోషన్. అందుకే కేవలం సినిమా అవకాశాల కోసం పరిగెత్తకుండా తనకు నచ్చిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఎంచుకుంటూ వచ్చారు. అందుకే ఆయన చేసిన ప్రతి ఆల్బంలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ సినిమా పాటలు ఆ సినిమాకి డిఫరెంట్ వైబ్నిస్తాయి తప్ప ఎక్కడా రొటీన్ ఫార్ములా మ్యూజిక్లా అనిపించవు. సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థానంలో ఉండి ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఆయనకి కెరీర్ పరంగా ఎలాంటి తొందరపాటు లేదు. మరి సినిమా చేయనప్పుడు తనకిష్టమైన పర్యావరణ పరిరక్షణ, క్లీన్ ఎనర్జీ స్టార్టప్స్ మరియు సరికొత్త టెక్నాలజీ రంగాల్లో బిజీగా ఉంటూ మళ్ళీ ఎప్పుడైనా ఒక గోదావరి గట్టి మీద లాంటి అద్భుతమైన పాట దొరికినప్పుడు మాత్రమే మైక్ ముందుకు వచ్చి తన విశ్వరూపం చూపిస్తారు. మరి సెలెక్టివ్ అప్రోచ్ వల్లే రమణ గోగుల్ గారు ఎప్పుడూ అవుట్డేటెడ్ కాలేదు. 30 ఏళ్ల క్రితం ఆయన సృష్టించిన ట్రెండ్ ఈరోజుకి అంతే ఫ్రెష్గా, అంతే పవర్ఫుల్గా తెలుగు ఇండస్ట్రీని ఏలుతోంది. తక్కువ సినిమాలు చేసినా చరిత్రలో నిలిచిపోయి సినిమాలు చేయాలి అని నిరూపించిన గ్రేట్ కంపోజర్ మన రమణ గోగుల్ గారు. మొత్తంగా చూస్తే రమణ గోగుల్ గారి ప్రస్థానం కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్గాను గాయకుడుగాను ముగిసిపోయేది కాదు. ఆయన టాలీవుడ్ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన అద్భుత స్వర సంచలనం. ల్యాప్టాప్ పట్టి సాఫ్ట్వేర్ కోడింగ్ రాయాలన్నా ఆయనే, గిటార్ పట్టి కుర్రకారు గుండెల్లో రాక్ స్టార్గా నిలవాలన్నా ఆయనే, పర్యావరణం కోసం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలన్నా ఆయనే, చివరికి గోదావరి గట్టి మీద అంటూ అచ్చమైన జానపదానికి మోడ్రన్ టచ్ ఇచ్చి వాక్పకిస్ని షేక్ చేయాలన్నా అది కేవలం రమణ గోగుల్ గారికి సాధ్యం. మరి సంఖ్యతో సంబంధం లేకుండా తను చేసిన ప్రతి పనిలోనూ క్వాలిటీని చూపిస్తూ ట్రెండ్స్ మారుతున్నా తన బ్రాండ్ వాల్యూను ఎప్పటికీ తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్న ఒక నిజమైన లెజెండ్ ఆయన. మరి సినిమా ఇండస్ట్రీలో ఎందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే చరిత్ర సృష్టించి మన గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారు. అలాంటి ఒక అరుదైన మ్యూజికల్ ఐకాన్ మన రమణ గోగుల్ గారికి మన సిల్వర్ స్క్రీన్ తరపున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ మ్యూజికల్ రాక్ స్టార్ రమణ గోగుల్ గారి ఎపిసోడ్ను ఇంతటితో ముగిస్తూ రేపు మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరో సినీ దిగ్గజంతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నల్లని గింజలు, చల్లని గుణాలు,
0: నీటిలో నానితే ముత్యాల హారాలు.
1: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే.
0: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్.
1: సబ్జా నీళ్లు, చల్లని బాటలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమికొట్టి విటమిన్ బాంబ్, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాంబ్.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మధురమైన పాటలు ఎప్పుడు వినాలని ఉన్నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఆ పాటలు వింటే కూడా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి పాటలు మా శ్రోతలకి వినిపించడానికి ప్రతిరోజు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం రేడియో విష్ణు శ్రోతల కోసం. మీరు మెచ్చే ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం అవుతోంది. మరి శ్రోతలు విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం అమాయకురాలు. అక్కినేని నాగేశ్వరరావు, శారద, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి సన్నజాజి పువ్వులు పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్య మారుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. మరి పాట వినండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యువి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: అమాయకురాలు చిత్రం నుంచి సన్నజాజి పువ్వుల పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతారావు, కృష్ణకుమారి కథానాయకులుగా 1971లో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆనంద నిలయం. బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన 10 మందిలో పాట పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీత రచన పెండియాల నాగేశ్వరరావు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ.

0: అనకడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
0: పెండియాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చిన పది మందిలో పాట పాడిన పాట మీరింతవరకు విన్నారు కదా. ఇప్పుడు కథానాయకురాలు చిత్రం నుంచి తనువ ఉహూ హరిచందనమే పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యం జి విజయరత్నం, స్వరపరిచిన వారు ఏఏ రాజ్. 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. గిడుగుతూరి సూర్య దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?
2: హరే చంద్ర.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు,
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి,
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం,
0: పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బీ నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. కథానాయకురాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం కళ్యాణ మండపం. కన్నడ చిత్రానికి రీమేక్ చిత్రమైన ఈ చిత్రంలో శోభన్ బాబు, కాంచన జంటగా నటించారు. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన చుక్కలు పాడే శుభమంత్రం పాట వింటారు. రచన దేవులపల్లి, సంగీతం పి ఆదినారాయణరావు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: కళ్యాణ మండపం చిత్రం నుంచి సుశీల గానం చేసిన చుక్కలు పాడే పాట విన్నారు కదా. ఇప్పుడు చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి అందాల శ్రీమతికి పాట వింటారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. 1971 విడుదలైన ఈ చిత్రంలోని ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేశారు. సి నారాయణరెడ్డి గీతానికి టివి రాజు సంగీతం అందించారు.

0: కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
2: కానీ మన మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
1: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
2: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
1: మట్టి కుండ మన వేసవి తోడు.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట కే విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం చెల్లెల కాపురం. 1971లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆడవే మయూరి పాట వింటారు. సి నారాయణ రెడ్డి రాసిన ఈ పాటకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.
3: గతభర విలాస బంధుర తను లతిక చంచలించిపో.

0: ప్రజాలని ప్రసంతాలను ప్రసవ చేరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోధించగా
1: ఏమి రాజ్యము అద్భుతము అద్వితీయము
2: అది
0: హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమద నాథకర పంకజ పంకుత డమరు ధ్వని వినిపించగా కాల సంకలిత భయంకర జలధరార్పటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంచలిత పూకృతుల కన్నలోన కనుకమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కలసీమలోన కలసీమలోన కరయుగములోన పదయుగములోన సీతనుగులోని అణువణువులోన కవిధముల అభినయించి
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూలుకి సెలవులు సరదాల వెల్లువలు,
4: ఫోన్లకు కాస్త దూరంగా ఆటలకు కాస్త దగ్గరగా,
3: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు తాతయ్య మాటలు,
4: ఈ సంబర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
3: జ్ఞాపకాలను దాచుకోండి,
4: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మహిళ. అది శేషాచలం అడవి. ఆమెను ఏనుగుల గుంపు తరుముతోంది. పరిగెడుతున్న ఆమెను మూడు వైపుల చుట్టుముట్టాయి. తిరుపతి జిల్లా భీమవరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా చిత్ర జీవితంలో ఇలాంటి సందర్భాలెన్నో అండి. దట్టమైన ఆ అటవీ ప్రాంతంలో రాత్రింబవళ్ళు విధులు నిర్వర్తిస్తున్న ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మరి మాది తిరుపతి, పెద్దగా చదువుకోలేదు. 1998లో చిత్తూరు జిల్లాకు చెందిన మధుశేఖర్తో వివాహమైంది. మా వారు పశువులు మేపేవారు. కుటుంబం అంతా పొలంలో పనిచేస్తే వాళ్లకు సాయం చేసేదాన్ని. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నా పిల్లలు నాలా చదువుకోకుండా ఉండకూడదు అనుకున్నా. దీంతో మొదట నేను చదువుకొని ఆర్థికంగా నిలబడాలనిపించింది. తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలో దూర విద్యలో డిగ్రీ చేసి ఆపై ఐటీఐ కంప్యూటర్స్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి 2-3 సార్లు విఫలమయ్యాను. అదే సమయంలో అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా సాధించాలని దరఖాస్తు చేశా. ప్రవేశ పరీక్ష పాసై ఉద్యోగానికి అర్హత సాధించా. అధికారినిగా ఉద్యోగంలో కష్టం ఉండదని, కార్యాలయంలోనే విధులు ఉంటాయని అనుకున్నా. సాయంత్రానికల్లా ఎన్నికల్లో చనుకున్నా. తీరా డ్యూటీలో చేరిన తర్వాత అడవిలో తిరగాలని, కొన్నిసార్లు ఒంటరిగానే అడవిలో డ్యూటీ చేయాలని తెలిసింది. 24 గంటలు అడవిలోనే ఉండాలని చెప్పారు. దీన్ని ఒక సవాల్గా తీసుకున్నా. అడవులను కాపాడే అవకాశం ఏ కొద్ది మందికో వస్తుంది. ఆ అదృష్టం నాకు దక్కిందని గర్వంగా ముందడుగు వేశా. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకు మా వారు చనిపోవడం నన్ను తీవ్ర కుంగబాటుకు గురి చేసింది. ఒంటరిగా 3 ఆడపిల్లలను ఎలా పెంచాలని ఆలోచించేదాన్ని. దీంతో ఇద్దరిని హాస్టల్లో వేసి చిన్నదాన్ని మాత్రం నా వద్ద ఉంచుకున్నా. పాపను చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒంటరిగా వదిలి వెళ్లేదాన్ని. తిరిగొచ్చేసరికి ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకున్న పసిదాన్ని చూస్తే బాధ వేసేది. రోజుల తరబడి ఇంటికి రాకుండా ఉంటాం. కొన్నిసార్లు అర్ధరాత్రి వచ్చి తిరిగి వేకువనే అడవిలోకి వెళ్తుంటా. డ్యూటీలో భాగంగా పురుషులతో సమానంగా కొండలు గుట్టలు ఎక్కుతా. వాగులు వంకలు కాలువలను దాటి మరీ వెళ్తుంటా. రోజుకి 30-40 కిలోమీటర్లు నడుస్తుంటా. విధుల్లో ఉన్నప్పుడు వన్యప్రాణులెన్నో ఎదురు పడతాయి. దొరికేమంటే మృత్యువాతే. చిరుత, ఏనుగుల గుంపులు అకస్మాత్తుగా ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. 4 రోజుల క్రితం ఒక ఏనుగుల గుంపు మమ్మల్ని వెంటాడింది. ముందు వెనుక చుట్టుముట్టి తరిమాయి. మరోవైపు చెరువుంది. ఎటు తప్పించుకోవాలో పాలు పోలేదు. అదృష్టం కొద్దీ దూరంగా ఒక గుట్ట కనిపించింది. అంతే, వేగంగా దానిపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాం. లేదంటే చనిపోయేవాళ్ళమండి. ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో ఓవైపు ప్రాణాలు తీసే వన్యప్రాణులు, మరోవైపు అరుదైన ఎర్రచందనం చెట్లను స్మగ్లింగ్ చేయడానికి చూసేవాళ్ళు. రాళ్లతో తుపాకులతో దాడులు చేసేందుకు వెనకాడని కూలీలు స్మగ్లర్లు ఉంటారు. ప్రతి క్షణం ప్రాణాలతో చెలగాటమే. అయితే మహిళలం, ఏదైనా సాధించగలం. బాధ్యతలను ఇష్టంగా నిర్వర్తిస్తే ఎంతటి కష్టానైనా సులభంగా అధిగమించవచ్చు. ఒంటరిగా పిల్లలను చదివించగలిగా. పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిని, 2 అమ్మాయి డాక్టర్ చదువుతుంటే, 3 పాప ఇంజనీరింగ్ లో ఉంది. అలాగే మహిళలు పిల్లలనే కాదండి, అంతరించిపోతున్న అరణ్యాన్ని సంరక్షించగలరు. దీనికి చక్కని నిదర్శనం ఈ గురుకుల బొటానికల్ శాంక్చురీని అంటారు. ఈ గురుకుల బొటానికల్ శాంక్చురీనే అంటారండి ప్రముఖ పర్యావరణవేత్త సుప్రభా శేషన్. పచ్చని చెట్లు వేల కొద్ది జీవజాతులకు నిలయమైన, పక్షిమ కనుమలు లక్షల కుటుంబాలకు జీవనాధారం. చెట్ల నరికివేత వాతావరణ మార్పులతో క్రమేణా అంతరిస్తున్నాయి. వీటి పరిరక్షణకై యునెస్కో జాబితాలోను చేర్చారు. వాటిలో భాగమే కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఉన్న గురుకుల బొటానికల్ శాంక్చురీ కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలోని వృక్షజాతుల్లో చాలా వరకు చనిపోయాయి. వాటి పునరుద్ధరణ కోసం జర్మనీ పర్యావరణవేత్త ఉల్ఫ్గాంగ్ తియర్కాఫ్ 54 ఏళ్ల కిందట 7 ఎకరాల్లో దీనికి శ్రీకారం చుట్టారట. చిన్నప్పుడే పర్యావరణంతో ప్రేమలో పడ్డ సుప్రభని ఇది ఆకట్టుకుంది. అలా 3 దశాబ్దాలుగా ఆయనతో కలిసి ఈ అటవీ సంరక్షణలో భాగస్వామిగా మారారామే. అప్పటికీ ఆయనతో కలిసి పనిచేస్తున్న లాలీ జోసెఫ్, సుమా కెలోత్ వంటి వాళ్లకు తోడుగా మరికొందరిని కూడా గట్టి మహిళా దళాన్ని ఏర్పాటు చేసి ఆ అడవిని 75 ఎకరాలకు విస్తరించారట. అటవీ పరిరక్షణ అంటే కేవలం చెట్ల పెంపకం కాపాటమే కాదండి, అంతరించిపోతున్న జీవజాతుల్ని పునరుద్ధరించాలి కూడా. ఇందుకోసం మా మహిళా సైన్యం ఎన్నో సాహసాలు చేస్తుంది. కొండలు గుట్టలు చెట్లు ఎక్కుతాం. చెట్ల మీద పెరిగే ఫెర్న్ నాచు వంటి

అరుదైన జాతుల వేళ్లు, విత్తనాలు, దుంపలు సేకరించి జాగ్రత్తగా కుండల్లో సహజ ఎరువులతో పెంచి తర్వాత అడవిలో నాటుతాం. ఈ ప్రయాణంలో పాములు, కీటకాలెన్నో పలకరిస్తాయి. వాటికి చిక్కకుండా పొడవాటి బూట్లు, ప్యాంట్లు వేసుకొని తలకు స్కార్ఫ్ కట్టుకొని వెళ్తాం. అడవిలో కనుమరుగైన జాతులు మా వల్ల మళ్ళీ పెరుగుతుంటే కలిగే సంతృప్తే వేరండి. నేడు వందల కొద్దీ వృక్షజాతులు, ఇతర జీవజాతులు ఈ అభయారణ్యంలో పెరుగుతున్నాయంటారు పర్యావరణానికి జీవితాన్ని అంకితం చేసిన సుప్రభ. వైట్లీ అవార్డ్ ఫర్ నేచర్, శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ నుంచి గ్రీన్ టీచర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో అందుకున్నారు ఈమె. లిజనర్స్ విన్నారు కదండి, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వెల్కమ్ బ్యాక్ టు మైలా. తీపి తగ్గించే నీళ్ళేవి? తరచూ తీపి తినాలనిపిస్తుందా? అయితే లోడెడ్ వాటర్ తాగాల్సిందేనండి అంటూ ఓ ట్రెండ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మంచి నీళ్ళల్లో తాజా పండ్లు, మూలికలు, ఎలక్ట్రోలైట్స్, కొబ్బరి నీరు వంటివి వేసి తాగడమే ఈ స్టైల్. తక్కువ నీళ్లు తాగేసేవారికి, పోషకాల లోపంతో బాధపడేవారికి, షుగర్ క్రేవింగ్స్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే షుగర్ డ్రింక్స్, జ్యూసులకు దీన్నో ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారట యువత. ప్రపంచవ్యాప్తంగా 17-28% మంది పెద్దవాళ్ళు డీహైడ్రేషన్తో బాధపడుతున్నారనే వార్తలే లోడెడ్ వాటర్ ట్రెండింగ్లోకి రావడం కారణమటండి. అయితే అతి ఏదైనా అనర్థమేనని మర్చిపోకండి. అలాగే బెలూన్ షాపింగ్ గేమ్. సెలవుల్లో పిల్లలు ఫోన్లకు అతుక్కుపోకూడదంటే వారిని ఉత్సాహంగా ఉంచేందుకు కొన్ని ఆటలు ఆడించాలి కదండి. అందుకోసం అనువైనది ఈ బెలూన్ షాపింగ్ గేమ్ కూడా. ఈ ఆట కోసం 5 కుర్చీలను మీటర్ దూరంలో సిద్ధం చేయాలి. ఇందులో పోటీ పడే పిల్లలు ఒక్కొక్కరికి 5 ఊదిన బుడగల్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక్కో బెలూన్ తీసుకెళ్లి కుర్చీలో పెట్టి పగలగొట్టాలి. ఇందుకోసం ఎటువంటి ఆయుధము వాడకూడదు. అది పేలాక వెళ్ళి మరోదాన్ని తెచ్చుకుని ఇలానే చేయాలి. ఎవరైతే ఇచ్చిన సమయంలో ఎక్కువ పూర్తి చేస్తారో వారిదే విజయం, లేదా ముందు లక్ష్యం చేరుకున్న వారే విజేతలే. ఈ ఆట వల్ల పిల్లల్లో ఒత్తిడి తగ్గి లక్ష్యంపై గురికి కుదురుతుందండి. అలాగే మార్పు కోసం ఇవి చేయండి. ఇకనైనా ఆరోగ్యం, సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టి పెడదాం. రోజు కాసేపు ఎండలో గడపడం, గంట వ్యాయామానికి కేటాయించడం చేద్దాం. వారానికి 2 ఒంటికి నువ్వుల నూనె పట్టించడం, సున్ని పిండి, కుంకుడుకాయ, సీకాయలతో తలస్నానం వంటివి చేస్తూ ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయండి. శరీరానికి రక్త ప్రసరణ బాగా జరిగి జీర్ణక్రియ, శరీర విధులు మెరుగుపడతాయి. మనం బాగుంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉండేది. కాబట్టి ఇకనైనా నిర్లక్ష్యాన్ని ఆపుదాం. అలాగే పిల్లల పెంపకంలో ఆడ మగ భేదాలు చూపొద్దు. ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి అంత దూరం పంపడం ఎందుకు? ఖర్చు తండగని మామూలు స్కూళ్ళు, కాలేజీలు చేర్పించటం మారాలి. అప్పుడే ఆడపిల్లలందరికీ మంచి విద్యను అందించగలం. వాళ్ళు ఉన్నతంగా ఎదుగగలుగుతారు. ఆధునిక యుగంలో అమ్మాయిలు ఎంత ముందుకు సాగుతున్నా హేళనలు, చిన్న చూపు వంటివి తగ్గట్లేదండి. భద్రత కరువైంది. ఏదైనా జరిగినప్పుడు అంతా స్పందిస్తారు. తర్వాత షరా మామూలే. మహిళల భద్రతకి ప్రభుత్వాలు కఠిన నియమాలు అమలు చేయాలి. ముఖ్యంగా అందరిలో మార్పు మొదలవ్వాలి. లిజనర్స్ విన్నారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికే రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00
1: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
0: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
1: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి,
0: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

మంచి సూక్ష్మ జీవులతో ఆరోగ్యవంతమైన నేల, అధిక దిగుబడి. కొంతమంది రైతులు మంచి పంట వస్తుందనే ఆశతో రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వాడుతున్నారు. కానీ ఈ రసాయనాలు వ్యవసాయం ఆధారపడిన భూమిని నాశనం చేస్తాయి. ఆరోగ్యవంతమైన మట్టిలో అనేక రకాల మొక్కలు, క్రిములు, శిలీంధ్రాలు నివసిస్తాయి. ఈ జీవులు చనిపోయి సేంద్రియ పదార్థంగా మారుతాయి. ఇది మట్టిని నల్లగా, సారవంతమైందిగా, ఎంతో మెత్తగా మార్చుతుంది. ఇది నీళ్ళని బాగా పీల్చుకోగలదు. ఏళ్ల తరబడి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడిన తర్వాత మట్టిలోని జీవం నశిస్తుంది. అది మునిపటిలా నీటిని పీల్చుకోలేదు. కాబట్టి రైతులు ఎక్కువ నీరు పెట్టాల్సి వస్తుంది. వర్షపు నీరు వేగంగా ప్రవహించి మట్టిని చాలా తేలికగా కడిగివేస్తుంది. ఇప్పుడు భూమి తన సహజ సంతానోత్పత్తిని కోల్పోయింది. కాబట్టి రైతులు ప్రతి సంవత్సరం ఎరువుల కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టక తప్పదు. రసాయనాల వల్ల మట్టిలో జీవం

0: రక్షించినప్పుడు పంటలు కూడా కీటకాల దాడులకు, వ్యాధులకు మరింత తీవ్రంగా గురవుతాయి.
1: చాలా మంది రైతులకి తక్షణ ప్రయోజనాలే కావాలి గాని పర్యావరణాన్ని గురించి పట్టించుకోరు. కానీ దిగుబడి తగ్గడం చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఆందోళన పడతారు. వ్యవసాయ డీలర్లు రసాయనాలు ఎక్కువగా పిచికారీ చేయమని, ఎరువులు ఎక్కువగా వేయమని చెప్పి ఊరుకుంటారు. కాబట్టి రైతులకు లాభాలు రావడం కష్టమవుతుంది.
0: అగ్రోకెమికల్స్ వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి, దిగుబడిని తద్వారా లాభాలను మెరుగుపరచడానికి మనం మంచి సూక్ష్మజీవులను ఉపయోగించవచ్చు. వీటిని దుకాణాల్లో కొనవచ్చు లేదా మీరే స్వంతంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్ లోని రైతుల ద్వారా నేర్చుకోబోతున్నాం.
1: ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ఎప్పుడు సవాలే. మాకు మరింత పోషకాలున్న సురక్షితమైన ఆహారం కావాలి. ప్రభావవంతమైన సూక్ష్మజీవులు మనకు సురక్షితమైన పోషకాలున్న ఆహారాన్ని అందించగలవు. మనం మన పిల్లలకు విషపూరితమైన ఆహారాన్ని పెట్టలేం.
0: వాణిజ్యపరంగా లభించే ప్రభావవంతమైన సూక్ష్మజీవులు లేదా ఈఎం అనేది మంచి సూక్ష్మజీవుల మిశ్రమం. అవి చెడు సూక్ష్మ క్రిములను నాశనం చేసే మంచి క్రిములు. పేడ, చనిపోయిన మొక్కలు కుళ్ళిపోవడానికి, మీ మట్టిని సారవంతం చేయడానికి, కంపోస్ట్ తయారీకి అవి సహాయపడతాయి. ఈఎం అనేవి ఎక్కువగా మంచి బ్యాక్టీరియా, ఈస్ట్, పులియబెట్టే శిలీంధ్రాలు. రకరకాల సూక్ష్మజీవుల పనితీరు రకరకాలుగా ఉండి అవి ఒకదాన్నొకటి బలోపేతం చేస్తాయి. కాబట్టి ఈఎం మిక్స్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
1: సమర్థవంతమైన సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి నేలలోని మంచి సూక్ష్మజీవుల్ని పెంచవచ్చు. ఇవి గాల్లో నత్రజనిని స్థిరపరుస్తాయి. దానివల్ల సేంద్రియ పదార్థాలు వేగంగా కుల్లడం వీలవుతుంది. మొక్కలకు పోషకాలను, ఉపయోగకరమైన సేంద్రియ సమ్మేళనాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ ఎంను ఉపయోగించడం ద్వారా మనకు చక్కటి మట్టి కూర్పు లభిస్తుంది. ఆ మట్టి నీళ్లు ఎక్కువగా పీల్చుకోగలదు. అందుకని మాకు తక్కువ నీటి పారుదల సరిపోతుంది.
2: ఈఎం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఈఎం కీటకాలను తిప్పికొడుతుంది, మట్టిలో ఉండే వ్యాధులను అణిచివేస్తుంది.
0: వ్యవసాయ రసాయనాల వల్ల దెబ్బతిన్న నేలలను పునర్నిర్మించడానికి సమర్థవంతమైన సూక్ష్మజీవులు సహాయపడతాయి. నేల సారంగా, నల్లగా మారడంతో దాన్ని సిద్ధం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కొంతమంది రైతులు భూమిని దున్నడం పూర్తిగా మానేసి నేరుగా దంట్లలోనూ పెరిగిన చెట్ల మధ్య నాటారు.
1: మొదటి రెండు మూడేళ్లలో కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలను తీసేసి వాటిని నేల మీద కప్పవచ్చు. ఈఎంను వాడిన 2-3 సంవత్సరాల తర్వాత మట్టిలో కలుపు మొక్కల విత్తనాలు తగ్గిపోతాయి.
0: ప్రభావవంతమైన సూక్ష్మజీవులు పంట వేగంగా పెరగడానికి, అధిక దిగుబడులు, మెరుగైన ఉత్పత్తి రావడానికి కూడా కారకాలవుతాయి. ఈఎం వల్ల ఒనగూడే కొన్ని ప్రయోజనాలను తెలుసుకున్నాం కనుక దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు వ్యవసాయ దుకాణంలో పంటలు, కూరగాయల కోసం కాన్సన్ట్రేటెడ్ ఈఎంని కొనవచ్చు. దీన్ని వాడే ముందు మంచి సూక్ష్మజీవులను సక్రియంగా చేయడానికి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 2 లీటర్ల వెచ్చని నీళ్లలో 3 టేబుల్ స్పూన్ల మొలాసిస్ చేర్చి బాగా కలపాలి. మంచి సూక్ష్మజీవులకు మొలాసిస్ ఆహారం కాబట్టి అవి త్వరగా పెరుగుతాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఈఎం చేర్చాలి. ద్రావణాన్ని సీసాలో గాని, కూజాలో గాని పోసి నీడలో ఉంచాలి. రోజుకు 2 సార్లు కూజా నుండి గ్యాస్ ను విడుదల చేయాలని గుర్తుంచుకోండి. 7 రోజుల తర్వాత మీ ఈఎం యాక్టివేట్ అవుతుంది. మీ స్థానిక వ్యవసాయ దుకాణంలో కాన్సన్ట్రేటెడ్ ఈఎం అందుబాటులో లేకపోతే ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న గాని, నానబెట్టిన పప్పులు లేదా చిక్కుళ్ళు, పెరుగు, ఈస్ట్, బియ్యం కడిగిన నీళ్లతో మీరే మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఎదుగుదలని ప్రోత్సహించే సూక్ష్మజీవులు ఉడకబెట్టిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల మీద మంచి శిలీంధ్రాలు పెరుగుతాయి. పప్పుల మీద మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా లభిస్తుంది. వాటిలో కొన్ని గాల్లోని నత్రజనిని స్వీకరించేవి కూడా ఉంటాయి. పెరుగులోని పాల బ్యాక్టీరియా సేంద్రియ పదార్థాన్నే కాక చెక్క కులిపోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మట్టిలోని వ్యాధికారక సూక్ష్మక్రిములను కూడా నీరసించేలా చేస్తుంది. విడిగా ఒక మట్టి కుండలో 2 గుప్పెల్లా ఉడకబెట్టిన బియ్యాన్ని, పప్పులను వేసి దాన్ని కాగితంతో గాని, గుడ్డతో గాని మూయండి. అయినా గాలి చొరబడుతుంది కాబట్టి తర్వాత మంచి సూక్ష్మజీవులను తేలికగా సేకరించవచ్చు. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న పోసిన కుండను గడ్డివాములో ఉంచండి. ఇక్కడ ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. ఇది మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఒక వెదురు పొదలో పప్పులు వేసిన కుండని పెట్టి ఆకులతో కప్పాలి. చీకటిగా, తేమగా ఉండే చోట్లలో మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దాదాపు 5 నుంచి 7 రోజుల తర్వాత కుండల్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి. పప్పులు పోసి వెదురు పొదలో పెట్టిన కుండ నుంచి మీకు నత్రజనిని స్వీకరించే బ్యాక్టీరియా లభిస్తుంది. గడ్డివాములోని బియ్యం కుండ నుంచి మీకు కొన్ని శిలీంధ్రాలు,

0: ఇతర మంచి సూక్ష్మజీవులు లభిస్తాయి. సూక్ష్మజీవులు తెల్లగా పత్తిలా ఉంటాయి. ఇప్పుడు మీరు ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఒక కుండలో 200 గ్రాములు లేక 12 టేబుల్ స్పూన్ల మొలాసిస్ ని 12 టేబుల్ స్పూన్ల బియ్యం కడిగిన నీటిలో కలపండి. వాటిని ఒక పెద్ద బేసిన్లో పోసి 2 లీటర్ల నీళ్లు పోయండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ లేక 7 నుంచి 8 గ్రాముల ఈస్ట్ అందులో కలపండి. బియ్యం నుంచి 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ ని, పప్పుల నుంచి మరో 1/2 టేబుల్ స్పూన్ మైక్రోబ్స్ ని చేర్చండి. వాటిని బాగా కలిపి ద్రావణంలో చేర్చండి. ద్రావణాన్ని గాలి చొరబడని కూజాలో ఉంచి మంచి సూక్ష్మజీవులను సక్రియం చేయడానికి వారం రోజులు చీకటిగా ఉండే చోట నిల్వ చేయండి. కూజాలో గ్యాస్ పెరుగుతుంది కాబట్టి రోజుకు 1 నుంచి 2 సార్లు గ్యాస్ ని తొలగించడానికి మూతని తెరవండి. వారం రోజుల తర్వాత యాక్టివేట్ అయిన మంచి సూక్ష్మజీవుల ద్రావణం మీకు లభిస్తుంది.
1: గ్యాస్ ను విడుదల చేయటానికి మేము ప్రతిరోజు బాటిల్ ని తెరుస్తాము. సిద్ధంగా ఉన్నప్పుడు పరిష్కారం ఒక ఆహ్లాదకరమైన తీపి పుల్లని వాసన కలిగి ఉంటుంది. అప్పుడు అది మనకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
0: ఇప్పుడు దాని పొలానికి ఎలా వాడాలో చూద్దాం. రసాయనాలని మితిమీరి వాడడం వల్ల చాలా రకాల భూములు క్షీణించాయి. వాటిలో సేంద్రియ పదార్థం తగ్గిపోయింది. మంచి సూక్ష్మజీవులకు ఆహారంగా సేంద్రియ పదార్థం కావాలి. కాబట్టి ముఖ్యంగా 1వ సంవత్సరంలో మంచి సూక్ష్మజీవులను పొలంలో వాడేటప్పుడు మీరు సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చాలి. మట్టిని సిద్ధం చేయడానికి 150 మిల్లీలీటర్లు లేక 10 టేబుల్ స్పూన్ల సక్రియం చేసిన ద్రావణాన్ని 15 లీటర్ల నీళ్లలో కలపాలి. సాయంత్రం పూట పొలంలో మట్టి మీద, కంపోస్ట్ కుప్పల మీద ద్రావణాన్ని పల్చగా పిచికారీ చేయాలి. మర్నాడు పొద్దున్న ఎండ నుంచి మంచి సూక్ష్మజీవులను రక్షించడానికి మట్టిలో కంపోస్ట్ ను వదులుగా కలపాలి. 3 రోజుల తర్వాత మంచి సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని కుల్లబెట్టడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు పంటని నాటవచ్చు. మొలకలు వచ్చేటప్పుడు విత్తనంలో దాగి ఉండే వ్యాధులు మీ పొలానికి వ్యాపించకుండా అరికట్టాలి. సుమారు 1 లీటర్ నీటిలో 1 చెంచాడు ద్రావణాన్ని కలపాలి. ఆవాల వంటి చిన్న విత్తనాలని 20 నుంచి 30 నిమిషాలు పల్చన చేసిన ద్రావణంలో నానబెట్టండి. దోసకాయ వంటి మీడియం విత్తనాలని 30 నుంచి 60 నిమిషాలు, అలాగే గుమ్మడికాయల వంటి పెద్ద విత్తనాలని 2 నుంచి 3 గంటలు ఉంచాలి. ఈ పల్చటి ద్రావణంలో మొలకల వేళ్లను 10 నిమిషాల పాటు ముంచవచ్చు. వరి కాక ఏదైనా ఇతర పంట మీద పిచికారీ చేయడానికి 1 మూతడు లేక 10 మిల్లీమీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. పంటలు ఎదిగిన తర్వాత 4 రోజుల పాటు వారానికి 1 సారి పిచికారీ చేయాలి. సాయంత్రం స్ప్రే చేయడం మంచిది. మంచి సూక్ష్మజీవులకు ఎండ శత్రువు కాబట్టి ముఖ్యంగా విత్తనాల పాదులు, తోటలు, కూరగాయల పొలాల్లో మల్చింగ్ చేయాలి. మల్చింగ్ మంచి సూక్ష్మజీవులు వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది. మట్టిలో నీటిని నిలిపి ఉంచి కాలక్రమేణా మల్చ్ పొలానికి మంచి కంపోస్టుగా మారుతుంది. మీరు ఎండుగడ్డిని గాని పచ్చగడ్డిని గాని కప్పితే మల్చ్ మీద ద్రావణాన్ని పల్చగా చల్లవచ్చు. విశాలమైన పొలాలు, వరి పంట కోసం 1000 లీటర్ల పారునీళ్లలో 1 లీటరు ద్రావణాన్ని కలపాలి. పండ్ల చెట్లకైతే 1 మూతడు ద్రావణాన్ని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ద్రావణాన్ని పల్చగా చేసి ఆకుల మీద, కింద, నేల మీద పిచికారీ చేయాలి.
2: నిజానికి ఈ మంచి సూక్ష్మజీవులతో ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయడానికి నేల మీద, ఆకుల మీద తడిపితే చాలు.
0: కొన్ని సంవత్సరాలుగా తెలివిగల రైతులు ఇంట్లో తయారు చేసిన మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని అమ్ముతున్నారు.
1: మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని కొనుగోలు చేయటానికి నా దగ్గరకు వచ్చిన రైతులందరూ దాన్ని మొదటిసారి వాడినప్పుడే దాని పనితనాన్ని ఒప్పుకున్నారు.
0: డబ్బు ఆదా చేయడానికి, రసాయనాలు లేకుండా మట్టిని మెరుగుపరచడానికి మంచి సూక్ష్మజీవులు మీకు సహాయపడతాయి. షాప్లో కొన్న కాన్సన్ట్రేటెడ్ ఈఎంని మొలాసిస్ నీళ్లలో కలిపి నీడలో వారం రోజుల పాటు పులియబెట్టాలి. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు రెట్టింపై చురుకుగా మారతాయి. స్థానికంగా దొరికే పదార్థాలతో మీరే స్వంతంగా మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారు చేస్తారు. మీరు ఆ ద్రావణాన్ని నీళ్లలో కలిపి ఏ పంట మీదనైనా విత్తనాలని నానబెట్టడానికి, నేలను సారవంతం చేయడానికి, దాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వాడవచ్చు. ఇలా చేస్తే తెగుళ్లు, వ్యాధులు తగ్గి చక్కటి దిగుబడి వచ్చే మంచి పంటను పండిస్తారు.
2: రసాయన ఎరువులు, పురుగుల మందులను పదే పదే వాడి మనం భూమిని సారహీనం చేశాం. ఇవి వ్యవసాయ భవిష్యత్తును దెబ్బతీస్తాయి. మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి. తర్వాతి తరాల కోసం భూమిని తిరిగి ఆరోగ్యంగా మార్చాలి.

0: పడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, భారత్ మే నిర్మిత్, విశ్వ కే లియే తయార్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పర్యావరణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కోటాను కోట్ల నీటి బిందువులు మట్టి రేణువుల కలయికి ఈ అనంత సాగరం భూమి అని ప్రతి మనిషి తెలుసుకోగలిగితే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం.

మన ప్రాణాల్ని మనమే రక్షించుకోగలుగుతాం. ఎలా సాధ్యమవుతుంది? ఎవరి చేతుల్లో ఉంది పర్యావరణ పరిరక్షణ అంటే? ఇందుకు ప్రభుత్వ రూపంలో ఉన్న ప్రజలు, వారిని ఎన్నుకుంటున్న ప్రజలు బాధ్యులే. భూగోళం నీడెక్కుతోంది, ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి. 2060 తర్వాత మనిషి బ్రతకడమే కష్టం అని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో విద్యార్థులకు పర్యావరణ శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని ఇంటర్మీడియట్ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని 2003 సుప్రీంకోర్టు సూచించింది. కళాస్థాయి స్థాయిలో కంటే ఎల్కేజీ స్థాయి నుంచి ఈ అంశాన్ని చేర్చాలని వన్యప్రాణులతో చిత్రాలు నిర్మించే నిర్మాత శ్రీ శేఖర్ దత్తాత్రి అభిప్రాయపడ్డారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మటుమాయం చెయ్యాలంటే ఇది తప్పనిసరి అంటున్నారాయన. ప్రపంచ దేశాల మధ్య శత్రుత్వాలు పెరిగి యుద్ధాలు జరిగినప్పుడు చమురు నిక్షేపాలు, నిల్వలు నాశనమే నీటిలో కలిసిపోతున్నాయి. మున్ముందు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ తప్ప మరి ఏ ఇతర అంశాలు బోధించనక్కర్లేని పరిస్థితులొస్తున్నాయి. మనం నేర్చుకుంటున్న శాస్త్రాలన్నీ ప్రకృతిలో ఇమిడి ఉన్నవే కనుక ప్రకృతిని అధ్యయనం చేస్తే అన్నింటినీ చదివినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకుంటే ఇదో పెద్ద శాస్త్రం అవుతుంది. కళాశాలల్లో జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రంతో పాటు పర్యావరణ శాస్త్రాలను కూడా నేర్పాల్సిందే. జీవశాస్త్రం, సామాజిక శాస్త్రంతో పాటు అటవీ శాస్త్రం కూడా చాలా ముఖ్యం. కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఏ విధంగా చేర్చారో అలాగే పర్యావరణ ప్రాముఖ్యత, పరిరక్షణ గూర్చి కూడా మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను అభివ్యక్తీకరించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ మనిషి బ్రతికి బట్ట కట్టేందుకు పర్యావరణాన్ని రక్షించుకోవాలని, ఆగ్నిగోళంగా మారుతున్న భూగోళాన్ని పరిరక్షించుకోవాలని తపనపడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చెందుతున్న దేశాలు కూడా ఈ విషయంపై దృష్టి సారించడం అవసరం. తమ తమ దేశాల్లో లభ్యమయ్యే సహజ వనరుల్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు నిర్మించి తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పాలని ఆలోచించిన పర్యావరణ సమస్య గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ తరం ప్రజలు బ్రతకడమే కష్టమైపోతున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో రానున్న ముందు తరాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఈ విషయాలన్నీ విద్యార్థి దశలోనే నేర్చుకుని తదనుగుణంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తన వంతు కృషి చేస్తే భావితరాల వారు కొంతకాలం మనగలగడానికి మార్గం సుగమమవుతుంది. ఈ ప్రకృతి అంతరించకుండా ఉంటుంది. విచ్చలవిడిగా అడవుల్ని నరికివేయడం, సముద్రాలు, నదులు కలుషితం కావడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం, ఆమ్ల క్షార వర్షాలు కురిసి పంటలు నాశనమవడం, తుఫాన్లు, భూకంపాలు, టైఫూన్లు, సునామీలు, కత్రినాలు, రీటాల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడం చూస్తుంటే మున్ముందు ప్రకృతి వైపరీత్యాలు, బీభత్సాలు, ప్రళయాలు విలయతాండవం చేస్తాయనే భయం అటు పర్యావరణ శాస్త్రవేత్తలను, ఇటు పాలకులను, ప్రజలను పట్టి పీడిస్తోంది. దీని నివారణకు పర్యావరణ శాస్త్రాన్ని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది. వాటిని ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటించాల్సి ఉంది. మన ప్రభుత్వం పర్యావరణం ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. అయితే ఈ కృషి మరింతగా ముందుకు సాగాలంటే పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చది భావితరాల వారైనా ఈ దిశగా కృషి చేసి ఈ విశ్వం 10 కాలాల పాటు ముందుకు సాగేట్టు చూడటానికి వీలవుతుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ కోణంలో ఆలోచించి ప్రాథమిక స్థాయిలోని పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. శ్రోతలంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పర్యావరణం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్ తో మీ ముందుకొస్తుంది మీ విజయ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7733-51695.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు, పెద్దవారు, ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్, పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. Contact 9494-565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100191193.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి స్వాగతం అండి. తెలుసు కదండి, అది సంగతి కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఒక మూడు వింతల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు, కొన్ని చూడగలిగినవి ఉంటే కొన్ని చూడలేనివి, అలా చూడలేనివి మనం వింటుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదండి. మరి ఈరోజు మీకు వినిపించే ఆ మూడు వింతల్లో మొదటిగా ఇది ఒక పక్షి కాదు, డ్రోన్ అనే చెప్పాలండి. దీని సైజు మన బొట్టను వేలంత బరువు, అంటే 2 నుంచి 3 గ్రాములు అన్నమాట. అంటే ఒక చింత గింజంత దీని గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. రెక్కలు సెకనుకి 80 సార్లు ఆడిస్తుందండి. గాల్లో అలాగే నిలబడగలదు, వెనక్కి ఎగరగలదు, తలకిందులుగా కూడా ఎగరగలదు. ప్రపంచంలో ఈ పక్షికి ఉన్న టాలెంట్ ఇంక ఏ పక్షికి లేదనే చెప్పచ్చండి. అది ఏ పక్షి అనుకుంటున్నారా? అదేనండి, హమ్మింగ్ బర్డ్. మరి ఈ పక్షి విశేషాలు కనుక వింటే చాలా చిత్రంగా విచిత్రంగా కూడా ఉంటుంది. మరి దీని గురించి ఆసక్తికరమైన విశేషాలు ఏంటో విందామా? ఈ హమ్మింగ్ బర్డ్లో 360 జాతులు ఉన్నాయండి. దీని సైజు అతి చిన్నది,

5 సెంటీమీటర్ల బరువు, 2 గ్రాములు. ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది అంటే దీన్నే చెప్తూ ఉంటారు. దీనిలో అతిపెద్ద పక్షి 23 సెంటీమీటర్లు, బరువు 24 గ్రాములు. దీన్ని జెయింట్ హమ్మింగ్ బర్డ్ అని అంటూ ఉంటారు. ఈ పక్షి ఎక్కడ ఉంటుందంటే నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా దాకా ఉన్న ఏరియాలో ఉంటూ ఉంటుంది. మన భారతదేశంలో ఇది లేనే లేదండి. దీని రంగు మగది నిప్పులా మెరుస్తూ ఉంటుంది. గ్రీన్, బ్లూ, రెడ్, పర్పుల్ కలర్స్లో ఉంటాయి. ఈకల మీద మైక్రో లేయర్స్ వల్ల కాంతి రిఫ్లెక్ట్ అయ్యి రంగుల మెరుపులు కనపడుతూ ఉంటాయి. దీని ముక్కు పొడుగ్గా సన్నగా ఉంటుంది. కొన్నింటికి వంకర ముక్కు కూడా ఉంటుంది. దీని వయసు 3 నుంచి 5 ఏళ్ళు. అసలు ఇది ఎలా ఎగురుతుందో ఒకసారి చూద్దామండి. దీని ఎగిరే స్టైల్ పక్షుల్లోకెల్లా యూనిక్. మిగతా పక్షుల రెక్కలు పైకి కిందకి కొడుతూ ఉంటుంది. ఇది 8 షేప్లో కొడుతూ ఉంటాయి. ఈ రెక్కల స్పీడ్ వెనుక 50 నుంచి 80 సార్లు కొడుతూ ఉంటుంది. అందుకే హమ్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. మన కన్ను రెక్కల్ని పూర్తిగా చూడలేదు, బ్లర్ అయిపోతుంది. రెక్కలు ముందుకు వెళ్ళేటప్పుడు కిందకి నెట్టబడతాయండి, వెనక్కి వచ్చేటప్పుడు పైకి నెడతాయి. 2 సార్లు లిఫ్ట్ వస్తుంది. అందుకే గాల్లో అలా నిలబడగలదు. మనిషి భుజం 180 డిగ్రీలు తిరుగుతుంది. ఈ పక్షి భుజం మాత్రం 360 డిగ్రీలు మాత్రమే తిరుగుతుంది. అందుకే రెక్కని తలకిందులుగా తిప్పి వెనక్కి ఎగరగలదు. ముందుకి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో, వెనక్కి గంటకి 95 కిలోమీటర్ల వేగంతో తలకిందులుగా ఎగరగలదు. మరి ఇంత స్పీడ్కి ప్రతిరోజు మంచి ఎనర్జీ కావాలి కదండి. అందుకే రోజు అంతా తింటూనే ఉంటుంది. దీని గుండె అది రెస్ట్లో ఉన్నప్పుడు నిమిషానికి 250 సార్లు, ఎగిరేటప్పుడు 1200 సార్లు కొట్టుకుంటుంది. దీని బాడీ టెంపరేచర్ నార్మల్గా 40 డిగ్రీల సెల్సియస్, ఎగిరేటప్పుడు 42 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీని ఎనర్జీ తన బరువులు మెటబాలిజం 100 రెట్లు ఎక్కువ. మెటబాలిజం, ఒకవేళ ఇది 5 నిమిషాలు కనుక తినకపోతే షుగర్ లెవెల్స్ పడిపోయి కోమాలోకి వెళ్ళిపోతుంది, చనిపోతుంది. అందుకే రోజుకి 1500 పువ్వులు విజిట్ చేస్తూ ఉంటుంది. తన బరువుకి 2 రెట్లు తేనె లాగుతూ ఉంటుంది. రాత్రిపూట తిండి దొరకదు కదా, అప్పుడు నిద్రమత్తులోకి వెళ్ళిపోతుంది. ఈ స్థితిలో దీని ప్రక్రియ చాలా వింతగా ఉంటుందనుకోండి. రాత్రి సమయంలో దీని గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది అని అనుకున్నాం కదా. రాత్రి సమయంలో 50కి పడిపోతుంది. టెంపరేచర్ 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 13 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. ఊపిరి దాదాపు ఆగిపోతుంది. చెట్ల కొమ్మకి తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటుంది. చచ్చినట్టే ఉంటుందనుకోండి ఒక విధంగా. ఉదయం ఎండ పడగానే 20 నిమిషాల్లో వణుకుతూ బాడీ వేడి చేసుకుని మళ్లీ లేస్తుంది. ఇలా చేయకపోతే రాత్రికి ఎనర్జీ అయిపోయి చనిపోతుంది. ఇక దీని తిండి విషయానికి వచ్చేసరికి 90% పువ్వుల నుంచే తేనె పీలుస్తూ ఉంటుందండి. 10% చిన్న సాలీళ్లు పురుగుల్ని తింటూ ఉంటుంది. దీని నాలిక 2 పాయలుగా చీలు ఉంటుంది. స్ట్రా లాగా ఉండదు, పంపులాగా పనిచేస్తుంది. సెకండ్కి 15 నుంచి 20 సార్లు నాలిక బయటికి లోపలికి ఆడించి తేనెని నాకి నాకి పిండి లోపలికి లాక్కుంటుంది. దీని మెమరీ అమోఘం అండి. ఏ పువ్వులో తేనుందో ఆ పువ్వులో మళ్ళీ 8 గంటలకి తేనె ఊరుతుందో గుర్తుపెట్టుకుంటుంది. ఈ హమ్మింగ్ బర్డ్స్ వలస వెళ్లే టైంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి 800 కిలోమీటర్లు నాన్ స్టాప్గా ఎగురుతుంది. 20 గంటల సమయం పడుతుంది. రెస్ట్ అస్సలు తీసుకోదు, తిండి తినదు. ముందుగానే 2 నుంచి 3 గ్రాములు ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది. ఈ వలస టైంలో అది ఖర్చు అయిపోతుంది. ఈ పక్షి గూడు గుడ్లు పెట్టడం వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వాల్నట్ అంత గూడు కడుతుందండి. సాలీడు గూడు నాచు దూదితో కూడా గూడు కడుతూ ఉంటుంది. సాగే గుణం ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ గూడు పెద్దదవుతుంది. ఇది 2 గుడ్లు పెడుతుంది. చింత గింజంత సైజులో ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న గుడ్లు. ఆడదే గూడు కడుతుంది, పొదుగుతుంది, పిల్లలకి తిండి పెడుతుంది. మగది ఏరియా అంత కాపలా కాస్తూ ఉంటుంది. వేరే మగ హమ్మింగ్ బర్డ్ వస్తే ఫైట్ చేస్తుంది. 3 వారాల్లో పిల్లలు గూడుని వదిలేస్తాయి. గూడు వదిలిన 20 నిమిషాలకే ఎగరడం ప్రారంభిస్తాయి. సైజు చిన్నదే కానీ కోపం మాత్రం ఎక్కువ అండి. తన ఏరియాలోకి డ్యాగ్ వచ్చినా అటాక్ చేస్తుంది, తల మీద పొడుస్తుంది. ఈ పక్షి మనిషికి డేంజర్ కాదు. ముక్కు సన్నగా ఉంటుంది. ఇది పొడిచినా సూది గుచ్చుకున్నట్టు ఉంటుంది. దీనిలో విషన్ లేదు, మనిషికి అలవాటు పడుతుంది. దీని బ్రెయిన్ 4.2% బాడీ వెయిట్. బాడీ సైజుతో పోలిస్తే పక్షుల్లో బెస్ట్ బ్రెయిన్ అనే చెప్పుకోవాలి. అందుకే ప్రతి ఏడాది సేమ్ ఫీడర్ సేమ్ గార్డెన్కి 3000 కిలోమీటర్ల నుండి వస్తూ ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ అంటే నేచర్ కనిపెట్టిన నానోటెక్ డ్రోన్గా చెప్పచ్చు. గుండె జెట్ ఇంజన్, రెక్కలు హెలికాప్టర్ బ్లేడ్స్, మెమరీ సూపర్ కంప్యూటర్. దీని సైజు చూసి తక్కువ అంచనా వేయకూడదండి. ఇది 2 గ్రాముల ఫైటర్ అనుకోండి. విన్నారు కదండి హమ్మింగ్ బర్డ్ వింతలు విశేషాలు. మరో వింత వినేలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు

0: EHS మరియు ఆరోగ్య తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
2: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
2: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మొదటి వింత అయితే వినేసాం. మరి రెండో వింత ఏంటంటే 2 గ్రాముల ఫైటర్ హమ్మింగ్ బర్డ్ వింతలు విశేషాలు ఇప్పుడు మనం వినేసాం కదండి. మరో పక్షి ఆల్ఫైన్ షిఫ్ట్ గురించి తెలుసుకుందాం. అదే, దీని షిఫ్ట్ పక్షి అని అంటూ ఉంటారు కదా. ఇది పక్షే కానీ లైఫ్ టైమ్ ఎగిరే మిషన్ మీద ఉన్న రాకెట్ అనుకోండి. పుట్టిన తర్వాత మొదటిసారి నేల తాకడానికి 2 నుంచి 3 ఏళ్ళు పడుతుంది. అంతవరకు తినడం, తాగడం, నిద్రపోవడం, మీటింగ్ చేసుకోవడం అన్ని గాల్లోనే. దీని లైఫ్ 99% గాల్లోనే ఉంటుందండి. ఇన్ని వింతలున్న ఆ ఆల్ఫైన్ షిఫ్ట్, దీన్ని గాలి రాజు అని పిలుస్తారు. దాని లైఫ్ స్టైల్ గురించి చూద్దాం. దీని సైజ్ 20 నుంచి 22 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ రెక్కలు విప్పితే 55 సెంటీమీటర్లు, బరువు 80 నుంచి 120 గ్రాములు ఉంటుంది. ఇది ముదురు బ్రౌన్, పొట్ట తెల్లగా ఉంటుంది. గొంతు తోక కొద్దిగా చీలుంటుంది. ముక్కు చిన్నగా ఉంటుంది. నోరు మాత్రం వెడల్పు. ఇది ఎక్కువగా యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఇండియా, హిమాలయ, వెస్టర్న్ ఘాట్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని ఆవాసం కొండలు, ఎత్తైన బిల్డింగులు, గుహలు. దీని వయసు 20 నుంచి 26 ఏళ్ళు. కాళ్ళు చాలా చిన్నవండి, బలహీనంగా ఉంటాయి, నడవలేదు. నిటారు గోడకి, కొండకి మాత్రమే అతుక్కోగలదు. కింద పడితే మళ్ళీ లేవడం అయితే కష్టం. షిఫ్ట్ అంటే ఇంగ్లీష్ పదానికి వేగం అని అర్థం. పేరుకు తగ్గట్టు ఇది చాలా ఫాస్ట్ అనుకోండి. ఈ పక్షి నాన్ స్టాప్ ఫ్లైట్, 6 నెలలు గాల్లోనే ఉంటుంది. రికార్డు కూడా సాధించింది. మరో విశేషాలు చూద్దాం. 2013లో స్విస్ సైంటిస్ట్ దీని వీపుకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ట్రాకర్ తగిలించారు. రిజల్ట్ చూసి ప్రపంచం షాక్ అయింది. ఇది 6 నెలలు నాన్ స్టాప్గా గాల్లోనే ఎగిరింది. యూరప్ నుంచి అమెరికా వలస వెళ్లేటప్పుడు 200 రోజులు ఒక్కసారి కూడా కిందకి దిగలేదు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు గాల్లోనే ప్రయాణం చేసింది. ఇది ఏడాదికి 2 లక్షల కిలోమీటర్లు ఎగురుతుంది. పగలు 2000 నుంచి 3000 మీటర్లు ఎత్తులో ఎగురుతుంది. కీటకాలు దొరకడానికి రాత్రి 1000 మీటర్లకి దిగి ఎగురుతుంది. దాని లైఫ్ టైంలో 35 లక్షల కిలోమీటర్లు ఎగురుతుంది. అసలు ఇది ఎలా సాధ్యం? దీనికి ఎఫిషియంట్ రెక్కలు ఉండడమే ప్రధాన కారణం. ఈ రెక్కలు పొడవుగా కొడవల్లాగా వంపు తిరిగి ఉంటాయి. ఒక్కసారి రెక్క కొడితే 10 మీటర్లు ముందుకెళ్తుంది. దీని బ్రెయిన్ సగం నిద్రపోతూ సగం మెలకువగా ఉండి బ్యాలెన్స్ చేసుకుంటూ డైరెక్షన్ చూసుకుంటూ ఉంటుంది. డాల్ఫిన్, బాతులు కూడా ఇలానే పడుకుంటాయి. వేడి గాలిపైకి లేచే వేడి మీద రెక్కలు ఆడించకుండా సర్కిల్స్లో తిరుగుతూ పైకెళ్తూ ఉంటుంది. దీనివల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది. దీనికి గాల్లోనే తిండి, నీళ్లు, నిద్ర అన్నీ. ఇది తిండి ఎలా తింటుందంటే నోరు తెరుచుకుని ఎగురుతుంది. గాల్లో ఎగిరే కీటకాలు, సాలీళ్లు నోట్లకు వచ్చి పడతాయి. దీన్ని ఏరియల్ ప్లాంక్టన్ అంటారు. రోజుకి సుమారు 20,000 కీటకాలను లాగించేస్తుందండి. ఇది నీళ్లు తాగవలసి వస్తే, వర్షం పడేటప్పుడైతే నోరు తెరుస్తుంది, వర్షం ద్వారా తాగుతుంది. నార్మల్గా అయితే చెరువులు, నదుల మీద ఎగురుతూనే తక్కువ ఎత్తులో నీటిని టచ్ చేసి తాగుతుంది. ఇక నిద్ర విషయానికి వస్తే రాత్రిపూట బాగా ఎత్తుకెళ్ళి రెక్కలు సగం ముడుచుకుని ఎగురుతూ ఉంటుంది. సగం బ్రెయిన్ పడుకుంటుంది. 10 నుంచి 15 నిమిషాలు ఎగిరి మళ్ళీ 2 నుంచి 3 సార్లు రెక్కలాడించి పైకి లేస్తుంది. ఇదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇక మగ ఆడ పక్షులు గాల్లోనే సంభోగం చేసుకుంటాయి. ముందుగా మగ ఆడ గాల్లోనే జత కడతాయి. 3 నుంచి 4 సెకండ్లు కలిసి విడిపోతాయి. అలా స్వేచ్ఛగా చేస్తాయి. గూడు కట్టడానికి, గుడ్లు పెట్టడానికి మాత్రమే సంవత్సరంలో 2 నెలలు కొండ బెజ్జంలోకి వస్తుంది. మిగతా 10 నెలలు గాల్లోనే. 1000 నుంచి 3000 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ బెజ్జాలు, గుహలు, పాత బిల్డింగులు, బ్రిడ్జిల కింద శత్రువులు లేని చోట్ల ఇవి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఈ పక్షి లాలాజలం, ఈకలు, గడ్డితో స్ట్రాంగ్గా గూడు కట్టుకుంటుందండి. గట్టిగా అతుక్కుని కూడా ఉంటుంది. ఒకే గూడు 20 ఏళ్ల వరకు వాడుతుంది. ప్రతి ఏడాది రిపేర్ చేసుకుంటుంది. 1 నుంచి 3 గుడ్లు పెడుతుంది. 20 రోజుల పాటు ఆడ మగ 2 గుడ్లను పొదుగుతూ ఉంటాయి. పిల్లలు 6 నుంచి 8 వారాలు గూళ్ళలోనే ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరూ వాటి నోట్లోకి కీటకాలని బాల్లా చేసి పెడుతూ ఉంటాయి. గూడు వదిలిన పిల్ల నేరుగా ఆఫ్రికా వెళ్తుంది. మళ్ళీ 2 నుంచి 3 ఏళ్ల వరకు నేలని తాకదు. తల్లిదండ్రులు దారి చూపరు. దాని జన్యువులోనే ఈ ప్రక్రియ గూడు కట్టుకునుంది. వింత ఏంటంటే గూడు నుంచి పిల్ల కనుక కింద పడిపోతే చచ్చిపోతుంది. ఎందుకంటే నేల మీద నుంచి మళ్ళీ టేకాఫ్ అవ్వలేదు కాబట్టి. కాళ్లు వీక్గా ఉంటాయి. అందుకే గూడు అంచు ఎత్తుల్లో కట్టుకుంటూ ఉంటుంది. ఈ పక్షులు వలస వెళ్లినప్పుడు సమ్మర్లో ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలల మధ్య యూరప్

ఆల్ప్స్ హిమాలయాల్లో సంతానోత్పత్తిని చేస్తూ ఉంటాయి. శీతాకాలం వచ్చేసరికి సెప్టెంబర్లో 10,000 కిలోమీటర్ల ప్రయాణం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సహారా ఎడారి దాటి దక్షిణాఫ్రికా వెళ్తాయి. రోజుకి 500 నుంచి 800 కిలోమీటర్లు నాన్ స్టాప్గా రాత్రి కూడా ఎగురుతూ ఉంటుంది. రిటర్న్ జర్నీలో ఇవి మార్చిలో మళ్ళీ యూరప్ వచ్చేస్తాయి. సరిగ్గా అదే గుటికి అదే పార్ట్నర్తో జతకడుతుంది. జీపీఎస్ కంటే చాలా కరెక్ట్గా ఈ పక్షి బతకడం అంటే ఎగరడం అని ప్రూవ్ చేసే పక్షి. మనం రోజుకి 8 గంటలు పడుకుంటే ఇది 6 నెలల మెళుకుగా ఉంటుందండి. నేల మీద బతకడం దీనికి నరకం. గాలి దీని ఇల్లు, ఆకాశం దీని రోడ్. విన్నారు కదండి ఆల్ఫైన్ షిఫ్ట్ పక్షి వింతలు, విశేషాలు. మరి మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మూడు వింతలు వింటూ ఉన్నాం కదండి. మరి మూడో వింతలోకి వెళ్దాం. ఇప్పటివరకు మనం అల్ఫైన్ షిఫ్ట్ గాల్లో బతికే పక్షి విశేషాలు అయితే విన్నాం కదా. మరి మీకోసం మరొక పక్షి గురించి. ఈ పక్షి లైఫ్ టైం వలస పక్షి. పావురం సైజ్ కంటే చిన్నది. బరువు 100 గ్రాములు ఉంటుంది. ఏడాదికి ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా వెళ్ళొస్తుంది. 90,000 కిలోమీటర్ల రౌండ్ ట్రిప్. భూమి చుట్టూ 2 సార్లు తిరిగినట్టు. 30 ఏళ్ళు దీని లైఫ్లో చంద్రుడికి 3 సార్లు వెళ్ళి వచ్చినంత దూరం ఎగురుతుంది. రికార్డ్ బ్రేకర్ కూడానండి. ఈ పక్షి పేరేంటో తెలుసా? ఆర్కిటిక్ టర్న్. ఈ ఆర్కిటిక్ టర్న్ సైజు 33 నుంచి 39 సెంటీమీటర్లు ఉంటుంది. పొడవైన రెక్కలు విప్పితే 75 నుంచి 85 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు 90 నుంచి 120 గ్రాములు వరకు ఉంటుంది. దీని లుక్ తెల్లటి బాడీ, బూడిద రంగు రెక్కలు, నల్లని టోపీ లాంటి తల, ఎర్రటి ముక్కు, ఎర్రటి చిన్న కాళ్ళతో చిన్న కాళ్ళు, తోక పొడవుగా చీలుంటుంది. ఇది 20 నుంచి 37

వరకు బతుకుతుంది. అంత లాంగ్ లైఫ్ కాబట్టే అంత దూరం ఎగరగలదు. ఇది ఎక్కడ గూడు కట్టుకుంటుందంటే ఆర్కిటికా, అలాస్కా, కెనడా, గ్రీన్లాండ్, ఐస్లాండ్, నార్వేస్, సైబీరియా. సమ్మర్లో 24 గంటలు పగలు ఉండే చోట గూడు కట్టుకుంటుంది. వింత ఏంటంటే ఇది 2 సార్లు సమ్మర్ చూస్తుంది. ఆర్కిటిక్ లో మే నుంచి ఆగస్టు సమ్మర్, అంటార్కిటికాలో నవంబర్ నుంచి ఫిబ్రవరి సమ్మర్. ఇక్కడ మకాన్ చేస్తూ ఉంటుంది, మధ్యకాలంలో ఎగురుతూనే ఉంటుంది. దీని లైఫ్లో చీకటి కంటే వెలుతురు ఎక్కువ. ఏ పక్షి ఏ జంతువు కూడా ఇంత వెలుతురు చూడదండి. దీని వలస గమనించినట్లయితే జంతు ప్రపంచంలోనే అతి పొడవైన వలస. దీని రూట్ మ్యాప్ భలే గమ్మత్తుగా ఉంటుందనుకోండి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో ఆర్కిటిక్లో గుడ్లు పెట్టి పిల్లలు ఎగిరే స్టేజ్కి రాగానే సౌత్కి బయలుదేరుతుంది. అట్లాంటిక్ రూట్లో గ్రీన్లాండ్ నుంచి ఆఫ్రికా వెస్ట్ కోస్ట్ బ్రెజిల్ దాటి అంటార్కిటికాకి వెళ్తుంది. ఇది ఇలా ఎగిరినప్పుడు ఎస్ షేప్లో గాలిని వాడుకుంటూ వెళ్తుంది. అందుకే 90,000 కిలోమీటర్లు అవుతుంది. డైరెక్ట్ దూరం 19,000 కిలోమీటర్లు మాత్రమే. ఇక నవంబర్ నుంచి మార్చి దాకా అంటార్కిటికాలోనే ఉంటుంది. 24 గంటల పగలు అక్కడ చిన్న చేపలు ఫుల్గా తింటుంది. మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో తిరిగి మళ్ళీ నార్త్కి వెళ్ళిపోతుంది. ఈసారి ఆఫ్రికా, సౌత్ అమెరికా మీదుగా వెళ్తుంది. మే నాటికి ఆర్కిటిక్ చేరుకుని మళ్ళీ గూడు కట్టి గుడ్లను పెడుతుంది. 2010లో సైంటిస్టులు 1.4 గ్రామ్ జియో లొకేటర్ని తగిలించారు. ఒక ట్రిప్పు 96,000 కిలోమీటర్లు తిరిగి వచ్చింది. నెదర్లాండ్స్ నుంచి ఆస్ట్రేలియా మీదుగా అంటార్కిటికా వెళ్ళి ఆఫ్రికా మీదుగా తిరిగి వచ్చింది. అసలు ఎందుకు అంత దూరం ప్రయాణం చేస్తుంది? అక్కడ 24 గంటలు పగలగానే ఉంటుంది. సమ్మర్లో మంచి సమృద్ధిగా తిండి దొరుకుతుంది, శత్రువులు ఉండరు. అంటార్కిటికా సముద్రంలో క్రిల్ అనే రొయ్యలు 1 మిలియన్ టన్లు ఉంటాయి. దీనికి అవి బెస్ట్ ఫుడ్ చెప్పుకోవచ్చు. అందుకే అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఆర్కిటిక్ టర్న్ పక్షి సీక్రెట్స్ ఏంటో చూద్దామా. రెక్కలు పొడుగుగా సన్నగా ఉంటాయండి. అందువల్ల 70% టైం రెక్కలు కొట్టకుండా గాల్లో జారుతుంది. సముద్రం మీద వీచే పవనాలు వాడుకుంటూ ఉంటుంది. గాలికి ఎదురెళ్ళదు. గాలితో పాటు ఎస్ షేప్లో వెళ్తే 50% ఎనర్జీ సేవ్ చేసుకుంటుంది. అలల మీద వచ్చే గాలిని వాడుకుని పైకి లేస్తుంది. ఎముకలు బోలుగా ఉంటాయి. బరువు 100 గ్రాములు. జేబులో వేసుకుని తిరగచ్చు అనుకోండి. గాల్లో ఎగురుతూనే సగం బ్రెయిన్ పడుకోబెడుతుంది, షిఫ్ట్ లాగన్నమాట. లేదంటే నీటి మీద తేలుతూ 30 సెకండ్లు కొనుగు తీస్తుంది. 1 గ్రాము కొవ్వుతో 1000 కిలోమీటర్లు ఎగరగలదు. దీని మెయిన్ తిండి చిన్న చేపలు, క్రిల్ రొయ్యలు. వేట స్టైల్ ఎలా ఉంటుందంటే నీటి మీద 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో గాల్లో అలాగే నిలబడుతుంది. కింద చేపల్ని చూస్తుంది. చేప కనిపించగానే రెక్కలు ముడుచుకుని బుల్లెట్లాగా నీటిలోకి దూకుతుంది. 1 మీటర్ లోపలికి వెళ్తుంది. ముక్కుతో చేపని పట్టుకుని పైకి వస్తుంది. గాల్లో ఎగురుతూనే చేపని తలవైపు తిప్పుకొని మింగేస్తుంది. కింద ఆగదు. పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు నోట్లో 5 నుంచి 6 చేపలు ఒకేసారి పట్టుకుని గూటికి తీసుకెళ్తుంది. పేరెంట్స్ ఇద్దరు రోజుకి 20 సార్లు ఫుడ్ పెడతారు. ఇది చిన్న పక్షి అయినా చాలా అగ్రెసివ్గా ఉంటుందండి. గూడు దగ్గరికి ఎవరైనా వస్తే అటాక్ చేస్తుంది. మనిషి అయితే గుంపుగా 20 నుంచి 30 టర్న్స్ ఒకేసారి పైనుంచి ఎగురుతూ తల మీద పొడుస్తూ ఉంటుంది. రక్తం వస్తుంది. ఎగురుతూనే మన మీద రెట్ట వేస్తూ ఉంటుంది. క్రీ క్రీ క్రీ అని చెవులు చిల్లులు పడేలా అరుస్తుంది. దీని గూడు నేల మీద చిన్న గుంత చేసుకుంటుంది. గూడు ఏమీ కట్టదు. 1 నుంచి 3 గుడ్లు పెడుతుంది. రాళ్ళు ఇసుక కలర్లో ఉంటాయి. 3 నుంచి 4 వారాల్లో పిల్లలు ఎగరడం స్టార్ట్ చేస్తాయి. కానీ మొదటి వలసకి పేరెంట్స్ తోడుండరు. 2 నెలల పిల్లలు సొంతంగా 90,000 కిలోమీటర్లు ట్రిప్ వేస్తుంది. జెన్యూను బట్టి అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఆర్కిటిక్ టర్న్ అంటే భూమి పూర్తిగా నాది అని తిరిగే పక్షి. ఇది ఏడాదికి 2 సార్లు ప్రపంచం చుట్టొస్తుంది. 30 ఏళ్లు బతికి 25 లక్షల కిలోమీటర్లు ఎగిరి 2 సార్లు సమ్మర్ చూసి చీకటి లేకుండా బతుకుతుంది. విన్నారు కదండి ఆర్కిటిక్ టర్న్ వింతల విశేషాలు. మరి ఈనాటి అది సంగతిలో ఈ 3 వింతలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1911 93.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మాస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే కీర్తిని అయితే వచ్చేసానండి. మీరు నాతో మాట్లాడాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ.

0: అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజైతే మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హాయ్ అండి.
2: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శృతి అండి, నేను జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
2: ఓకే అండి, శృతి గారు ఎలా ఉన్నారండి?
3: నేను బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి?
2: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు మీరే ఫస్ట్ కాలర్ కదా, టాపిక్ మీరే ఇస్తారా?
3: టాపిక్ నాకేం తెలుసండి, మీకే ఏమన్నా ఉంటే మీరే చెప్పండి.
2: ఓకే అండి, తప్పకుండా. ఇదే ఫస్ట్ టైమా అండి కాల్ చేయడం?
3: అవునండి.
2: రేడియో వింటూ ఉంటారా?
3: అప్పుడప్పుడు వింటూ ఉంటామండి.
2: ఓకే అండి, మరి వేసవి కాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చేసింది, మీకు వర్షం పడిందా?
3: పడిందండి, చాలా ఉరుములు మెరుపులు చాలా ఎక్కువగానే పడిందండి.
2: మరి మీరు వర్షాకాలం అంటే ఇష్టమా, ఎండాకాలం అంటే ఇష్టమా, ఏ కాలం అంటే ఎక్కువ ఇష్టం?
3: నాకైతే ఎండాకాలమే ఇష్టమండి, బ్రైట్ గా ఉంటుంది. వర్షాకాలం అంతా చీకటి, దానికంటే ఎండాకాలమే బాగుంటుందండి.
2: ఓహో, అవునా అండి, మీరు చాలా యూనిక్ అయితే.
3: అవునండి. మీకే కాలం ఇష్టమండి?
2: నాకైతే వర్షాకాలం ఇష్టమండి.
3: ఓహో,
2: అంటే జ్వరం రాకపోతే చాలా బాగుంటుంది, లేకపోతే కష్టమే.
3: ఓహో,
2: ఓకే అండి. అంటే వర్షాకాలం చల్లగా ఉంటుంది, బాగుంటుంది, నచ్చుతుంది. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి శృతి గారు?
3: నేను డెకోయట్ మూవీలో రూబరూ సాంగ్ ఇద్దాం అనుకుంటున్నాను.
2: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: నేను గోకుల్కి ఇంకా మాన్సాకి, వాళ్ళిద్దరూ నా చిన్ననాటి స్నేహితులండి. వాళ్ళని చూసి చాలా కాలం అయింది, వాళ్ళు వింటూ ఉంటారు రేడియోని.
2: ఆహా, తప్పకుండా అండి. మీరు అడిగినట్టుగా మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
4: మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: ఫేవరెట్?
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో అండి.
1: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు సాహిత్య అండి, నేను భీమవరం నుండి మాట్లాడుతున్నాను.
1: సాహిత్య గారు ఎలా ఉన్నారండి?
2: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
2: లేదండి.
1: ఈరోజు టాపిక్ వచ్చేసి, అంటే మనకి ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది కదండి.
2: అవునండి.
1: మరి మీకు ఏ కాలం అంటే ఇష్టం అని అడుగుతున్నా.
2: నాకు వానాకాలం అంటేనే ఇష్టమండి.
1: అవునా అండి?
2: మరి
1: నాకు వర్షాకాలమే ఇష్టమండి. మన భీమవరంలో వర్షం పడింది కదండి నిన్నే.
2: అవునండి.
1: ఏమనిపించిందండి, అంటే హ్యాపీగా ఉన్నారా వర్షం పడినందుకు?
2: చాలా హ్యాపీగా ఉన్నామండి. మొన్నటి వరకు ఎండలు చాలా ఎక్కువగా ఉండి అసలు ఉండలేకపోయామండి.
1: అవునండి, మొన్నటి వరకు ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి నిజంగానే.
2: అవునండి.
1: ఈరోజు కొంచెం చల్లగా ఉంది కదండి.
2: బాగుందండి.
1: మీరు రేడియో వింటూ ఉంటారా అండి?
2: వింటూ ఉంటానండి.
1: ఆహా, ఇదే ఫస్ట్ టైం అండి కాల్ చేయడం?
2: అవునండి, ఇదే ఫస్ట్ టైం అండి.
1: ఓకే అండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: నేను హుషారు మూవీలో నుండి ఉండిపోరాదే సాంగ్ వినాలనుకుంటున్నానండి.
1: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: నేను సాధికకి హాయ్ చెప్పాలనుకుంటున్నానండి.
1: ఓకే అండి. మీరు అడిగిన మీ ఫ్రెండ్ సాధికకి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీతరాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాం మేడం, కూల్గా ఉన్నాం.
0: ఆహా, బయట వెదర్ కూడా కూల్గా ఉంది కాబట్టి మీరు కూడా కూల్గా ఉన్నారా?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: ఉంది మేడం.
0: దాని గురించేనండి మాట్లాడుతున్నాను. అంటే ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది కదా, మీకు వర్షం పడిందా?
1: వర్షం పడలేదు మేడం మాకు.
0: మరి వర్షం పడి చల్లగానే ఉంటుందా ఇప్పుడు మీకు?
1: వర్షం పడి అందుకనే కూల్ కూల్గా ఉందని చెప్తున్నా కదా మేడం.
0: అదేనండి. మీకు ఏ కాలం అంటే ఇష్టం, ఎండాకాలం ఎక్కువ ఇష్టమా వర్షాకాలమా?
1: ఎంత ఎండకైనా తట్టుకోవచ్చు కానీ వర్షాన్ని తట్టుకోలేము మేడం.
0: అవునండి, అది నిజమే.
1: అంటే ఎంత ఎండ అయినా కానీ భరిస్తుంది కానీ ఒక కాడి పోవాలంటే వర్షం అలా పోలేము కదా మేడం.
0: అవునండి,
1: అందుకనే ఎంత ఎండకైనా తట్టుకుంటాం కానీ వానకాలం అంటే తట్టుకోలేరంట, అది పెద్దలు చెప్పిన మాట.
0: అవునండి. మరి రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈ పాట వినిపించండి మేడం. చల్ల చల్లని చందమామా ఇలా ఏడెక్కిపోతే ఎలాగమ్మా.
0: మూవీ
1: మండే గుండెలు మేడం.
0: మండే గుండెలు మూవీ అండి. ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నానండి. హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, గారి చల్లగాల్లోనే ఉన్నాం మేడం. మేడం, మీకు, విజయ మేడం గారికి, డైరెక్టర్ గారికి, అందరికి ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: నమస్కారం అండి, శుభ సాయంత్రం అండి.
1: శుభ సాయంత్రం. నేను రోజు వింటాను మేడం కథానికలు, విజయ మేడం చదివేది ఇష్టం మేడం నాకు.
0: మీకు కథానిక బాగా ఇష్టమా?
1: అవును మేడం. కథానికలు, నాటికలు మేడం, నాటికలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. మేడం, ఏ కాలం అంటే ఇష్టం అంటే ప్రకృతికి మనమే విరుద్ధంగా ఉన్నాం మేడం, కానీ ఆ ప్రకృతి పని చేసుకుంటుంది మేడం. ఎందుకంటే వర్షాకాలంలో ఎండ అడగలేము, ఎండలో గాలి అడగలేము కదా మేడం.
0: అవునండి, అది నిజం.
1: నాకు అన్ని ఇష్టమే, ఎందుకంటే మనం సహజంగా ఓపితో పడాలి మేడం. ఇప్పుడు ఎండ ఉండే, ఇప్పుడు వర్షాలు వస్తాయి మేడం, ఎండగాలంటే ఎట్లయితుంది మేడం?
0: అవునండి, అవును.
1: మన కోరికలు దాన్ని ఇది కాదు కదా మేడం.
0: అవునండి,
1: ఎందుకంటే అన్ని కాలాలు ఇష్టం మేడం, అన్ని ఉండాలి, అందరు కూడా ఉండాలి
0: మేడం.
1: ప్రతి చలిలో చలి, కొద్దిగా చలి పంటలు వస్తాయి
0: మేడం,
1: వర్షంలో వర్షం పంటలు వస్తాయి మేడం. కొన్ని ఎండకి కొద్దిగా ఏమన్నా తడిచిని ఉంటే అట్లా ఆరాలి కదా మేడం. అన్ని ప్రకృతికి మనము దాన్ని సహజంగా అన్ని చూసుకునే పోవాలి మేడం.
0: అవునండి,
1: నేను ఒక్కటని చెప్పాను మేడం, నాకు అన్ని సహజంగా అన్ని ఇష్టం. రైతులు మేము
0: అవునండి,
1: అన్ని ఇష్టమే పడతాం మేడం.
0: అంటే వర్షాలు కూడా కరెక్ట్ టైం కి పడితే మీకు ఇంకా ఇష్టం కదా.
1: బాగుంటాయి మేడం, కోరుకుంటాం మేడం మనమే. మనం ఒక్క మాట వినం, దేవుడు వినాలంటే ఎట్లయితుంది మేడం?
0: అవునండి,
1: ఎందుకంటే మన చేతుల్లో లేవు మేడం. మనం ఆకలి కొన్నప్పుడు అన్నం తింటాం, మన చేతిలో పని అది.
0: అవునండి,
1: ప్రకృతి వాన కావాలన్నప్పుడు మనం విడిచేయకంటే ఇబ్బంది కదా మేడం. ఆయన ఎట్లా చేయలేదంటే అట్లా చేస్తుంటాడు మేడం. కానీ కొంతమందికి నష్టాలు, కొంతమంది కష్టాలు, కొంతమందికి ఆనందము, ఇట్లా జరుగుతుంటాయి మేడం.
0: అవునండి, అవును.
1: ప్రతి ఒక్కరు ఇట్లా జరుగుతుంటాయి మేడం, మామూలు దానికి అన్ని అలవాటు పడతాము మేడం. ఇంటింట అన్నమయ్య సినిమా పేరు మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుండి
1: అందులో నుంచి ఆ అన్నమయ్య పాట ఉంటది మేడం.
0: వెంకటేశ్వరం
1: పాట.
0: సాంగ్ లేదండి, వేరే సాంగ్ అడగరా?
1: వేరే సాంగే మేడం. మేడం ఇది మేడం నాగేశ్వరరావు మేడం, పరతరాలు నా దేశం నాకు ఇచ్చిన సందేశం అని సినిమా మేడం పేరు.
0: సినిమా చెప్పారా అండి ఇప్పుడు?
1: సినిమానే మేడం, ఇంతకంత గుర్తుంది మేడం, మీ మాటలు మాట్లాడటానికల్లా మర్చిపోయినా.
0: వెంకటేశ్వర స్వామి సాంగ్ వేరే దేసినా పర్లేదండి?
1: పర్లేదులేండి మేడం, ఏ దేసినా పర్లేదులేండి మేడం. శనివారం కదా మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీ కోసం, ఇంటిని అందరి కోసం మేడం, ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అండి. ఓకే అండి, మీరు అడిగినట్టుగా అందరికీ ఆ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను.

0: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం నాగర్కర్ణం జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి మేడం మాట్లాడేది. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మంచిగా.

0: వచ్చాడు మేడం.
1: ఆహా
0: మేడం,
1: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: మేడం సినిమా బద్రి మేడం, సినిమా పేరు బద్రి.
1: ఆ బద్రి మూవీ నుండి
0: బంగాళాఖాతంలో మీరంటే నీ పాట మేడం.
1: ఓకే అండి, ఈరోజు రమణ గోగుల బర్త్డే అని అది అడిగారా అండి?
0: అవును అవును గురించి అవును
1: మేడం,
0: పాట అనుకుని కొన్ని మేడం దాని గురించి గుర్తుకొచ్చి అరే పాట చూసి ఏ సినిమాలో ఉంది చూస్తే బద్రిలో ఉంది అన్ని కోరిన పాట కొడతారు మేడం.
1: ఆహా అవునా అండి?
0: అవును మేడం.
1: ఆయన సాంగ్స్ అంటే బాగా ఇష్టమా?
0: మంచిగా ఉంటుంది మేడం, వాయిస్ కూడా మంచిగా ఉంటుంది బాయ్. రమణ గోగుల్ అది
1: అవునండి,
0: సంక్రాంతికి వస్తున్న సినిమాలు కూడా పాడింది కదా మేడం మొన్న.
1: అవునండి, బాగుంటాయి సాంగ్స్.
0: మంచిది మేడం.
1: ఓకే
0: మాకు హాయ్ మేడం, ముగ్గురు చెప్తాం మేడం హాయ్.
1: ఓకే అండి. ఓకే,
0: మన కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారికి హాయ్, ముఖ్యంగా ఆయనకు. మన మరునాడు జిల్లాలో నుంచి పుల్పాటి వెంకటేష్ గారికి హాయ్, బాలాజీ గారికి హాయ్, తాతాపురం నుండి నాయశెట్టి గారు కూడా హాయ్ మేడం.
1: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్నూల్ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. అంతా బాగున్నా మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: మరి మీకు వర్షాకాలం ఇష్టమా, ఎండాకాలం ఇష్టమా, చలికాలం ఇష్టమా, చెప్పండి.
1: నాకు ఎండాకాలం అంటే ఇష్టం మేడం.
0: ఎండాకాలం ఇష్టమా?
1: అవును మేడం.
0: ఏంటండి, ఎందుకు అంటే ఎండలో తిరగడం ఇష్టమా?
1: సూర్యరశ్మి ఎక్కువ తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది మేడం.
0: అది పొద్దున్న అయితే బాగుంటుందండి, మధ్యాహ్నం అయితే మనం ఉండలేకపోతున్నాం కదా ఎండకి.
1: సూర్యరశ్మి ఎక్కువ అవసరం.
0: అవునండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు శనివారం మేడం, అల్లరి పిల్లలు మేడం.
0: ఏంటండి?
1: అల్లరి పిల్లలు.
0: అల్లరి పిల్లలు మూవీ నుండి.
1: శ్రీ చక్రశివని పాట ఉంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సాతాపుని లక్ష్మి అందరి కొరకు మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మా కీర్తి.
0: హృదయపూర్వక శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయగూర మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చల్లగా ఉన్నానమ్మా. నిజంగా

0: హ్యాపీగా రెండు మూడు నెలల నుంచి నేను చెప్పలేకపోయి ఈ వేళ పొద్దుట 5:30 ప్రాంతంలో మాకు ఇక్కడ వర్షం పిడుగులు ఏర్పాట్లు లేదా పిడుగులు ఉరుములు మెరుపులు వర్షం కూడా పడిందమ్మా. దాన్ని బట్టి వాతావరణం ఈవేళ చాలా చల్లగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా.
1: అవునండి అవును, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, మాకు కూడా వర్షం పడిందండి.
0: అవునమ్మా కీర్తి, నువ్వు చెప్తున్నావు మీ మాటలు వింటున్నాను, మొదటి నుంచి కార్యక్రమం వింటున్నాను. కాకపోతే నేను ఇప్పుడే కొంచెం ఇప్పుడే ట్రై చేశాను, ఇప్పుడే దొరికింది లక్కీగా. వింటా ఉన్నానమ్మా, వింటూ పేపర్ చదువుకుంటూ మన శ్రోతలు చెప్పే అభిప్రాయాలన్నీ వింటున్నాను, నీ అభిప్రాయాలు వింటున్నాను. నీకు వర్షాకాలం అంటే ఇష్టమని విన్నాను నేను.
1: అవునండి, చల్లగా బాగుంటుంది,
0: చల్లగా హ్యాపీగా సౌకర్యాలన్నీ ఉంటే సర్వ సర్వగా ఉంటుందమ్మా. మనకి ఆరోగ్యం గట్రా బాగుంటే కావలసినవి వండించుకుని తినచ్చు.
1: అవునండి అవును,
0: చల్ల చల్లగా వర్షం గురుతుంటే మంచి శనగపిండితో ఉల్లిపాయలు వేసుకుని పకోడీ స్ట్రాంగ్ టీ తాగితే నాకైతే చాలా ఇష్టం వర్షం వచ్చినప్పుడు.
1: అవునండి, పకోడీ తింటే మాత్రం వర్షంలో పకోడీ అసలు బాగుంటది, ఆ కాంబినేషన్ చాలా బాగుంటది.
0: చాలా బాగుంటది అమ్మా.
1: అవునండి, వర్షం రాగానే నాకు కూడా గుర్తొచ్చేది అదే, అయితే పకోడీ లేకపోతే మిరపకాయ బజ్జీ.
0: అవునవునవును, నాకు మిరపకాయ బజ్జీ ఇంకా కొంత అవడ తక్కువ అయినా తింటాను, అందులో డౌట్ ఏమి లేదు. కానీ పకోడీలని ఉల్లిపాయలు తీసుకుని వరిపిండి పకోడీలు కూడా చాలా బాగా మా అమ్మగారు తయారు చేసేవారమ్మా. కీర్తి,
1: నువ్వు
0: వరిపిండి పకోడీలు తినను అమ్మా?
1: తిన్నానండి, తిన్నాను. మా మమ్మీ అదే మా అమ్మ కూడా చేస్తూ ఉంటారు, అయితే వరిపిండి లేకపోతే శనగపిండితో.
0: అదే అదే ఇంపార్టెంట్, శనగపిండి బాగా అలవాటు అయింది నాకు. కాకపోతే మరిపిండి కూడా ఇష్టమే, మెయిన్ ఫస్ట్ బోర్డ్ శనగపిండి చేస్తానమ్మా నేను.
1: అదేనండి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి, అంటే తర్వాత శనగపిండిలో కొంచెం వరిపిండి కలిపి కూడా వేస్తారు.
0: అమ్మో నీకు చాలా ఇష్టమే తెలిసి, పకోడీల గురించి అలా కూడా చేస్తారమ్మా.
1: అలా ఏం లేదండి, పకోడీల గురించి
0: చేస్తారు, మరిపిండి ఇది కూడా కలిపి చేస్తుంటారు.
1: తెలుసుకుంటానండి, మరి నాకు ఇష్టం కాబట్టి తెలుసుకోవాలి కదా దాని గురించి.
0: తెలుసుకోవాలమ్మా ప్రతిదీ కూడా కీర్తి, చదువుతో పాటు సంసారానికి సంబంధించిన ఆహార వంటలు ఏంటి అన్ని నేర్చుకోవాలమ్మా.
1: అవునండి,
0: అన్ని నేర్చుకుని మనం తిరిగితేటలుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎవరిని ఒప్పించకుండా మనం ఆనందం పొందుతూ ఉండాలమ్మా కీర్తి.
1: అవునండి అవును,
0: నేను అదే విధంగా చేస్తానమ్మా. ఎవరిని నొప్పించను, దేనికి బాధపడను, ఏది ఏమైనా మనం అలాగే నిమిత్తమవుతారు ఉంటూ వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటానమ్మా నేను.
1: నేను అంతేనండి, నవ్వుతూ ఉంటాను, అందరినీ నవ్విస్తూ ఉంటా.
0: తప్పనిసరిగా మా కీర్తి కూడా నా ఆలోచనలు పంచుకుని నాలాగే చేస్తున్నానన్నందుకు నాకు ప్రత్యేక ఆనందం కలుగుతూ నిన్ను ప్రత్యేకించి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ మరొక మాట ఏంటంటే అమ్మా,
1: ధన్యవాదాలండి.
0: సమశీతోష్ణ స్థితి అంటే ఇష్టం అమ్మా. సమశీతోష్ణ స్థితి, ఉదయం ఎండ ఉండకూడదు, మత్తిగా వర్షాలు కురిసేయకూడదు, బాగా చలి పెట్టకూడదు, ఇవన్నీ కాకుండా శీతోష్ణ స్థితిలో ఉంటే కూడా బాగుంటుందని నా అభిప్రాయం వినిపిస్తున్నాను అమ్మా కీర్తి.
1: ఓకే అండి, తప్పకుండా. మరి రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: నాకు చాలా చాలా ఇష్టమైన పాట, పాత పాట మన దగ్గర ఉంటుంది అమ్మా అది.
1: చెప్పండి.
0: అమరశిల్పి జక్కన్న చిత్రం అమ్మా, అమరశిల్పి జక్కన్న.
1: ఆ మూవీ నుండి
0: ఏదో ఏదో ఏదో గిలిగింత, ఏమిటి వింత, ఏమని తెలుపుదను అనేసి మాట అమ్మా, చాలా బాగుంటుంది, ఘంటసాల చూస్తున్న గానం.
1: ఓకే అండి తప్పకుండా.
0: మరి గీతాన్ని ఎత్తి
1: చెప్పండి.
0: మన మిత్రులు మందార తిమ్మత్తుల గుప్తా గారికి, బొడి జగన్నాథరావు మాస్ గారికి, మాణిక్యరావు గారికి, బ్రహ్మయ్య గారికి, శాసగిరిరావు గారికి, మరి భీమవరం ఉంటారమ్మ పిన్ని బాబాయ్ గారు చాలా చాలా మాట్లాడతారు, చక్కగా వివరాలు తెలియపరుస్తారు ఆమెకు. కొత్త కొత్త శ్రోతలు వస్తున్నారమ్మ, ఎంతో మంది మంచి పాటలు పోతున్నారు, వారందరికీ మరి నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటాను. నలవేలు వెంకటరెడ్డి మాట్లాడమ్మా.
1: ఓకే అండి తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: ఎలా ఉన్నారండి రామయ్య గారు?
1: చాలా చాలా చాలా బాగున్నాను మేడం.
0: నేను కూడా చాలా చాలా చాలా బాగున్నానండి. మీరు ఇలా చాలా చాలా బాగున్నా అంటే ఇంకా నాలో ఉత్సాహం వస్తుంది. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: మరి మీకు వర్షాకాలం ఇష్టమా, ఎండాకాలం ఇష్టమా?
1: ఏ కాలానికి ఆ కాలం ఇష్టమే బాగుంటుంది మేడం. కాకపోతే చలికాలం వర్షాకాలం ఇంకా బాగుంటుంది.
0: అవునండి,
1: చలికి తొందరగా నిద్ర వస్తుంది, వర్షానికి కూడా త్వర పడుకోవచ్చు, ఎండకి నిద్ర రాదనమాట. ఎండ రాత్రి కూడా ఒక్కడ వస్తుంది.
0: అవునండి అవును,
1: కరెంట్ పోతా ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే దీంట్లో ఎండాకాలం ఇబ్బంది పడాల్సి.
0: అవునండి, కొంచెం ఇబ్బంది పడాలి. మరి
1: కరెంట్ పోకుంటే బాగుంటుంది, అన్ని కాలాలు బాగుంటాయి.
0: మరి మీకు వర్షం పడిందా అండి?
1: వర్షం పోయిన సండే పడింది మేడం. సండే రోజు ఫుల్ పడింది వర్షం గంట.
0: మరి ఇప్పుడు చల్లగానే ఉంటుందా?
1: చల్లగా ఉంది, అప్పుడు ఎండ వస్తుంది. కాబట్టి ఈరోజు చల్లగా పొద్దున చల్లగా బాగున్నది. అక్కడ కర్నూలు అంతా వర్షం పడింది రాత్రి, కర్నూలులో అక్కడ అంతా పడింది. ఇప్పుడు దాకా మాకు వర్షం, ఇప్పుడు దాకా చల్లగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నుంచి కొద్ది దాకా నుంచి మధ్యాహ్నం నుంచి ఎండ పెడుతుంది మేడం, ఎండ పెడుతుంది.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలి?

0: అనుకుంటున్నారు?
1: ఈ రోజు రమణ గోగుల బర్త్డే సందర్భంగా యువరాజ్ సినిమా మేడం.
0: ఆ మూవీ నుండి
1: మనసేమో చెప్పిన మాటే వినదు ఆ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఈ పాట మా కుటుంబ సభ్యుల పేరు చెప్తున్నాను మేడం. భాగ్యాలు, సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, అలాగే బాలకృష్ణ, సరస్వతి, చిన్నబాబు, దివాకర్ బాబు, అలాగే పోలయ్య కోసం, సర్దార్ కోసం, బ్రహ్మయ్య కోసం, మీకోసం వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: భీమవరం నుంచి రిహానాని మాట్లాడుతున్నానండి. కీర్తి గారు,
0: రిహానా గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుందండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాయిస్ కూడా బాగుందండి.
1: థ్యాంక్ యూ అండి.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా రిహానా గారు?
1: విన్నదండి, ఒకసారి చెప్పరా?
0: అంటే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేసింది కదా,
1: అవునండి.

0: మీకు వర్షాకాలం ఇష్టమా, ఎండాకాలం ఇష్టమా, లేకపోతే చలికాలం ఇష్టమా?
1: వర్షాకాలమే ఇష్టం అండి.
0: అవునా అండి, ఎందుకలా, ఎందుకు వర్షాకాలం ఇష్టం?
1: బాగుంటుందండి, తడవచ్చు, అలా వాళ్ళ తడుస్తూ ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుందండి.
0: అవునండి, అవును బాగుంటుంది, తర్వాత మనకి జ్వరం కూడా వస్తుంది ఖచ్చితంగా.
1: అయ్యో అవునండి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మెల్లగా కరగని సాంగ్ విందాం అనుకుంటున్నానండి.
0: ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్దాం అనుకుంటున్నానండి.
0: ఓకే అండి, మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే మాస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173

0: Vishnu FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Tollywood Talkies. సప్త సాగరాలు దాటి కాంతార టోలంటి విజయవంతమైన చిత్రాలతో దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రుక్మిణి వసంత్. ప్రస్వామి చేతిలో యష్, టాక్సీ, ఎన్టీఆర్ డ్రాగన్ లాంటి భారీ చిత్రాలున్న సంగతి తెలిసిందే. మరి అయితే ఇప్పుడు ఆమె తెలుగులో మరో కొత్త కబురు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కథానాయకుడు నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పథకంపై నిర్మించనున్న ఓ కొత్త చిత్రం కోసం ఆమెను నాయిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి దీన్ని దండోర ఫేమ్ విళకాంత్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లిజినెస్, మరి ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. బలమైన భావోద్వేగాలతో నిండిన చక్కటి కుటుంబ కథా చిత్రం కొత్త మలుపు, అంది కథానాయిక భైరవి. ఈ టైటిల్ కి తగ్గట్టుగానే ఈ చిత్రం తన సిరి ప్రయాణానికి ఓ కొత్త మలుపులా నిలుస్తోందనే నమ్మకంతో చెప్తోంది. ఆమె, ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శివ వరప్రసాద్ తెరకెక్కించారు, తాటి బాలకృష్ణ నిర్మించారు. మరి ఈ సినిమా నేడే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి సందర్భంగా భైరవి మాట్లాడుతూ ఈ చిత్రంలో వినోదం, సస్పెన్స్, థ్రిల్ అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయి. నేను ఇందులో కోనసీమకు చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మరి నేను అస్సాం అమ్మాయిని కావడంతో తెలుగు భాష నేర్చుకోవడం, కోనసీమ యాసను పట్టుకోవడం చాలా సవాల్ అనిపించింది. కానీ చిత్ర బృందం సహకారంతో అన్నింటినీ కూడా చక్కగా నేర్చుకున్నా, అంది భైరవి. లిజినెస్, మరిన్ని ఫిల్మ్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
2: కిడ్నాప్ లాగా

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హృదయాల్లోకి చొచ్చుకెళ్లి ఓ మంచి ప్రేమ కథతో దీవానా తెరకెక్కిందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయనతో పాటు కథానాయకుడు విశ్వక్ సేన్, నిర్మాత ధీరస్ మొగలేని ముఖ్య అతిథులుగా గురువారం హైదరాబాద్ లో దీవానా ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. హర్షిత్ రెడ్డి కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. స్నేహ మణిమేకలై కథానాయిక, శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు, వాసుదేవ్ కొప్పినడి, శ్రీదేవి కార్యంపొడి నిర్మాతలు. గీతా డిస్ట్రిబ్యూటర్ సంస్థ నుంచి ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది కేవలం వన్ సైడ్ లవ్ కథ మాత్రమే కాదు, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహంలోని ప్రేమ కూడా ఉంటుంది అన్నారు. మా సినిమాలోని మున్న, అమ్ము తొలి సన్నివేశం నుంచి నవ్విస్తారు, ఏడ్పిస్తారు, మనల్ని ప్రేమలు పడేలా చేస్తారు అన్నారు నిర్మాతలు. లిజనెస్, మరి దీవానా మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. విశాల్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం బొకటం. ఆర్బి చౌదరి నిర్మాత, దుషారా, విజయన్, అంజలి కథానాయకులు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఓ వ్యక్తి సజీవ దహనం అవుతుండగా ఆ మంటల్లో సిగరెట్ వెలిగించుకుంటూ వయసు పైబడిన పాత్రలు విశాల్ పరిచయమైన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి దీంట్లో మూడు భిన్న గెటపుల్లో ఆయన కనిపించిన విధానం, చేసిన యాక్షన్ విధ్వంసం అన్ని అలరించాయి. కడలిని శాసించేవాడు వేరు, ఆ కడలిని శాసించేవాడు వేరు అంటూ ఆఖరిలో విశాల్ చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. లిజనెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఈ తరం ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు అందిస్తున్న కానుక సింగ్ గీతం అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇలాంటి చిత్రం ఇంతవరకు రాలేదని మరో 10 ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేశామని తెలిపారు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన చిత్రమే సింగ్ గీతం. ఈ సినిమా ఇటీవల చెన్నైలో జరిగిన వేడుకల్లో చెప్పులు లేకుండా కింద కూర్చోవడంపై మరి విలేకరులు ప్రశ్నించగా నాగ్ అశ్విన్ స్పందించారు. మరి ఆ రోజు సింగీతం వీల్ చైర్లో స్టేజ్ పైకి వెళ్తున్నారు. మరప్పుడు నేను అక్కడే కింద కూర్చునున్నా. ఆ సమయంలో నా చెప్పులు అడ్డంగా ఉన్నాయని వాటిని పక్కకు జరిపి కిందే కూర్చున్నా. అది ఎవరైనా రికార్డ్ చేస్తున్నారని తెలుసుంటే లిజినెస్. ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సామ్రాట్, డీమోన్, పవన్, లిఖిత హీరో హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం సావి 3. నటుడు కృష్ణమాయ దర్శకత్వం వహించారు. ఇక వి విజయ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక దర్శకుడు మాట్లాడుతూ, ప్రభాస్ కథనాయకుడిగా నటించిన ఈశ్వర్లు నేను ఓ స్నేహితుడిగా నటించా. మరి ఆ సినిమా మాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ ని చూసి నేను సినీ నిర్మాణంపై పట్టు పెంచుకున్నా. ఆ అనుభవంతోనే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ నిర్మించా అన్నారు. లిజినెస్ మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: डॉक्टर संजीव होमियो केयर जर्मनी स्विट्जरलैंड एंड हाई क्वालिटी होमियो मेडिसिन तो चिकित्स चेचुन एकैक होमियो हॉस्पिटल मन डॉक्टर संजीव होमियो केयर डॉक्टर सत्य संजीव चिक्कम एमडी होमियो इनफर्टिलिटी पाइल्स फिशर किडनी लो राळ्ळु स्त्रीलो फाइब्रॉइड्स पीसीओडी ओवरी ट्यूमर्स फिट्स पक्षवातम डायबिटीज थायराइड स्पॉन्डिलाइटिस हेयर फॉल मोटिमलु सोरियासिस बोल्ली लिवर किडनी समस्यलु गॉल स्टोन्स गैस्ट्रिक अन्नि दीर्घकालिक व्याधुलकु 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే రాజలక్ష్మి. సో వెల్కమ్ టు తీన్మార్. సో ఈ రోజు మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. సో లిజనర్స్, ఈ రోజు మనం ఫస్ట్ వినబోతున్న సాంగ్ ఆదిత్య గారి దర్శకత్వం వహించిన మనసంతా నువ్వే మూవీ నుంచి ఉషా గారు ఆలపించిన తూనీగా తూనీగా అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక ఉదయ్ కిరణ్ గారు హీరోగా, రీమా సెన్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ నితీష్ తివారి గారి దర్శకత్వం వహించిన చిచోరి మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన ఓదిన్ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారి హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా కలిసి నటించిన ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: లిజనర్స్, ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మర్సల్ లిజనర్స్. మనం వినబోతున్న సాంగ్ కృష్ణగారి దర్శకత్వం వహించిన లవర్ మూవీ నుంచి యాసిన్ గారు ఆలపించిన నాలు చిలిపికల అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక రాజ్ తరుణ్ గారు హీరోగా, రితే కుమార్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ కి భాస్కర్ పట్ల రవికుమార్ గారు అయితే లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: లిజనర్స్, ఒక చక్కని పాట అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ సందీప్ రెడ్డి గారి దర్శకత్వం వహించిన యానిమల్ మూవీ నుంచి అజిత్ సింగ్ గారు ఆలపించిన సత్రంగ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ కి సిద్ధార్థ్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
4: మరి లిజనర్స్, ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ కొరటాల శివ గారి దర్శకత్వం వహించిన మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్ గారు ఆలపించిన కాటుక కళ్ళను చూస్తే పోతుందే మది పోతుందే అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక మన ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ సంజయ్ గారి దర్శకత్వం వహించిన బాజీరావ్ మస్తాని మూవీ నుంచి శ్రేయా కోశల్ గారు ఆలపించిన పింగాత పోరి అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక ప్రియాంక చోప్రా, దీపిక పడుకునే కలిసి నటించిన ఏ సాంగ్ అయితే సిద్ధార్థ్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: లిజనర్స్, ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి, మరి ఇప్పుడు మనం ఒక లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ శ్రీనివాస్ గారి దర్శకత్వం వహించిన శశి మూవీ నుంచి శశిరామ్ గారు ఆలపించిన ఒకే ఒక లోకం నువ్వే అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక ఆది గారు హీరోగా, సుర్భి గారు హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ కి చంద్రబోస్ గారు అయితే లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారి సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: సో లిజనర్స్, ఇవాళ మన థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి. సో ఇదండి ఇవాళ మన థీమ్ మార్క్ ప్రోగ్రామ్. తిరిగి రేపు ప్రసారమైన థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజ్జే రాజ్యలక్ష్మి.
3: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
4: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.